ఆకాశవాణి కడప కేంద్రం 333.3 మీటర్లు అనగా 900 కిలోహెడ్స్ మీడియం వేవ్, 103.6 మెగాహెడ్స్ ఎఫ్ఎం పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 20వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, సెప్టెంబర్ నెల 11వ తేదీ శుక్రవారం. నిలయంలో సమయం 5:59.11. మా ప్రియతమ శ్రోతలందరికీ శుభోదయం.

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం నిలయంలో సమయం 6 గంటలు దాటి 5 నిమిషాలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: రోడ్, మోతీలాల్ నెహ్రూ మార్గ్, డాక్టర్ జాకిర్ హుసేన్ మార్గ్, ఆఫ్రికా ఎవెన్యూ రోడ్, శాంతిపత్, జన్పత్, అశోక రోడ్, బారఖంబ రోడ్, నీతి మార్గ్, పన్షీల్ మార్గ్, కమాల్ అతుర్తర్క్ మార్గ్, ప్రెస్ ఇన్క్లేవ్ రోడ్ అండ్ లాలా లాజ్పత్ రాయ్ మార్గ్ అలాంగ్ విత్ కనెక్టింగ్ రోడ్స్ విల్ బి అఫెక్టెడ్. Meanwhile, Delhi Metro has informed that all metro stations will remain open until further notice with regard to multiple queries received on the closure in view of the BRICS summit. Prime Minister Narendra Modi said that India supports a safe, secure, peaceful and sustainable space domain anchored in international law, dialogue and multilateral cooperation. Mr. Modi stated this while virtually addressing the first edition of International Space Summit at Paris in France yesterday.
1: India's approach is rooted in Vasudhaiva Kutumbakam, that is, one earth, one family, one future. This spirit must now travel beyond earth. We support a safe, secure, peaceful and sustainable space domain anchored in international law, dialogue and multilateral cooperation. Scientific data must serve the common good with openness and integrity. India's space journey reflects this philosophy.
0: Parliamentary Affairs Minister Kiran Rijiju has described the parliamentary form of democracy as the best form of governance in the world. He was addressing students of Jawahar Navodaya Vidyalayas after presenting awards of 27th National Youth Parliament Competition 2025-26 at GMC Balyogi Auditorium in Parliament House. In cricket, India thrashed Bangladesh by 40 runs in the first semi-final of the Women's Asia Cup 2026 at the Dubai International Cricket Stadium, securing their place in the final. And that is the end of this news bulletin.
2: Akasavani Kadapa Kendram Bhakti Ranjani. Inati Bhakti Ranjani karyakramamlo munduga Sri Rajarajeshwari mantra matrukastavam అనంతరం నాట్యకలం వినవచ్చు. కార్యక్రమంలో ముందుగా వినండి శ్రీ రాజరాజేశ్వరి మంత్ర మాతృకాస్తవం.

నాట్య కలం విన్నారు. ఈనాటి భక్తి రంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కడప కేంద్రం. సూక్తి రత్నావళి. ఈనాటి సూక్తి రత్నావళి వ్యాఖ్యాత శ్రీమతి ఎన్ సువర్ణాదేవి.

మీరింతవరకు శ్రీమతి ఎన్ సువర్ణదేవి గారి వ్యాఖ్యానంలో సూక్తి రత్నావళి విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం.

0: ఈనాటి పొలం కబుర్లు కార్యక్రమంలో ఆకుకూరల సాగు గురించి విందాం. ముందుగా
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
3: సమయానుకూలంగా మార్కెట్లో డిమాండ్కు తగ్గట్టు పంటలు సాగు చేస్తూ అధిక లాభాలు పొందేలా రైతులు అడుగులు వేయాలి. తక్కువ కాలంలో పంట చేతికి వచ్చి ఆర్థికంగా ఆసరాగా నిలిచే పంటల్లో ఆకుకూరలకు అధిక ప్రాధాన్యత ఉంది. ఈ పంటలను సాగు చేపట్టే రైతులు దళారుల ప్రమేయం లేకుండా నేరుగా మార్కెట్లో అమ్మితే మంచి లాభాలు పొందవచ్చు. సంవత్సరం పొడవునా ఆకుకూరలకు మంచి డిమాండ్ ఉంటుంది. కొత్తిమీర, మెంతికూర, పుదీనా, తోటకూర, గోంగూర, బచ్చలి, చుక్కాకు వంటి వాటికి ఆరోగ్యపరంగా ఎంతో ప్రాధాన్యం ఉందని మనకు తెలుసు. రోజువారీ వంటకాల్లో ఇవి తప్పనిసరి అయ్యాయి కదా. కొత్తిమీర, మెంతి, పుదీనా వీటికి ఏడాదంతా మంచి గిరాకీ ఉంటుంది. ఆకుకూరల సాగుకు మెట్ట ప్రాంతాలు బాగా అనుకూలంగా ఉంటాయి. సాగులో సరైన జాగ్రత్తలు పాటిస్తే తక్కువ సమయంలో మంచి దిగుబడులు సాధించటానికి ఈ ఆకుకూరల సాగు ఎంతో అనుకూలంగా ఉంటుంది. ముందుగా గోంగూర సాగు గురించి తెలుసుకుందాం. నీరు ఇంకే అన్ని నేలలు ఈ గోంగూర సాగుకు అనుకూలంగా ఉంటాయి. నల్లరేగడి నేలల్లో అయితే బాగా పండుతుంది. ఎకరాకు 10 నుండి 20 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. ఎకరాలో సాగుకు 12,000 ఖర్చవుతుంది. విత్తిన తర్వాత 2 నెలలకు పంట చేతికి వస్తుంది. 6 నెలల వరకు దిగుబడి మెరుగ్గా ఉంటుంది. ఎకరాకు దాదాపుగా 30 క్వింటాల వరకు దిగుబడి లభించి మంచి ఆదాయం మనకు సమకూరుతుంది. తోటకూర, ఈ కూరనే ఆకుల్లో రాణిగా పిలుస్తారు. వివిధ శీతోష్ణ స్థితిల్లో పెంచేందుకు ఈ తోటకూర చాలా అనువైనది. ఉష్ణోగ్రత

5 డిగ్రీల కంటే తక్కువగా ఉంటే పంట సక్రమంగా పెరగదు. నీరు నిలిచే బంకమట్టి, ఇసుక నేలలు దీనికి పనికిరావు. జూన్ నుండి అక్టోబర్ వరకు, జనవరి నుండి మే నెల మధ్య విత్తనాలు చల్లాలి. RNA1 CO1 ఇది ఆకుపచ్చ రకం, ఆర్కా సుగుణ ఇది ఎరుపు రకం. ఈ రకాలు మనం ఎంచుకోవచ్చు. ఎకరాకు 800 గ్రాముల విత్తనం సరిపోతుంది. విత్తేటప్పుడు 10 రెట్లు ఇసుక కలిపి చల్లాలి. విత్తిన 25 రోజులకు కోత మొదలవుతుంది. మొదటి కోత తర్వాత ప్రతి 10 రోజులకొకసారి కోత కోయవచ్చు. పంట దిగుబడి 40 నుండి 50 క్వింటాల వరకు వస్తుంది. ఎకరాకు దాదాపుగా 10 నుండి 15 వేల వరకు ఖర్చవుతుంది. తోటకూరలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాల్షియం 397 మిల్లీగ్రాములు, మెగ్నీషియం 247 మిల్లీగ్రాములు, ఇనుము 26 మిల్లీగ్రాములు, గంధకం 61 మిల్లీగ్రాములు, విటమిన్ ఏ, విటమిన్ సి మొదలైనవన్నీ కూడా ఈ ఆకుకూరలో ఉన్నాయి. ఇక చుక్కకూర గురించి తెలుసుకుందాం. ఏడాది పొడవునా దీనిని సాగు చేయవచ్చు. నల్లరేగడి భూములు ఈ చుక్కకూర పండించటానికి అనుకూలంగా ఉంటాయి. వేసవిలో నీరందించాల్సిన అవసరం ఉంటుంది. ఎకరాకు 6 నుండి 8 కిలోల విత్తనం కావాలి. ఎకరాకు పెట్టుబడి 8 నుండి 10 వేల వరకు అవుతుంది. విత్తిన నెల తర్వాత కోతను కోయవచ్చు. పంటకాలం 3 నుండి 4 నెలల వరకు మనం ఈ కోతను కోయవచ్చు. 20 నుండి 30 క్వింటాల వరకు దిగుబడినిస్తుంది. బచ్చలు కూర ఇది శరీరానికి శీతల గుణాన్ని ఇస్తుంది. నీరింకే అన్ని భూముల్లోనూ దీన్ని పండించవచ్చు. ఎకరాకు 12 కిలోల విత్తనం అవసరమవుతుంది. 8 నుండి 10 వేల వరకు పెట్టుబడికి ఖర్చవుతుంది. నాటిన నెల తర్వాత కోత మొదలవుతుంది. పంటకాలం 3 నుండి 4 నెలల వరకు ఉంటుంది. నీటి పారుదల సవ్యంగా అందిస్తే 6 నెలల వరకు కూడా మనం పంటను కోయవచ్చు. 4 నెలల్లో 4 కోతలతో 30 క్వింటాల వరకు దిగుబడి వస్తుంది. ఈ బచ్చలి కూర 2 రకాలుంటుంది. 1 ఎర్రగా ఉంటుంది, 2 పచ్చగా ఉంటుంది. ఈ బచ్చలి కూరను చాలా ప్రాంతాల్లో ఇంటి తీగ మొక్కగా కూడా పెంచుతూ ఉన్నారు. మెంతికూర సుగంధ ద్రవ్య పంటల్లో ఇది 1. ఈ పంట సాగుకు తక్కువ ఉష్ణోగ్రతలు అనుకూలంగా ఉంటాయి. ఇసుక నేలలు, నీరు ఇంకిపోయే ఒండ్రు భూములు ఇది పండించటానికి మేలైన భూములుగా చెప్పవచ్చు. ఈ మెంతికూర విత్తనాల్లో మెంతి 1, లామ్ సెలక్షన్ 1 రకాలు అనువైనవిగా ఉంటాయి. ఎకరాకు 6 నుండి 10 కిలోల విత్తనాలు సరిపోతాయి. ఎకరాకు 10,000 నుండి 15,000 రూపాయల వరకు ఖర్చవుతుంది. విత్తిన తర్వాత 25 నుండి 30 రోజుల్లో మొదటి కోత మనం తీసుకోవచ్చు. 15 రోజులకొకసారి చొప్పున 3 సార్లు కోత కోయవచ్చు. దిగుబడి అయితే 40 క్వింటాలకు పైగా వస్తుంది. కొత్తిమీర ఇది సుగంధ ద్రవ్యపు పంట. అధిక ఆమ్ల క్షార గుణాలు లేని నేలలు, నీరు ఇంకిపోయే భూములు ఈ పంటను సాగు చేయటానికి అనుకూలంగా ఉంటాయి. చల్లని వాతావరణంలో పంట బాగా వస్తుంది. ఏడాది పొడవునా ఈ పంటను మనం సాగు చేయవచ్చు. విత్తనాల్ని విత్తే ముందు 5-6 గంటలు నానబెట్టాలి. ఎకరాకు 8 నుండి 10 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. సాధన సింధు రకాలు మనకిప్పుడు అందుబాటులో ఉన్నాయి. విత్తిన నెలకే కోతకు వస్తుంది. ఎకరాకు 15 నుండి 20 క్వింటాలకు పైగా దిగుబడి వస్తుంది. ఖర్చైతే మాత్రం 12 నుండి 15 వేల వరకు అవుతుంది. పుదీనా ఎర్ర నల్ల నేలలు పుదీనా సాగు చేయటానికి అనుకూలంగా ఉంటాయి. చల్లని వాతావరణం దీనికి సరిపడదు. ఈ పంటకు విత్తనాలు ఉండవు. కొమ్మలను ముక్కలుగా చేసి నాటుకోవాలి. ఎకరాకు 4 నుండి 5 క్వింటాల వరకు కొమ్మలు అవసరమవుతాయి. జపాన్ పుదీనా, కోసి, హిమాలయ, శివాలిక్ రకాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఎకరాకు 30 నుండి 40 వేల వరకు పెట్టుబడి ఖర్చవుతుంది. నాటిన 4 నెలలకు కోత ప్రారంభమవుతుంది. 8 నెలల్లో 30 నుండి 40 క్వింటాల వరకు దిగుబడిని మనం పొందవచ్చు. పాలకూర
ఈ పాలకూర పంట సాగుకు సమశీతోష్ణ వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. 35 డిగ్రీలు దాటితే ఆకులు ఎరుపుగా మారే అవకాశం ఉంటుంది.

0: నీరు ఇంకిపోయే భూములు ఈ పంటను పండించటానికి అనువైనవి. చౌడు నేలలు పనికిరావు. పంటకాలం 3 నెలలు ఉంటుంది. ఎకరాకు 10 నుండి 12 కిలోల వరకు విత్తనాలు అవసరమవుతాయి. పెట్టుబడికి సుమారుగా 10 నుండి 12 వేలు ఖర్చవుతాయి. విత్తిన తర్వాత 4-5 వారాల్లో పంట చేతికొస్తుంది. వారం వ్యవధిలో 5 నుంచి 7 కోతలు తీయవచ్చు. 5 కోతల్లో 40 క్వింటాల వరకు దిగుబడి వస్తుంది. పేనుబంక, ఆకు తినే పురుగు, గొంగళి పురుగు ఈ పంటను ఆశించే అవకాశం ఉండటం వల్ల తగిన జాగ్రత్తలు తీసుకుంటే అధిక లాభాలు మనం పొందవచ్చు. ఆకుకూరల ప్రాధాన్యం గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. దాదాపుగా 25 రకాలకు పైగా ఆకుకూరలు, కూరగాయలను మనం ఆహారంగా వినియోగిస్తున్నాం. ఆరోగ్య పరిరక్షణలో పండ్లు, మాంసం, పాలు, చేపలు మొదలైనవన్నీ సమృద్ధిగా విటమిన్లు, ఖనిజ లవణాలు, ప్రోటీన్లు, పీచు పదార్థాలు అందించే ఆకుకూరలకు అధిక ప్రాధాన్యం ఉంది. ఆకుకూరల్లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ప్రతినిత్యం మనిషి 250 గ్రాముల కూరగాయలు తినాలి. ఇందులో సగభాగం వరకు ఆకుకూరలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. సన్న చిన్నకారు రైతులు ఎకరా విస్తీర్ణంలో కూడా ఆకుకూరలను సాగు చేసుకోవచ్చు. దఫ దఫాలుగా కోతలకు వచ్చేలా పలు రకాలు సాగు చేసుకోవటం మంచిది. పొలాల గట్ల మీద, పండ్ల తోటలు, ఆయిల్ ఫామ్ తోటల్లోనూ అంతర పంటలుగా ఆవరణంలో, కుండీల్లో, మిద్దె మీద తోటల్లో కూడా ఈ ఆకుకూరల్ని మనం సాగు చేసుకోవచ్చు.
1: మీరింతవరకు పొలం కబుర్లు విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం నిలయంలో సమయం 6 గంటలు దాటి 45 నిమిషాలకు వస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, అనంతరం సంస్కృతంలో ఢిల్లీ నుండి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సదస్సు రెండవ రోజు కొనసాగనుంది. తెలంగాణ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో చేపట్టిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ప్రకృతి, ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటకానికి ఆంధ్రప్రదేశ్లో అపార అవకాశాలు ఉన్నాయని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ది పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సదస్సు రెండవ రోజు కొనసాగనుంది. రాష్ట సచివాలయంలో జరిగే సదస్సులో జిల్లా కలెక్టర్లతో పాటు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొంటున్నారు. ఈరోజు సదస్సులో మొత్తం 19 అంశాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారు. అలాగే ఈ గవర్నెన్స్, ఫైళ్ల పరిష్కారం, రియల్ టైం గవర్నెన్స్ ఆర్టీజీఎస్, ప్రజా సమస్యల పరిష్కారం, జిల్లాల ర్యాంకింగ్స్, భూ పరిపాలన, కేంద్ర నిధుల వినియోగం, నైపుణ్యాభివృద్ది, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సంక్షేమం, శాంతి భద్రతలపై ముఖ్యమంత్రి సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో చేపట్టిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాప్రతినిధులకు సూచించారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగిన కాంగ్రెస్ శాసనసభాపక్ష సీఎల్పీ సమావేశం హైదరాబాద్లో నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులతో ముఖ్యమంత్రి మాట్లాడుతూ సమావేశాల్లో హాజరు సంపూర్ణంగా ఉండాలని, చర్చల్లో పాల్గొనాలని, నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించాలని అన్నారు. ప్రతి ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వేదికగా అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ టూరిస్ట్ ఆపరేటర్స్ ఐఏటీఓ వార్షిక సదస్సు నిన్న ప్రారంభమైంది. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి, ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటకానికి అపార అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అలాగే మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ప్రధాన పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. రాష్ట పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించారు.

0: ంచడంతో పాటు నూతన పర్యాటక విధానాల ద్వారా పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నామని కందుల దుర్గేష్ పేర్కొంటూ
1: All isms are gone, only tourism is the thing which live long.

0: పార్ట్నర్షిప్స్ ప్రాజెక్ట్స్ ప్రమోషన్ అండ్ ప్రొడక్ట్స్.
1: ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ది పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. కేరళలో చికిత్స పొందుతున్న ఆయన అక్కడి నుంచే పిఠాపురం అభివృద్ది పనులపై దృశ్య మాధ్యమం విధానంలో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలు, రైతు సేవా కేంద్రాలు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల నిర్మాణాలను వేగవంతం చేయాలని సూచించారు. పిఠాపురం, గొల్లప్రోలు మున్సిపాలిటీల్లో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, పారిశుద్ధ్య పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని గన్నవరం విమానాశ్రయం నుంచి తిరుపతి, విజయవాడ మధ్య ప్రత్యేక విమాన సర్వీసును ఫ్లై 91 సంస్థ ప్రారంభించింది. ఈ సర్వీసు వారంలో 4 రోజుల పాటు నడవనుంది. తిరుపతి, విజయవాడ ప్రత్యేక విమాన సర్వీసు ప్రారంభంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ,
2: తిరుపతికి, విజయవాడకి, తిరుపతి రాజమండ్రి, అలాగే తిరుపతి హైదరాబాద్ కు నేరుగా విమాన కనెక్టివిటీని అందుబాటులోకి తీసుకుని వస్తున్నారు. తిరుపతి నుంచి విజయవాడకి వారానికి 4 సర్వీసులు, అలాగే రాజమండ్రికి వారానికి 3 సర్వీసులు, హైదరాబాద్ కి ప్రతిరోజు నేరుగా విమాన సర్వీసులని ప్రారంభం చేస్తున్నారు. దీంతో తిరుపతి దర్శనానికి వచ్చే భక్తులకి, ముఖ్యంగా మన విజయవాడ, రాజమండ్రి ప్రాంతం నుంచి వచ్చే భక్తులందరికీ కూడా ఈ యొక్క సౌకర్యం మరింత సులభతరంగా తిరుపతి రావడానికి అందుబాటులోకి వస్తుంది.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
3: కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలపై నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీ వైవో నందన్ గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
4: మారుతున్న కాలానికి, పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా గతంలో ఉన్నటువంటి నియమాలు సరిపోనందున ఈ మధ్య కాలంలో ఒక ప్లాస్టిక్ భూతం కావచ్చు, పర్వతాల్లో పెరిగిపోయినటువంటి లెగసీ వేస్ట్ కావచ్చు, వీటన్నింటినీ నిర్వహించాలంటే, సహజ వనరులను కాపాడుకోవాలంటే,
3: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
1: పారదర్శక పాలనకు సమాచార హక్కు చట్టం ఆర్టీఐ బలమైన సాధనమని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. ఆర్టీఐ అమలులో కార్యాచరణ ఏకరూపత, సవాళ్లు, పరిష్కారాలు అంశంపై హైదరాబాద్లో నిర్వహించిన జాతీయ సదస్సును గవర్నర్ నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆర్టీఐ అమలులో పారదర్శకత, జవాబుదారీతనాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ విభాగాల వద్ద ఉన్న సమాచారం తెలుసుకోవడం ప్రజల హక్కు అని, దాన్ని సకాలంలో సులభంగా ప్రజలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో చేపట్టిన వరికపుడిశిల ఎత్తిపోతల పథకం పనులను వేగవంతం చేయాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో పల్నాడు జిల్లా ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులతో వరికపుడిశిల ఎత్తిపోతల పథకంపై మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పల్నాడు జిల్లాలో సుమారు 84,000 ఎకరాల మెట్ట భూములకు సాగునీరు అందించడమే ప్రాజెక్టు లక్ష్యమని తెలిపారు. ప్రాజెక్టుకు అవసరమైన 586 ఎకరాల భూమిని 63 కోట్ల రూపాయల వ్యయంతో భూసేకరణ చేసి 4 నెలల్లో ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. బాల్యాన్ని మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు సిహెచ్ మధుసూదన్ రావు అన్నారు. గుంటూరు జిల్లా చినకాకానిలో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నషాముక్త్ భారత్ అభియాన్లో భాగంగా నిర్వహించిన రాష్టస్థాయి శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మధుసూదన్ రావు మాట్లాడుతూ, విద్యార్థులతో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు స్నేహపూర్వకంగా మెలగాలని సూచించారు. మాదక ద్రవ్య రహిత ఆంధ్రప్రదేశ్ను సాధించేందుకు అందరూ సమిష్టిగా పనిచేయాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నెల రోజుల పాటు సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహించనున్నట్లు బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యకులు పీవీఎన్ మాధవ్ తెలిపారు. విజయవాడలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, ఈ నెల 17న ఉచిత రక్తదాన శిబిరాలు, ఆశీర్వాద్ కా దియా కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. వాతావరణం. ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర జిల్లాల్లో ఈరోజు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్ర సంచాలకురాలు కె నాగరత్న తెలియజేస్తూ

0: ఈ అల్పపీడనం ఏదైతే ఉందో ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడి దాని అనుబంధంగా ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనం 9.4 కిలోమీటర్ల ఎత్తున ప్రస్తుతం కొనసాగుతుంది. సో ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు ఉత్తర కోస్టల్ ఆంధ్రప్రదేశ్ పలు జిల్లాల్లో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసి 1-2 చోట్ల భారీ వర్షాలతో పాటుగా అతి భారీ వర్షాలు కూడా సెంట్రల్ కోస్టల్ జిల్లాల్లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
1: మరోవైపు తెలంగాణలోని ఉత్తర తూర్పు జిల్లాల్లో రానున్న 2 రోజుల పాటు భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సదస్సు 2వ రోజు కొనసాగనుంది. తెలంగాణ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో చేపట్టిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. ప్రకృతి, ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటకానికి ఆంధ్రప్రదేశ్లో అపార అవకాశాలు ఉన్నాయని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ది పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః సురేష్ చంద్ శర్మ. अथ वार्ताः. प्रधानमंत्री श्री नरेंद्र मोदी समुद्घोषितवान् यत् भारतम् अन्ताराष्ट्रिय विधि नियमानां संवाद विधेहे बहुपक्षीय सहाय्य भावनाधारेण सुरक्षित शांतिपूर्ण शाश्वत रूपकस्य अंतरिक्ष मंडलस्य पूर्णं सुदृढं च समर्थनं संधारयति. प्रधानमंत्री श्री नरेंद्र मोदी प्रोक्तवान् यत् वैज्ञानिक तथ्यानि पारदर्शी सत्यनिष्ठतया समग्र लोक कल्याणाय विनियुक्तानि स्युः. ప్రధానమంత్రిణా నరేంద్ర మోదీనా ఏతాని వక్తవ్యాని ఫ్రాన్స్ దేశస్య పైరిస్ నగరే సమాయోజితే అంతారాష్ట్రీయ అంతరిక్ష సమ్మేళనావసరే ఆభాసీయ మాధ్యమేన ప్రకాశితాని.
3: India's approach is rooted in Vasudhaiv Kutumbakam, that is one earth, one family, one future. This spirit must now travel beyond earth. We support a safe, secure, peaceful and sustainable space domain anchored in international law, dialogue and multilateral cooperation. Scientific data must serve the common good with openness and integrity. India's space journey reflects this philosophy.
2: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సబలం ప్రతిపాదితవాన్ యత్ అంతరిక్ష కక్షాసు సంవృద్ధి సంఘర్ష స్థానే సహయోగ భావన అల్పకాలిక లాభ స్థానే శాశ్వతత బహిష్కరణ స్థానే చ సమావేశిత ప్రాథమిక రూపేణ స్యాత్ ఇతి ప్రతిపాదితవాన్. భారతీయ అంతరిక్ష అనుసంధాన సంఘటనస్య భూమికాం ప్రతిపాదయన్ శ్రీ మోదీ ప్రోక్తవాన్ యత్ స్వీయ కార్యదక్షతా కారణేన స్వీయ ఐతిహాసిక అభియానైశ్చ ఏతయా సంస్థయా వైశ్విక ప్రశంసా సమర్జితా. అష్టాదశం బ్రిక్స్ శిఖర సమ్మేళనం శ్వః ప్రభృతి నవదేహల్యాః భారత మండపం ఇత్యత్ర సమారప్స్యతి. సమ్మేళనం ఆలక్ష్య భవ్యాయోజనస్య సమగ్ర సజ్జాః సంప్రతి అంతిమే చరణే ప్రవిష్టాః. ద్విదివసీయ శిఖర సమ్మేళనే బ్రాజిల్, చీన్, మిస్ర్, ఇథియోపియా, ఇండోనేషియా, భారతం, ఇరాన్, రూస్, సౌదీ అరబ్, దక్షిణ ఆఫ్రికా, సంయుక్త అరబ్ అమీరాత్ ఇత్యేతం సమేత్య 11 ప్రముఖాః వికాసశీల అర్థవ్యవస్థాః మంచం ధారయిష్యంతి. భారతస్య అధ్యక్షతాయాం సమాయోక్ష్యమాణస్య ఏతస్య శిఖర సమ్మేళనస్య విషయః నవాచార సహకార సతత వికాసాయ చ నిర్మాణమితి. శిఖర సమ్మేళనే రూస్ దేశీయ రాష్ట్రపతి వ్లాదిమిర్ పుతిన్ ఇత్యసౌ, చీన్ దేశీయ రాష్ట్రపతి షీ జిన్పింగ్ ఇత్యసౌ, దక్షిణ ఆఫ్రికాయాః రాష్ట్రపతి సిరిల్ రమాఫోసా ఇత్యసౌ, మిశ్ర దేశీయ రాష్ట్రపతి అబ్దుల్ ఫతహ్ అల్ సీసీ, ఇండోనేషియాయాః రాష్ట్రపతి ప్రబ్రువో సుబియాంతో, ఇరాన్ దేశస్య రాష్ట్రపతి మసూద్ పేజేకిష్కియన్ ఇత్యసౌ, అబుధాబీ క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలిద్ బిన్

ఈ ఉదయం 7:15 ప్రసారం కానున్న కాంతిరేఖలు కార్యక్రమంలో ముందుగా చరిత్రలో ఈరోజు, అనంతరం సమాచార వేదిక, ఆ తర్వాత భాగవత కథాసుధ 10వ స్కందం ఉత్తరాధ్యాయం మొదటి భాగం ప్రసారమవుతుంది. ఆచార్య తుమ్మపూడి కోటేశ్వరరావు గారి వ్యాఖ్యానంలో చివరిగా గాంధీ మార్గం వినవచ్చు. ఆ తర్వాత 8:35 చిత్రమంజరి కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వినవచ్చు. ఇక 9:00 హలో అభిరుచి, శ్రోతలు ప్రత్యక్షంగా ఫోన్ల ద్వారా కోరినటువంటి సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:00 కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి. ఈ కార్యక్రమానికి కొనసాగింపుగా వాట్సాప్ మనోరంజని ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది 11:00 వరకు.

పదకొండు గంటలకు చిత్రసీమలో తెలుగు సినిమా పాటలు, 11:30 ఫిల్మీ గానిలో హిందీ సినిమా పాటలు వినవచ్చు. ఆ తరువాత ఈ మధ్యాహ్నం 12:05 అలాగే తిరిగి 2:30 కర్ణాటక శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో శ్రీ కెఎస్ మూర్తి బృందంచే సాక్సోఫోన్ వాయిద్యం వింటారు. ఆ తర్వాత 12:40 ఏకచిత్ర గానం కార్యక్రమంలో వినాయక విజయం సినిమాలోని పాటలను వినవచ్చు. ఇక ఈ మధ్యాహ్నం 1:30 ప్రసారం కానున్న మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో శ్రీమతి బి సృజనకుమారి గారు అందించినటువంటి బట్టి విక్రమార్క బేతాల కథలు ధారావాహిక, అనంతరం వంటావార్పు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఇక 2:15 తిరిగి సాయంత్రం 5:00 చిత్రసీమలో తెలుగు సినిమా పాటలు వినవచ్చు.

సాయంత్రం ప్రసారంలో 5:15 యువవాణి యువతీ యువకుల కార్యక్రమంలో క్రీడావాణి శీర్షికన ఉద్యోగ సమాచారం వినవచ్చు. 6:30 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీమతి జి నాగసుబ్బమ్మ గారు పాడిన జానపద గీతాలు, అనంతరం వ్యవసాయ సూచనలు ప్రసారమవుతాయి. 7:15 పంట సీమలు. ఈ కార్యక్రమంలో సమతుల్య ఎరువుల వినియోగంలో జీవన ఎరువులు, వాటి ప్రాముఖ్యత అనే అంశం గురించి శాస్త్రవేత్త డాక్టర్ కె సాయి మహేశ్వరి గారి ప్రసంగం.

ఆ తరువాత ఈ రాత్రి 7:30 తిరిగి 9:15 అలాగే 11:10 నుండి ఆట ముగిసే వరకు దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా శ్రీలంక పాకిస్తాన్ జట్ల మధ్య జరగనున్న మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంటులో 2026 సెమీఫైనల్ నిరంతర ప్రత్యక్ష మరియు ఆఫ్ ట్యూబ్ ద్విభాషా వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. మిగతా ప్రసారాలు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా కొనసాగుతాయి.

0: ఇవి ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 7 గంటలు దాటి 5 నిమిషాలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. కొత్త విత్తన చట్టం కింద సాంప్రదాయ విత్తన రకాలపై ఎలాంటి ఆంక్షలు ఉండవని, రైతుల హక్కులు పూర్తిగా సురక్షితమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. భారత్ రష్యా ఆర్థిక పారిశ్రామిక భాగస్వామ్యాన్ని వేగవంతం చేయాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. పటిష్టమైన సమానత్వంతో కూడిన ఆరోగ్య వ్యవస్థలను నిర్మించేందుకు భారత్ కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పునరుద్ఘాటించారు. మహిళల ఆసియా కప్ క్రికెట్లో నిన్న రాత్రి దుబాయ్లో జరిగిన మొదటి సెమీఫైనల్లో భారత్ 40 పరుగుల తేడాతో బంగ్లాదేశ్పై విజయం సాధించింది. ఇక వార్తలు వివరంగా. ప్రతిపాదిత కొత్త విత్తన చట్టం కింద సాంప్రదాయ విత్తన రకాలపై ఎలాంటి ఆంక్షలు లేకుండా, రైతుల హక్కులు పూర్తిగా సురక్షితమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. నిన్న న్యూఢిల్లీలో ప్రతిపాదిత కొత్త విత్తన చట్టంపై దేశవ్యాప్తంగా ఉన్న రైతు సంఘాల నాయకులతో జరిగిన సంప్రదింపుల సమావేశానికి మంత్రి అధ్యక్షత వహించారు. ప్రస్తుత విత్తన చట్టాన్ని 1966లో రూపొందించగా, విత్తన నియంత్రణ ఉత్తర్వులు 1983లో అమల్లోకి వచ్చాయని మంత్రి తెలిపారు. నకిలీ నాసిరకం విత్తనాలు, బాధ్యతలను నిర్ధారించడంలో ఉన్న లోపాలు, కొత్తగా ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రస్తుత వ్యవస్థ సరిపోదని శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు రేపు దాద్రానగర్ హవేలీ డామన్ డయ్యూలలో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఉపరాష్టపతి సిల్వాసాలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ప్రభుత్వ కళాశాలలో జరిగే బహిరంగ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం సిల్వాసాలోని స్వామి వివేకానంద విద్యామందిర్, నమో వైద్య విద్యా పరిశోధనా సంస్థ, డామన్లో ఇటీవల ప్రారంభించిన నమో ఆసుపత్రి వంటి కీలక సంస్థలను సందర్శిస్తారు. డామన్ నైట్ మార్కెట్, రామసేతు సీఫ్రంట్, నమోపత్ సీఫ్రంట్ వంటి ముఖ్యమైన పర్యాటక అభివృద్ది ప్రదేశాలను సిపి రాధాకృష్ణన్ సందర్శిస్తారు. భారత్ రష్యా ఆర్థిక పారిశ్రామిక భాగస్వామ్యాన్ని వేగవంతం చేయాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. 2030 నాటికి ఇరు దేశాలు ద్వైపాక్షిక వాణిజ్యంలో $100 బిలియన్, ఇరు దేశాల మధ్య పెట్టుబడులలో $50 బిలియన్ మార్కును సాధించే దిశగా కృషి చేయాలని మంత్రి సూచించారు. నిన్న న్యూఢిల్లీలో రష్యా పరిశ్రమల వాణిజ్య శాఖ మంత్రి ఆంటోన్ అలీఖానోవ్తో కలిసి ఇన్నోప్రోమ్ ఇండియా 2026 సమావేశానికి సహ అధ్యక్షత వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, ఇరు దేశాధినేతలు నిర్దేశించిన లక్ష్యాలు ఆయా దేశాల ప్రభుత్వాలు వ్యాపారాల పనితీరును అంచనా వేస్తాయని అన్నారు. జలచర ఉత్పత్తులు, కూరగాయలు, కాఫీ, టీ, సుగంధ ద్రవ్యాలు తదితర ఉత్పత్తులతో రష్యాకు దేశ ఎగుమతులు గణనీయంగా పెరిగాయని పీయూష్ గోయల్ అన్నారు. 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు రేపు న్యూఢిల్లీలోని భారత మండపంలో ప్రారంభం కానుంది. 2 రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, భారత్, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యుఏఈ సహా 11 ప్రధాన అభివృద్ది చెందుతున్న దేశాలు పాల్గొంటాయి. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో ఈ ఏడాది సమావేశం జరగనుంది. రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యకుడు షీ జిన్పింగ్, దక్షిణాఫ్రికా అధ్యకుడు సిరిల్ రామఫోసా,

0: ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా ఎల్సిసి, ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజేష్కియాన్, అబుదాబి యువరాజు షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, ఇథియోపియా ప్రధానమంత్రి అబీ అహ్మద్ అలీతో సహా ప్రపంచ నాయకులు ఈ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. కాగా 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు బ్రెజిల్ విదేశాంగ మంత్రి మౌరో వీరా న్యూఢిల్లీకి చేరుకున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సందర్బంగా భారత్ బ్రెజిల్ మధ్య సుదీర్ఘమైన స్నేహ సంబంధాలున్నాయని, గ్లోబల్ సౌత్ అంతటా సహకారాన్ని పెంపొందించడంలో ఇరు దేశాలు ఉమ్మడి నిబద్దతతో పనిచేస్తున్నాయని మంత్రిత్వ శాఖ ఉద్ఘాటించింది. ప్రపంచ అభివృద్దికి భారత్ ఒక కీలక చోదక శక్తి అని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అభివర్ణించింది. రెండవ త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ 7.8% వృద్ది చెంది తమ అంచనాలను ఇతర పరిశీలకుల ఏకాభిప్రాయాన్ని అధిగమించిందని ఐఎంఎఫ్ తెలిపింది. ఇంధన ధరల భారం పెరిగినప్పటికీ ఊహించిన దానికంటే మెరుగైన ఆర్థిక వ్యవస్థ పనితీరుకు సేవలు ఎగుమతులు తోడ్పడ్డాయని ఐఎంఎఫ్ కమ్యూనికేషన్ల విభాగం డైరెక్టర్ జూలీ కోజాక్ అన్నారు. భారతదేశ తాజా జీడీపీ విడుదలలో కొత్త పారిశ్రామిక ఉత్పత్తి సూచిక, కొత్త ఉత్పత్తిదారుల ధరల సూచిక శ్రేణిని చేర్చినట్లు కోజాక్ తెలిపారు. ఈ మార్పులు దేశ జీడీపీ అంచనాలను మెరుగుపరుస్తాయని కోజాక్ అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థపై పెరుగుతున్న చమురు ధరల ప్రభావాన్ని కూడా తాము పర్యవేక్షిస్తున్నామని ఐఎంఎఫ్ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పటిష్టమైన సమానత్వంతో కూడిన ఆరోగ్య వ్యవస్థలను నిర్మించేందుకు, ప్రాంతీయ భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తూ ఉమ్మడిగా కృషి చేసేందుకు భారత్ కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పునరుద్ఘాటించారు. తైమూర్ లెస్టేలోని ఢిల్లీలో జరిగిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయాసియా ప్రాంతీయ కమిటీ 79వ సమావేశంలో మంత్రి దృశ్య మాధ్యమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేస్తూ నాణ్యమైన సేవలను విస్తరిస్తోందని అన్నారు. ప్రభుత్వం వినూత్న సరళమైన విధానాలను అవలంబిస్తోందని పేర్కొన్నారు. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజల కోసం టెలికన్సల్టేషన్లు, రిఫరల్స్, నిరంతర సంరక్షణను సులభతరం చేసేందుకు ఈ సంజీవని వంటి వేదికలను వినియోగిస్తోందని తెలిపారు. భౌగోళిక అడ్డంకులను అధిగమించేందుకు భారత్ సాంకేతికతను వినియోగించుకుంటోందని మంత్రి పేర్కొన్నారు. డిజిటల్ ఇండియా భూ రికార్డుల ఆధునీకరణ కార్యక్రమం 3.0 కార్యాచరణ మార్గదర్శకాలను కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నిన్న న్యూఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, గ్రామీణ పౌరులు, రైతులు, ఆస్తి యజమానుల జీవన సౌలభ్యాన్ని మెరుగుపరచడంలో డిఐఎల్ ఆర్ఎంపీ 3.0 ఒక నిర్ణయాత్మక ముందడుగు అని అభివర్ణించారు. ఇది పూర్తి వ్యవస్థ అనుసంధానం వైపు పయనిస్తుందని, రైతులు సులభంగా సంస్థాగత రుణాలను పొందవచ్చని, పౌరులు ప్రభుత్వ కార్యాలయాలకు పదే పదే వెళ్లాల్సిన అవసరం ఉండదని మంత్రి తెలిపారు.
1: అబ్ సభీ భూమి కే రికార్డ్ డిజిటైజ్ కియే జా రహే హైం ఔర్ అబ్ ఆన్లైన్ ఔర్ పారదర్శీ ప్రక్రియా సే కోయి భీ ఉన్కో ఆసానీ సే ప్రాప్త్ కర్ సక్తా హై. రిజిస్ట్రార్ జో ఆఫీస్ థే ఉన్కో భీ పాస్పోర్ట్ సేవా కేంద్ర కి తర్జ్ పర్ సేవా కేంద్ర కే రూప్ మే వికసిత్ కియా జా రహా హై, జహాన్ నాగరికో కో బైఠనే కా స్థాన్ హోగా, లైన్ నీ లగానీ పడేగీ. ఆసానీ సే పారదర్శీ ప్రక్రియా కే ద్వారా వో కహీం సే భీ అప్నే రికార్డ్స్ కో ప్రాప్త్ కర్ సకేంగే.
0: పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానమే ప్రపంచంలో అత్యుత్తమ పరిపాలన రూపమని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అభివర్ణించారు. పార్లమెంట్ హౌజ్లోని జీఎంసీ బాలయోగి సభా మందిరంలో 27వ జాతీయ యువ పార్లమెంటు పోటీ 2025-26లో విజేతలకు మంత్రి బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం జవహర్ నవోదయ విద్యాలయాల విద్యార్థులను ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు. ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలిచే పార్లమెంటు ప్రాముఖ్యతను వివరించి విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్బంగా విద్యార్థుల వ్యక్తిత్వాన్ని సరైన దిశలో తీర్చిదిద్దే జవహర్ నవోదయ విద్యాలయాల పనితీరుని కిరణ్ రిజిజు ప్రశంసించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా న్యూఢిల్లీలో ప్రముఖ దాత 5వ యువరాజు రహీమ్ అగా ఖాన్తో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా సామాజిక అభివృద్ది, నీటిపారుదల, సహకార సంఘాలు, చిరుధాన్యాలతో సహా సహజ వ్యవసాయం, సౌరశక్తి రంగాలలో సహకారాన్ని బలోపేతం చేయడంపై ఇరువురు చర్చించారు. మానవ అభివృద్ది పట్ల ఉమ్మడి నిబద్దతతో ముడిపడి ఉన్న అగాఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్తో తమకున్న బంధాన్ని భారత్ ఎంతో గౌరవిస్తుందని

0: అమిత్ షా సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. సుస్థిర అభివృద్ది, మానవాళి శ్రేయస్సుకై ఈ భాగస్వామ్యాలను ముందుకు తీసుకెళ్లడంలో ఉమ్మడి నిబద్ధతను మంత్రి పునరుద్ఘాటించారు. మహిళల ఆసియా కప్ క్రికెట్లో నిన్న రాత్రి దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్లో భారత్ 40 పరుగుల తేడాతో బంగ్లాదేశ్పై విజయం సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. 150 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. భారత ఓపెనర్ షఫాలి వర్మ 40 బంతుల్లో 64 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచింది. కాగా ఈరోజు దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే 2వ సెమీఫైనల్లో పాకిస్తాన్ శ్రీలంక జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కొత్త విత్తన చట్టం కింద సాంప్రదాయ విత్తన రకాలపై ఎలాంటి ఆంక్షలు ఉండవని, రైతుల హక్కులు పూర్తిగా సురక్షితమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. భారత్ రష్యా ఆర్థిక పారిశ్రామిక భాగస్వామ్యాన్ని వేగవంతం చేయాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. పటిష్టమైన సమానత్వంతో కూడిన ఆరోగ్య వ్యవస్థలను నిర్మించేందుకు భారత్ కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పునరుద్ఘాటించారు. మహిళల ఆసియా కప్ క్రికెట్లో నిన్న రాత్రి దుబాయ్లో జరిగిన మొదటి సెమీఫైనల్లో భారత్ 40 పరుగుల తేడాతో బంగ్లాదేశ్పై విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి కడప కేంద్రం.

ఈనాటి కాంతిరేఖలు కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా చరిత్రలో ఈరోజు, అనంతరం సమాచార వేదిక, ఆ తర్వాత భాగవత కథాసుధ పదవ స్కందం ఉత్తరాధ్యాయం మొదటి భాగం ప్రసారమవుతుంది ఆచార్య తుమ్మపూడి కోటేశ్వరరావు గారి వ్యాఖ్యానంలో. చివరిగా గాంధీ మార్గం వినవచ్చు. కార్యక్రమంలో ముందుగా వినండి చరిత్రలో ఈరోజు.

చరిత్రలో ఈరోజు చోటు చేసుకున్నటువంటి కొన్ని విశేషాలు మరియు అజ్ఞాత స్వాతంత్ర్య వీరుల గాథలు. ముందుగా శ్రీ వినాయక వినోబాభావే. 1895 ఇదే రోజున అప్పటి బ్రిటిష్ ఇండియాలోని మహారాష్ట్ర కొంకణ్ ప్రాంతంలో జన్మించారు. అహింస మరియు మానవ హక్కుల సమర్థకుడైన వీరిని అందరూ ఆప్యాయంగా ఆచార్య అని పిలిచేవారు. భారత స్వాతంత్ర్యోద్యమం మరియు సామాజిక సంస్కరణలలో చురుకుగా పాల్గొన్నారు. సరళత, అహింస మరియు సమానత్వం వంటి సూత్రాల విషయంలో వీరు మహాత్మాగాంధీని అనుసరించేవారు. అందుకే వినోబాభావే గారిని మహాత్మాగాంధీ యొక్క ఆధ్యాత్మిక వారసుడిగా పరిగణిస్తారు. గొప్ప తత్వవేత్త అయిన వీరు భగవద్గీతను మరాఠీ భాషలోకి అనువదించారు.

సబర్మతి ఆశ్రమంలో నివసిస్తూ ఖాదీ, గ్రామీణ పరిశ్రమలు, నూతన విద్యా విధానం, పారిశుద్ధ్యం మరియు పరిశుభ్రత వంటి గాంధీజీ నిర్మాణాత్మక కార్యక్రమాలలో పాలు పంచుకున్నారు. భూమిలేని పేదలకు తమ భూమిలో కొంత భాగాన్ని దానం చేయమని ప్రజలను కోరుతూ సర్వోదయ ఉద్యమం మరియు భూదాన్ ఉద్యమం ప్రారంభించారు. అహింస మరియు కరుణ వీరి తత్వశాస్త్రానికి ప్రధాన లక్షణాలుగా నిలిచాయి. రామన్ మెగసెసే అవార్డు అందుకున్న తొలి ఆసియావాసిగా గుర్తింపు పొందారు వినోబా భావే గారు.

శ్రీ శేషాద్రి శ్రీనివాస్ అయ్యంగార్ 1874 సంవత్సరం ఇదే రోజున తమిళనాడులోని మద్రాస్ ప్రెసిడెన్సీలో జన్మించారు. వీరు ఉన్నత విద్యావంతులు మరియు బ్రిటిష్ ఇండియాలో అడ్వకేట్ జనరల్ గా పనిచేశారు. 1920లలో జరిగిన జలియన్ వాలాబాగ్ మారణకాండతో ఆగ్రహానికి గురై తన పదవికి రాజీనామా చేశారు. భారత జాతీయ కాంగ్రెస్ సభ్యునిగా భారత స్వాతంత్ర ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. భవిష్యత్ స్వతంత్ర భారతదేశం కోసం 1922లోనే స్వరాజ్ రాజ్యాంగం ముసాయిదాను రూపొందించారు. ఇది బ్రిటిష్ వారి చెర నుండి భారతదేశ విముక్తి అనే లక్ష్యం పట్ల ఆయనకున్న దార్శనికత, విశ్వాసం మరియు నిబద్ధతకు నిదర్శనంగా నిలిచింది. ఇప్పుడు చరిత్రలో చోటు చేసుకున్న మరికొన్ని ముఖ్య సంఘటనలు. కవికోకిల మగుటాన్ని ఇంటి పేరులో ఇముడ్చుకున్న ప్రముఖ రచయిత దువ్వూరి రామిరెడ్డి గారు 1947 సంవత్సరం ఇదే రోజున మరణించారు. వీరి మృదుమధురమైన మాటలు, గంభీరమైన శైలి అన్నిటికీ మించి ఆ రచనా చాతుర్యం చదువరులను ముగ్ధులను చేస్తాయి. బహుభాషా కోవిదునిగా సాంప్రదాయ రీతులను మిలీనం చేసి కొత్త తరానికి సాహితీ బాటలు వేసిన దువ్వూరి రామిరెడ్డి గారు ఆధునికాంధ్ర కవుల్లో ముందు వరుసలో ఉంటారని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. ప్రత్యేక కంఠస్వరంతో కంగుమని పలుకుతూ జానపద శైలిలో పాడుతూ శ్రోతల్ని ఉర్రూతలూగించిన ఆకాశవాణి ప్రయోక్త ప్రయాగ నారసింహశాస్త్రి గారు 1983 సంవత్సరం ఇదే రోజున మరణించారు. 1936లో ఆకాశవాణి మద్రాసు కేంద్రంలో నిలయ విద్వాంసకుడిగా చేరి గాడేపల్లి సూర్యనారాయణ గారితో కలిసి బావగారి కబుర్ల ద్వారా స్క్రిప్టు లేకుండా యథాలాపంగా అనర్ఘలంగా తన సంభాషణలతో వినోదాన్ని అందించేవారు ప్రయాగ నరసింహశాస్త్రి గారు.

నేడు అడవులు, వన్యప్రాణులు మరియు ప్రకృతి సంపదను కాపాడడం కోసం ప్రాణాలను అర్పించిన అటవీ శాఖ అధికారులు, సిబ్బంది మరియు పర్యావరణ రక్షకుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 11న జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటారు.

మీరింతవరకు చరిత్రలో ఈరోజు చోటు చేసుకున్నటువంటి విశేషాలు మరియు అజ్ఞాత స్వాతంత్రుల వివరాలు విన్నారు. ఇప్పుడు విందాం సమాచార వేదిక. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సూచనల మేరకు కడప జిల్లాలోని అన్ని కోర్టులలో 12వ తేదీ 9వ నెల అనగా రేపు 2026వ సంవత్సరం జాతీయ లోక్ అదాలత్ ఉదయం 10:30 నుండి నిర్వహించబడుతుంది. అన్ని రకాల రాజీ పడదగిన సివిల్ మరియు క్రిమినల్ కేసులు జాతీయ లోక్ అదాలత్ నందు ఇరు పార్టీలు అంగీకారయోగ్యమైన సత్వర పరిష్కారం పొందవచ్చును. జాతీయ లోక్ అదాలత్ను వినియోగించుకోండి. ఈ సమాచారాన్ని అందించిన వారు చైర్మన్ కమ్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కడప. సమగ్ర సమాచారం కొరకు సంప్రదించాల్సిన చిరునామా డిస్టిక్ట్ కోర్టు కడప వెబ్సైటు కడప.డికోర్ట్స్.gov.in.

మరియు ఈమెయిల్ కొరకు సంప్రదించవలసిన ఈమెయిల్ dlsakdp@gmail.com. ఈ సమాచారాన్ని అందించిన వారు చైర్మన్ కమ్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, కడపవారు. కార్యక్రమంలో తరువాత భాగవత కథాసుధ 10వ స్కందం ఉత్తరాధ్యాయం మొదటి భాగం ప్రసారమవుతుంది. ఆచార్య తుమ్మపూడి కోటేశ్వరరావు గారి వ్యాఖ్యానంలో

కి భక్త దుఃఖ పరిహారికి గోపనితం విని మనోహారికి దుష్ట సంపదపహారికి ఘోషకుటీపయోఘృతాహారికి బాలకగ్రహ మహాసుర దుర్వనితా ప్రహారికిన్. శ్రీకృష్ణ పరమాత్మకు హృదయపూర్వక ప్రణామాలర్పించి శ్రీమద్భాగవత దశమస్కంధ ఉత్తర భాగపు కథాసుధను ఆస్వాదించుటకు ఆరంభిద్దాం. రుక్మిణీ పరిణయం అయిన తరువాతి కథను శుకయోగీంద్రుడు పరీక్షిన్ మహారాజుతో ఇలా చెప్తాడు. వాసుదేవాంశస్వరూపుడైన మన్మథుడు శివతపోభంగం చేసిన కారణంగా కైలాసనాథుని కోపాగ్నికి ఆహుతియై తిరిగి శరీరధారణ కొరకు కరుణామూర్తి అయిన ఆ పరమేశునే ప్రార్థించాడు. తత్ఫలితంగా అతడు రుక్మిణీ గర్భంలో శ్రీకృష్ణుని అంశ నుండి జన్మించి ప్రద్యుమ్నుడనే పేరుతో ముమ్మూర్తులా తండ్రిని పోలి ఉన్నాడు. ఈ శిశువు తనకు శత్రువు కానున్నాడు అని తెలిసిన శంబరాసురుడు ఇంకా పురిటి దినాలైనా పూర్తి కాకుండానే కామరూపి అయి వచ్చి ఆ పసిబాలుని ఎత్తుకునిపోయి సముద్రంలో పడేశాడు. ఒక పెద్ద చేప ఈ బాలుని మింగి జాలర్ల చేత పట్టుబడింది. పల్లెవారు ఆ చేపను శంబరాసురునికే కానుకగా సమర్పించగా అతడు దాన్ని వండి తెమ్మని పాకశాలకి పంపించాడు. మన్మథుని పత్ని రతీదేవి మన్మథ దహనానంతరం తన పతి శరీరధారణకై ఎదురుచూస్తూ శంబరాసురుని ఇంట మాయావతి అనే పేరుతో ఉంటూ ఉంది. వంటవారు మత్స్యాన్ని కోసి దాని కడుపులోని శిశువును చూచి ఆశ్చర్యపోయి దానిని మాయావతికి చూపించారు. అంతలో నారదుడు వచ్చి మాయావతికి ప్రద్యుమ్నుని జన్మవృత్తాంతమంతా చెప్పి ఆ అర్భకుడే కందర్పుడు అనే రహస్యాన్ని వెల్లడిస్తాడు. మాయావతి శంబర్ని అనుమతి పొంది ఆ పాపడిని పెంచి పోషించింది. క్రమంగా ప్రద్యుమ్నుడు యవ్వనారూఢుడైనాడు. ఒకనాడు మాయావతి సురతభ్రాంతితో ప్రద్యుమ్నుని సమీపించగా అతడు ధర్మవిరుద్ధమైన ఈ ప్రవర్తన తగదు అని ఆమెతో పలుకుతాడు. ఆమె తాను రతిని, అతడు కందర్పుడు అనే సత్యాన్ని తెలియజేసి మాయావి దుర్మతి అయిన శంబరాసురుని మట్టుబెట్టవలసిందిగా అతణ్ణి కోరింది. నీ తల్లి రుక్మిణి పసికందైన నిన్ను పోగొట్టుకుని ఎట్లా అల్లాడిపోతున్నదో అంటూ, పాపకర్ముడు వీడు నిన్నిటు పట్టి తెచ్చిన లేచినా పాపడెక్కడ పోయెనో సుతుబాపితే విధి అంచు తాన్ క్రేపుబాసిన గోవు భంగిని ఖిన్నయ్యిపడి గాఢ సంతాపయ్యి నిన్ను నోచికాచిన తల్లి కుయ్యిడకుండుని. నీ తల్లి దుఃఖానికి కారకుడైన శంబరాసురుని సంహరించుట నీ కర్తవ్యం అని పలికి సర్వశత్రు మాయావినాశిని అయిన మహామాయా విద్యను ప్రద్యుమ్నునికి ఉపదేశించింది. ఆ విద్యా ప్రభావంతో ప్రద్యుమ్నుడు శంబరునిపైకి ఎత్తిపోయి, ఓరీ రాక్షసాధమా, నాడు నన్ను అంబోధిలో పడవేచితివే, ఈనాడు నిన్ను రణాంభోనిధిలో పడవేస్తాను, రా రమ్మని యుద్ధమునకు ఆహ్వానించాడు. శంబరాసురుని దైతేయ మాయ, ప్రద్యుమ్నుని సాత్విక మాయ, ఈ రెంటికి అంటే ఆసురీ దైవీ శక్తులకు జరిగిన పోరాటంలో సహజంగా దైవశక్తికే విజయం చేకూరింది. దేవతలంతా శంబరుని తెగడి ప్రద్యుమ్నుని పొగిడి హర్షంతో కుసుమవర్షం కురిపించారు. రతీదేవి ఆకాశమార్గంలో ప్రద్యుమ్నునితో కూడా ద్వారకకు విచ్చేసింది. మెరుపుతో కూడిన మేఘం వలె ఉన్న ఆ జంట అంతఃపురం

లో ప్రవేశించగానే అతడి వనితాజనం ప్రద్యుమ్నుని చూచి కృష్ణుడే అని భ్రమించారట. జలదశ్యాము ప్రలంబబాహుయుగళున్ చంద్రాననున్ నీలసంకుల వక్రాలకు పీతవాసున్ ఘనవక్షున్ సింహమచ్చున్ మహోత్పలపత్రేక్షణు మందహాసలలితున్ పంచాయుధున్ నీరజాక్షులు తారు ఏమరి పాట చూచి హరియెన్సున్ కొందరు ఇతడు హరివలే ఉన్నాడే కాని హరి కాదు అనుకున్నారట. ఆత్మావై పుత్రనామాసీ కదా, శ్రీహరిపుత్రుడు ఆ శ్రీకర లక్షణుడొకటలో ఆశ్చర్యమేమున్నది. అందున చూడక చూడక ఆకస్మికంగా రూపయవ్వన విలసితుడైన వానిని చూచితిరాయే. వారి భ్రమ సహజమే. అందరూ ఇన్ని విధాలుగా ఊహాపోహల్లో మునిగినా తల్లికి పిల్లవాణిని చూచినప్పుడు ఆమె భావములే విభిన్నములు. రుక్మిణీదేవి కనులారా కుమారిని చూచింది. అతడు తన పుత్రుడని తెలియకున్నా సహజ పుత్రవాత్సల్యం ఉబికి వచ్చింది. శుభలక్షణ లక్షితుడైన ప్రద్యుమ్న కుమారుని రూపలావణ్య అతిశయాన్ని ఆపాదమస్తకం పరిశీలించింది. ఈ కళ్యాణుని కన్న భాగ్యవతి మున్నేనోములన్నోచెనో, ఏకాంతామణియందు వీగికనెనో ఏకాంతుడి కాంతునిన్ అని ఆలోచనలో పడింది. అందున పురిటిలోనే పుత్రుని కోల్పోయిన ఆమె పుత్రశోకం, ఇన్నాళ్లుగా అణిచిపెట్టుకున్న ఆవేదన, తన పుత్ర సదృశ వయస్కుడైన ఈ ప్రద్యుమ్నిని చూచేటప్పటికీ కట్టలు తెగి ప్రవహించింది. మాతృసహజమైన మమతానురాగాలు ముప్పిరిగొన్నాయి. ఆళి నా తొలిచూలు బిడ్డనికి బోర్కాడించి నే సూతి కాశాల మత్స్య విశాల తల్పగతనై సన్నిచ్చి నిద్రింప నా బాలున్నా తను బాల కుంజరిచి ఏ పాపాత్ములు ఏ త్రోవ మున్నే లీలన్ గొనిపోయిరో శిశువు తానే తల్లి రక్షించెను అంటూ కనబడకుండా పోయిన నాటి నుండి ఇప్పటి వరకు అతని వార్తయే తెలియలేదు. అసలు ప్రాణాలతో ఉన్నాడా? ఉన్నట్లయితే మాత్రం తప్పకుండా ఈ ప్రద్యుమ్నుని ఆకార సౌందర్య అతిశయముల వంటివే అతనికి ఉండాలి. అంతేకాదు, ఎడమమ్మూపు అదురుతోంది, ఆనందాశ్రువులు ఉరుకుతున్నాయి. ఈ శుభశకునాలు ఇతడే తన పుత్రుడై ఉంటాడు అని సూచిస్తున్నాయి. కాని పుత్రుడని బయటికి చెప్పాలా వద్దా? చెప్పినట్లయితే నిజంగా అతడు తన కొడుకు కానిపక్షంలో తన సౌతులు నవ్వుతారు కదా. ఇలా ఆమె ఊగీసలాడుతుండగా కృష్ణుడు దేవకీ వసుదేవులతో అక్కడికి వచ్చాడు. సర్వజ్ఞుడైనా ఆ నల్లనయ్య లీలామానుష రూపుడు కదా, అందుచేత ఏమీ తెలియని వానిలాగే ఉండిపోయాడు. అంతట్లో నారద మహర్షి వచ్చి యావద్ వృత్తాంతము వివరించాడు. ఆశలు వదులుకున్న బాలుడు తిరిగి వచ్చిన ఈ సంఘటనతో అందరూ హర్షమనస్కులై రతీ ప్రద్యుమ్నులను ఆదరించి సత్కరించారు. రుక్మిణీదేవి సంతోషానికి అవధులే లేకపోయినాయి. అన్నా నా తను బాపి నిన్ను దనుజుడంభో నిధిన్వైచనే ఎన్నే వర్షములయ్యే వాసిసుతా నీవే రీతి జీవించి ఏ సన్నాహంబున శత్రు గెల్చితివో ఆశ్చర్యంబు సంధిల్లెడిన్ నింతుంగాంచితి నింతకాలమునకున్నే ధన్యతన్ చెందితిన్ అని పరమానందభరితయ్యై కొడుకును కోడల్ని దీవించింది. ద్వారకానగర వాసులందరూ కూడా ఈ వృత్తాంతం విని సంతోషించారట. ప్రద్యుమ్నోపాఖ్యాన కథనం తరువాత శుకమహర్షి పరీక్షిత్తుతో సత్రాజిత్తు శ్రీకృష్ణుని ఎడ అపచారం చేసి తదనంతరం పశ్చాత్తాపంతో శమంతకమణి సమేతంగా తన పుత్రిని సమర్పించాడు అని చెప్తాడు. పరీక్షిత్తు ఉత్సుకతతో, సత్రాజిత్తు శౌర్యడ ఏ తప్పు సల్పినాడు? అతనికి శమంతకమణి ఎట్లు లభించింది? ఏ కారణంచేత మణిసమేతంగా పుత్రికనాథడు శ్రీకృష్ణునికి చుట్ట జరిగింది అని అడుగుతాడు. శుకయోగి అతని కౌతుకాన్ని తీరుస్తూ ఇలా సమాధానం చెప్పాడు. సత్రాజిత్తు సూర్యునికి భక్తుడు, మిత్రుడు అయినందున సూర్యుడు అతనికి శమంతకమణిని బహుమానంగా ఇచ్చాడు. ఆ మణిని ధరించి ఒకనాడు సత్రాజిత్తు శ్రీకృష్ణుని చెంతకు వస్తూ ఉండగా జనులు దూరం నుండి చూచి ప్రకాశవంతమైన ఆ మణి కాంతిపుంజమును సూర్యుడు అని భ్రమించి ఆదిత్యుడే ఆదినారాయణుడైన కృష్ణపరమాత్మ దర్శనార్థం వస్తున్నాడు అనుకుని శ్రీహరిచంతకేగి ఇలా అంటారు. నిత్యకల్యాణనిధివైన ఓ గోవిందా.

వచ్చేవాడు మణిని ధరించిన సత్రాజిత్తు సూర్యుడు కాదు అని చెప్పి సత్రాజిత్తుని తన గృహానికి ఆహ్వానిస్తాడు. స్యమంతకమణి ఏ రాజు దగ్గర ఉంటే ఆ రాజ్యంలో రోగారిష్టాలు దుర్భిక్షం ఉండవట. అందుచేత మణిని యాదవ విభునకు ఇమ్మని సత్రాజిత్తును అడిగాడు లోకరక్షకుడు. ధనం మీది ఆశ ఎంతటివారిని వివేకహీనులుగా చేస్తుంది. ప్రతిదినమూ 8 బారువుల బంగారాన్నిచ్చే మణిని త్యాగం చేయడానికి సత్రాజిత్తు అంగీకరించలేదు. అడిగినవాడు సాక్షాత్తు శ్రీధరుడు. అడుగబడడం తన అదృష్టం అనే విషయాన్ని గుర్తించలేకపోయాడు ఆ మూఢమతి. ఒకనాడు అతని తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకై అడవికి వెళ్లి సింహం చేత హతుడైనాడు. మాంసఖండం అనుకుని సింహం ఆ మణిని నోటకరుచుకుని పోతుండగా జాంబవంతుడు అనే భల్లూకం ఆ సింహాన్ని చంపి శమంతకమణిని తీసుకుని తన నివాసమైన పర్వతగుహలోనికి పోయి తన ప్రియతనయ్యకు దానిని ఆడుకొనుటకు ఇచ్చాడు. సత్రాజిత్తు ప్రసేనుని జాడ తెలియక శ్రీకృష్ణుడే మర్యాదాహీనుడై అతనిని మణికై పట్టి వధించి ఉంటాడు అని భావించి దూషించుట ప్రారంభించాడు. ఆ నోట ఈ వార్త కృష్ణునికి తెలిసింది. తనపై వచ్చిన అపనిందను వారించుకొనదలిచి కొందరాప్తులతో కూడి ప్రసేనుని వెతుకుచూ అరణ్యమునకు పోయినాడు. అచట ఒకచోట చచ్చిపడి ఉన్న గుర్రమును ప్రసేనుని, అతన్ని చంపిన సింహాన్ని, ఆ సింహాన్ని నిర్జించిన భల్లూకపు అడుగుజాడలను బట్టి అది ప్రవేశించిన గుహను చూచాడు. తనతో వచ్చిన వారిని గుహాముఖాన్నే విడిచిపెట్టి తాను గుహాంతరాళంలో ప్రవేశించి అక్కడ ఒక బాలికను, ఆమెకెదురుగా ఆటవంతిగా కట్టబడిన శమంతకమణిని చూచాడు. కొత్త వ్యక్తిని చూచి బాలిక ఏడవగా ఆ ధ్వని విని జాంబవంతుడు అనే భల్లూకం వచ్చి కృష్ణునితో పోరాటానికి పూనుకున్నాడు. ఆ పోరు ఒకరోజా 2 రోజులా 28 నాళ్లు జరిగింది. అప్పుడు స్పష్టాహంకృతులుల్లసిల్ల హరియున్ భల్లూక లోకేశుడున్ ముష్టాముష్టి నహర్నిశంభుజయ సమూహంబులన్ పోరుచో పుష్టింబాసి ముకుంద ముష్టిహతులన్ పూర్ణశ్రమోపేతుడై పిష్టాంగోరు శరీరుడై అతడు తాభీతాత్ముడైట్లనిన్. తట్టుకోలేని బాధ, దాటరాని కష్టం సంభవించినప్పుడు జీవునికి పరమాత్మ వైపు బుద్ధి మరల్తుంది. జాంబవంతుడు భక్తుడే అయినా కృష్ణుడు తన స్వామి అయిన శ్రీరామచంద్రుడే అని అంతవరకు గుర్తించలేకపోయాడు. శరీరం శిథిలమైనప్పుడు మనసు జాగృతం అయింది. కృష్ణునిలో పురాణపురుషుడైన విష్ణుని చూడగలిగాడు. సర్వభూతములకు ప్రాణప్రతాప ధైర్య బలములు అతడే అని గుర్తించాడు. అట్టి జ్ఞానంతో బాణాగ్నినెవ్వడు పరపి యశోరాశి నింకించి బంధించి ఏపుమాపే పరగనెవ్వడు ప్రతాప ప్రభారాశి చే దానవ గర్వాంధతమసమణచే కంజాతములు త్రెంచు కరిభంగి నెవ్వడు దశకంఠు కంఠ బృందములు దృంచే ఆ చంద్ర సూర్యమై అమరులంకారాజ్యమునకు ఎవ్వడు విభీషణుని నిలిపే నన్ను నేలిన లోకాధినాథుడెవ్వడు అంచితోదార కరుణరసాబ్ధి ఎవ్వడు ఆతడవు నీవకావే మహాత్మా నేడు మారుపడి ఎగ్గుచేసి మరవలయు అని తన ఇష్టదైవాన్ని ఎదిరించి నిలిచినందులకు క్షమించుమని వేడుకున్నాడు. శ్రీకృష్ణుడు తన చెంతకు వచ్చిన పనిని తెలుసుకుని శమంతకమణిని, తన కూతురు జాంబవతిని శ్రీహరికి కానుకగా ఇచ్చి చరితార్థుడైనాడు. గుహలో ప్రవేశించిన కృష్ణుడు ఎంతకాలానికి రాకుండుటచేత శోకాతురులైన దేవకీ వసుదేవులు, రుక్మిణి, బంధువులు, జ్ఞాతిజనులు కృష్ణుని క్షేమాన్ని అర్థిస్తూ దుర్గను ప్రార్థించారు. అంతలో శ్రీహరి కన్యకాజన సమేతుడై ఏతించి వారికి సంతోషప్రదుడైనాడు. కృష్ణుడు తాను తెచ్చిన శమంతకమును సత్రాజిత్తుకి ఇయ్యగా అతడు తన తప్పునకు ప్రతపించి పాపాత్ముల పాపములను పాపునట్టి పద్మాక్షిని ఎడ పాపమున్నదని పలికిన తన పాపమునకు పారమున్నదా అని సిగ్గుతో కృంగిపోయినాడు. తన పాపానికి పరిహారంగా మణియున్ కూతును ఇచ్చి మాధవు పదముల పట్టుకొంటినేని బ్రతుకు కలదు అని తన కూతురైన సత్యభామను శమంతకాన్ని కృష్ణునికి సమర్పించగా కన్యామణి మాత్రమే తనకు చాలునని శమంతకమణిని సత్రాజిత్తుకి తిరిగి ఇచ్చివేశాడు కృష్ణుడు. కుంతితో కూడా పాండవులు లాక్షాగృహంలో దగ్ధులైనారు అనే వార్త ద్వారకకి చేరింది. లీలామానుషధారి అయిన కృష్ణుడు సత్యం తెలిసినా లోకాచారాన్ని అనుసరించేవాడు కనుక గాంధారిని, భీష్మద్రోణాదులను దుఃఖోపశమనలను చేయుటకై హస్తినకు వేంచేశాడు. అతడక్కడ ఉండగా సత్యభామ శోకాకులితయ్యై వచ్చి ఇలా చెప్పింది. అక్రూర కృతవర్మలు శతధన్వునికడకు పోయి చూచితివా, సత్రాజిత్తు తన కూతుర్ని మన వంశంలోనికి ఇస్తాను అని చెప్పి

మాట తప్పి శ్రీహరికిచ్చాడు. కాబట్టి ఆ నీచునికి బుద్ధి చెప్పాలి, ఏ విధంగా ఆయన అతని దగ్గర ఉన్న శమంతకమణిని కైవసం చేసుకో అని ప్రేరేపించారు. దానితో క్రూరుడైన ఆ శతధన్వుడు నిద్రిస్తున్న నా తండ్రి సత్రాజిత్తుని చంపి మణిని అపహరించుకుని పోయాడు. నేను నా తండ్రి దేహాన్ని తైలద్రోణిలో పెట్టించి నీకు తెలియజేయడానికై వచ్చాను అన్నది సత్యభామ. సత్రాజిత్తు మరణవార్తచే శ్రీకృష్ణుడు మనుష్యభావమున దుఃఖాన్ని వెలిబుచ్చి శతధన్వుని చంపెదను అని ద్వారకకు వచ్చాడు. శతధన్వుడు అది తెలిసి కృతవర్మను శరణు కోరాడు. కృష్ణుని శక్తి సామర్థ్యములు తెలిసినవాడు కృతవర్మ. శతధన్వుడు తనకెంత ప్రియుడైనా అతనికి శరణనిచ్చుటకు ధైర్యం చాలలేదు. అక్కట రామకృష్ణులు మహాత్ములు వారలకెగ్గుసేయగా ఇక్కడ ఎవడోపు వినుము ఏర్పడ కంసుడు బంధయుక్తుడై చిక్కడే మున్ను మాగధుడు సేనలతో 17 తోయముల్ దిక్కుల బారడే మనకు దృష్టము వారలలావు వింతయే అని తెలివిగా తప్పించుకున్నాడు. శతధన్వుడిక ఇతనితో లాభం లేదని హరితోడి పగకు తోడురమ్మని అక్రూరిని అర్థించాడు. అక్రూరునికి శ్రీకృష్ణుని బలపరాక్రమాలే కాదు, అతని దివ్యతత్వం అంతా అవగతమే. అందుకే అంటాడు.

భువనము ఏడేండ్ల పాపడై ఏ విభుడు ఒక చేత గోరక్షణముకై కొండ నెత్తే యౌవడు కూటస్థుడు ఈశ్వరుడు అద్భుత కర్ముడు అనంతుడు కర్మసాక్షి అట్టిఘనునకు శౌరికి అనవరతము మృక్యదముగాక విద్వేషమునకు మేము వెరతుము వల్లము నీ పొందు వేగపొమ్ము చాలు పదివేలు వచ్చే నీ సఖ్యమునకు. భగవంతుడైన శౌరికి వినీతులమై మృక్కవలనే కాని విద్వేషముతో విరోధింతుమా, చాలు చాలయ్యా నీకు నీ స్నేహానికి 10,000 అన్నాడు. శతధన్ముడు ఇంక చేసేది లేక శమంతకమణిని అక్రూరిని వద్ద ఉంచి పారిపో ప్రయత్నించగా పద్మాక్షుడు వెంబడించి అతని తలను ఖండించి వేశాడు. భగవద్విరోధము కూడదు అని లోకానికి ఇక్కడ ఒక సందేశం. శతధన్ముని వస్త్రములన్నీ వెతికినా మణి కనిపించలేదు శ్రీహరికి. ఇతడెవరి దగ్గరో దాన్ని దాచిపెట్టి ఉంటాడు, నీవు వెళ్లి వెతకు అని బలభద్రుడు కృష్ణునికి చెప్పి తాను వైదేహుని దర్శించుటకై మిథిలానగరానికి వెళ్లి జనకమహారాజు ఆతిథ్యాన్ని స్వీకరిస్తూ కొన్ని సంవత్సరాలక్కడ గడిపాడు. అతడక్కడ ఉన్న సమయంలోనే దుర్యోధనుడు అతని శిష్యుడై గదాయుద్ధ కౌశలం సంపాదించాడు. శ్రీకృష్ణుడు ద్వారకకేగి సత్రాజిత్తుకి పరలోక క్రియలు జరిపించాడు. శతధన్వుని మరణవార్తను విన్న అక్రూర కృతవర్మలు భయంతో ద్వారకను విడిచి వెళ్లిపోయారు. ద్వారకలో అనావృష్టి వంటి మహోత్పాతాలు సంభవించాయి. పురవృద్ధులు అది చూచి కృష్ణునితో ఇలా అన్నారు, పూర్వం కాశీరాజ్యంలో అనావృష్టి ఏర్పడింది. అప్పుడు కాశీరాజు శ్వఫల్కుని తన రాజ్యానికి తీసుకునిపోయి సత్కరించగా వానలు కురిశాయి. ఆ శ్వఫల్కుని కుమారుడైన అక్రూరుడు కూడా అంతటి తపస్వియే కనుక అతణ్ణి ద్వారకకు తిరిగి రప్పించినట్లయితే వర్షాలు కురుస్తాయి, అతన్ని వెదకి తీసుకుని రమ్ము అంటారు. కృష్ణుడు అతనికై వెదకించి రప్పించి పూజించి, అక్రూర, శతధన్వుడు మణిని నీ దగ్గర దాచి ఉంచాడని విన్నాను. మా అన్న నన్ను నమ్మటం లేదు, మణి నీ దగ్గర ఉన్నట్లుగా బంధుజనులందరికీ చూపించు అని అడిగాడు. ఒక వస్త్రంలో దాచి ఉంచిన మణిని హరికిచ్చాడు అక్రూరుడు. తన కాంతిచే భూనభోంతరమున ఉన్న చీకటినంతా పోగొట్టగలిగిన ఆ మణిని బంధువులందరికీ చూపించాడు శ్రీహరి. తనపై వచ్చిన నిందను తొలగించుకోవడంతో ఆ మణితో పని తీరిపోయింది కనుక దానిని అక్రూరునికే ఇచ్చివేశాడు ఆ నిస్సంగుడు కృపాసముద్రుడు అయిన శ్రీకృష్ణుడు. ధర్మరక్షకుడైన శ్రీకృష్ణ పరమాత్మ పాండవులను చూడాలని సాత్యకి మున్నగు వారితో కలిసి ఇంద్రప్రస్థపురానికి వచ్చాడు. కృష్ణుని చూచిన పాండవులు ప్రాణములను పొందిన ఇంద్రియముల వలె ఆనందించారట. కృష్ణుని తోడిదే ప్రాణం వారికి, వారి సర్వస్వము ఆ నందనందనుడే. పాండవులు పార్థసారథికి యథోచిత సత్కారాలు చేశారు. కొత్త పెండ్లి కూతురైన ద్రౌపది కొంచెం బిడియంతో పద్మాక్షునకు మృక్కింది. కృష్ణుడు కుంతి దగ్గరికి పోయి, అత్త, కొడుకులు కోడలు చక్కగా సేవిస్తుంటే క్షేమంగా ఉన్నావా అని అడుగుతాడు. కుంతి దుర్యోధనుడు తన తనయుల ఎడ చేసిన ఆగడాలన్నీ చెప్పుకుని గోడు వెళ్లబోసుకుంది. నాయన, నాకు నా పిల్లలకి నీవు తప్ప ఇంకెవరు దిక్కు అని విలపించింది. అఖిల జంతువులకు నీవు ఆత్మవు, కావున పరులు నావారు అను భ్రాంతి నీకు లేదు. అనవర్తము నా చిత్తమందుండి మా చిక్కులెల్లా కరుణతో పాపుచున్న పరమపుణ్యుడవు నీవు అని కృష్ణుని అవతారతత్వాన్ని, అతని ధర్మపక్ష ప్రీతిని భంగ్యంతరంగా చెప్పింది.

కుంతి. ధర్మతత్వజ్ఞుడైన ధర్మరాజు కూడా కృష్ణతత్వాన్ని ఇలా ప్రస్తుతిస్తాడు. పట్టగలేరు నిన్ను తమ భావములందు సనందనాదులు, ఏ పట్టుననైనా అట్టి గుణభద్ర చరిత్రుడ వీవు. నేడు మా చుట్టమవంచు వచ్చదవు చూచదవు అల్పులమైన మమ్ము, ఏమెట్టి తపంబు చేసితి మధీశ్వర పూర్వ శరీర వేళలన్. ధర్మజుని ప్రార్థనను అంగీకరించి కృష్ణుడు కొన్ని నెలలు అక్కడ వారితో గడుపుతాడు. ఒకనాడు కృష్ణార్జునులిరువురు వేటకై అరణ్యానికి వెళ్లినప్పుడు అర్జునుడు వేటాడి దప్పికగొని నీరు త్రాగుటకై యమునా నదికి పోగా అక్కడ మదనదర్పణతుల్య కపోలపాలిక అయిన ఒక బాలిక కనపడింది. అర్జునుడు ఆమెతో, అబల, నీవెవరివి? నీ పేరేమి? ఎందుకొరకిక్కడున్నావు? నీవేదో వివాహకాంక్షతో వచ్చినట్లున్నదే. నీ పుట్టుపూర్వోత్తరాలన్నీ చెప్పు అన్నాడు. ఆమె, ఓ నరవీరోత్తమ, నేను సూర్యుని కుమార్తెను, కాళింది నా పేరు. విష్ణువునే భర్తగా కోరి తపస్సు చేస్తుండగా కృష్ణుడు అరణ్యాలకి వచ్చినప్పుడు నన్ను వరిస్తాడు అని నా తండ్రి చెప్పాడు, దానికై నిరీక్షిస్తున్నాను అంటుంది. ఆ మాటలు అర్జునుడు పోయి కృష్ణునికి చెప్పాడు. సర్వజ్ఞుడైన శ్రీహరి ఆమెను స్వీకరించి తనతో తీసుకుని పోయాడు. ఆ తరువాత ధర్మరాజు కోరిక ప్రకారం విశ్వకర్మను పిలిపించి ఇంద్రప్రస్థపురాన్ని అలంకరింపచేశాడు. పావకునకు దేవేంద్రుని ఖాండభవనమును అసంగగోరి తాను పార్థసారథి అయి పార్థునిచే ఆ పనిని నిర్వర్తింపచేశాడు. దహనుడు సంతుష్టుడై అర్జునునకు అక్షయ తూణీరములను, అభేద్య కవచాన్ని, గాండీవమును, దివ్యరథమును, తెల్లని గుర్రాలను ఇచ్చాడు. తన తాపమును మాంచిన అర్జునునకు కృతజ్ఞతాపూర్వకంగా మయుడు ఒక దివ్య సభను నిర్మించి ఇచ్చాడు. ఆ సభయే దుర్యోధనుని మాత్సర్యానికి కారణభూతమైంది. ఈ విధంగా పాండవులకు సంతోషమును చేకూర్చి శ్రీకృష్ణుడు వారిని వీడ్కొని ద్వారకకు వచ్చి కాళిందీ కన్యను వివాహమాడతాడు. శ్రీకృష్ణుని మేనత్త రాజాధిదేవి కూతురైన మిత్రవిందకు ఆమె అన్నలు విందానువిందులు స్వయంవరం ఏర్పాటు చేయగా హరి ఆమెను పరిగ్రహించి పరిణయం చేసుకున్నాడు. కోసలదేశపు రాజు నగ్నజిత్తు, అతని కుమార్తె నాగ్నజితి. ఆమె వివాహానికి ఒక వింత నియమం ఉన్నది. వాడి కొమ్ములు కలిగి మదమత్తములైన గోవృషములను ఏడింటిని బాహుబలంతో ఎవరైతే ఒకటిగా చేర్చి కట్టగలరో వారే నాగ్నజితిని వివాహమాడుటకు అర్హులట. శ్రీహరి ఈ విషయం తెలిసి కోసలరాజ్యానికి వచ్చి నగ్నజిత్తుచే పూజితుడైనాడు. నాగ్నజితి ఆ రాజీవాక్షుని చూచి అతడే తన నాథుడు కావలనని వాంఛించింది. నగ్నజిత్తుకు శ్రీకృష్ణుడు తన రాజ్యమునకి ఏలవచ్చనో అర్థము కాలేదు. సిరియున్ పద్మభవేశ దిక్పతులు మున్సేవించి ఎవ్వాని శ్రీచరణాంభోజపరాగముల్ శిరములన్ సమ్యగ్గతిందాల్తురు. ఈ ధరణీ చక్రభరంబు వాపుటకు ఉజ్జత్కేళిమూర్తుల్ దయాపరుడై ఎవడు దాల్చును, అట్టిహరి ఎభంగిన్ ప్రవర్తించునో అని వ్యాకులుడైనాడు. అతని చింతను గ్రహించి శ్రీకృష్ణుడు, రాజన్యులమైన మేము నిన్ను యాచించుటకు రాలేదు, సౌజన్యకాంక్షతో వచ్చి నీ కన్యను అడుగుతున్నాను, కన్యాశుల్కము మాత్రం ఇయ్యముసుమా, నీ ఇష్టము అన్నాడు. సాక్షాత్ శ్రీమన్నారాయణుడే అడుగగా ఈకుండుటయ్యట్లు, కన్యంజేకొన నిన్ను ఇన్ని లోకముల నీ కన్నన్ ఘనుండైన రాజన్యుండెవ్వడు అన్నాడు. అయినా తన కుమార్తె వివాహ విషయంలో ఒక నియమం ఉన్నది, దానిని వ్యతిరేకించుట ఉచితం కాదు. కాబట్టి ఉష్ణాంశుండు తమంబు తోలు క్రియనీ ఉగ్రహాహవక్షోణిలో కృష్ణా వైరుల తోలినాడవు రణక్రీడా విశేషంబులన్ నిష్ణాతుండవు సప్త గోవృషములన్ నేడాజి భంజించి రోచిష్ణుత్వంబున వచ్చి చేకొనుము మా సీతాంశు బింబాననన్ అని చెప్పినాడు. కంసవిదారికిది ఒక లెక్కయ్యా. చేలము చక్కగా మడిచికట్టి ఏడు మూర్తులై కనపడుతూ పర్వత సన్నిభములైన వృషభములను నేల పడద్రోసి కట్టి ఈడ్చి నాగ్నజితిని శౌర్యధనముచే గెలుచుకొన్నాడు. స్వయంవరమున కేతించిన రాజులు కృష్ణునెదిరింపగా వారి నెల్ల సింహము కుందేళ్లను హతమార్చినట్లు చంపినాడు అర్జునుడు. హరి ద్వారకకు వచ్చి నాగ్నజితిని వివాహమాడినాడు. తరువాత కేకయ దేశస్థ శృతకీర్తి పుత్రిక అయిన భద్రానుకన్యను కూడా పరిణయమైనాడు. దేవతలను ఓడించి గరుడు అమృతం తెచ్చినట్లుగా మదాంధులైన రాజులను నిర్జించి మద్రరాజపుత్రికయగు లక్ష్మణను స్వయంవరమున అపహరించి తెచ్చి వివాహమాడాడు. ఈ విధంగా రుక్మిణి, జాంబవతి, సత్యభామ, కాళింది, మిత్రవింద, నాగ్నజితి, భద్ర, లక్షణ అనే అష్టమహిషులను శ్రీకృష్ణుడు వివాహమాడినట్లు భాగవతం చెప్తుంది. కాని భగవంతుడు గుణరహితుడు అయిన శ్రీకృష్ణ పరమాత్మకు ఇన్ని వివాహాలేమిటి? అతడంత కాముకుడా? అది ఎలా పొసుగుతుంది అని ఆలోచిస్తే ఈ వివాహాలనేవి సాంకేతికములు అని తెలుస్తుంది.

పరబ్రహ్మ నిర్వృతి తత్వం, వివాహమంటే సంయోగం, పురాణాలలోని కథలు కథామాత్రములు కావు. అందరికీ ఆకర్షణీయంగా ఉండేట్లు కథలు చెప్పినా వాటి వెనుక గర్భితార్థం తొంగిచూస్తూ

తత్వంలో లీనం చేసే ప్రయత్నం, తత్ఫలితమైన పరమాత్మైక్య సంధానం ఈ వివాహాలలో ఉన్న అంతరార్థం. జీవునిలోని మాయా నిరోధక మనోవృత్తి కాళింది. సర్వులను మిత్రులుగా చూచే లక్షణం మిత్రవింద. ఈ గుణాలు కల సాధకుడు పరమాత్మను చేరగలడనేదే కాళింది మిత్రవిందలను కృష్ణుడు వివాహం చేసుకోవడం. మదించిన వృషభాలు క్రూరత్వానికి చిహ్నం. ఆ క్రూరత్వాన్ని, మదము, అహంకారము వంటి గుణాలను నిగ్రహించిన పిమ్మటే సాధకుడు తన శుద్ధ సత్వస్వరూపాన్ని భగవంతునిలో లీనం చేయగలడనే విషయాన్ని సూచిస్తుంది నాగ్నజితి వివాహం. భద్ర అంటే శుభము, మంగళము. ఈ మంగళప్రదమైన మనోవృత్తి పరమాత్మానుసంధానంతో ముక్తిని పొందుతుంది. అదే భద్రా వివాహం. లక్షణ శుభలక్షణ అయిన ప్రకృతి, ప్రకృతి పరమాత్మల కలయిక లక్షణా వివాహం. అష్టవిధ సాధనలతో సాధకుడు పరబ్రహ్మను చేరుకోగలగడం అనేది కూడా అష్టమహిషి కళ్యాణానికి అర్థమని చెప్పుకోవచ్చు.

మీరింతవరకు భాగవత కథాసుధ పదవ స్కందం ఉత్తరాధ్యాయం మొదటి భాగం విన్నారు. అందించిన వారు ఆచార్య జే హేమలత. రేపు ఉదయం 8:35 2026 రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలతో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. రేపు అనగా శనివారం ఉదయం 8:35 తప్పక వినండి. కార్యక్రమంలో చివరిగా విందాం గాంధీ మార్గం.

మొదటిసారి 1908లో నాకు జైలు ప్రాప్తి కలిగింది. జైల్లో ఖైదీల చేత అనేక నియమాల్ని పాటింపచేసేవారు. ఆ నియమాల్ని సంయమం కలిగిన వ్యక్తి లేక బ్రహ్మచారి స్వేచ్ఛగా పాటించాలని భావించేవాణ్ణి. ఉదాహరణకు, సాయంత్రం సూర్యాస్తమయానికి ముందు అనగా 5 గంటలకు భోజనం చేయడం, హిందూ దేశస్థులకు హబ్షీ ఖైదీలకు టీ ఇవ్వకపోవడం మొదలుగాగలవి. అక్కడి నియమాల ప్రకారం రుచి కోసం తినవలసిన పరిస్థితి లేనేలేదు. జైలు డాక్టరుకు హిందూ దేశస్థుల కోసం నూరిన మసాలాలు వాడమని, ఉడుకుతూ ఉన్నప్పుడే ఆహార పదార్థంలో ఉప్పు కలపమని చెప్పాను. ఇక్కడికి మీరు జిహ్వ చాపల్యం తీర్చుకునేందుకు రాలేదు. ఆరోగ్యదృష్ట్యా కావాలంటే ఉప్పు విడిగా తీసుకున్నా లేక ఉడుకుతూ ఉన్నప్పుడు పదార్థాల్లో వేసినా రెండూ ఒకటే అని ఆయన సమాధానమిచ్చాడు. ఎంతో ప్రయత్నించిన తర్వాత అక్కడ కొద్ది మార్పులు చేయగలిగాము. కాని సంయమం దృష్ట్యా 2 నిబంధనలు సరి అయినవే. ఇలాంటి నిబంధనలు బలవంతంగా విధించకపోతే అమలు కావు. స్వేచ్ఛగా పాటిస్తే మాత్రం అవి ఎంతో ప్రయోజనకరమైనవి. జైలు నుండి విడుదలైన తర్వాత ఆ మార్పులు వెంటనే చేశాను. టీ తీసుకోవడం మానివేశాను. సాయంత్రం త్వరగా భోజనం చేయడం అలవాటు చేసుకున్నాను. ఈనాటి వరకు ఆ అలవాటు అలాగే ఉండిపోయింది. ఒకసారి ఉప్పును కూడా మానవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ నియమం 10 సంవత్సరాల వరకు నిరాటంకంగా సాగింది. ఆహారానికి సంబంధించిన అనేక పుస్తకాల్లో

ఆరోగ్యదృష్ట్యా ఉప్పు తినవలసిన అవసరం లేదని, ఉప్పు వాడకపోతే ఆరోగ్యం ఎంతో బాగా ఉంటుందని చదివాను. బ్రహ్మచారులకు ఇందువల్ల లాభం కలుగుతుందని నేను అనుకుంటూ ఉన్నాను. శరీరం దుర్బలంగా ఉంటే పప్పు తినడం మానాలని కూడా చదివాను. అనుభవం మీద ఈ విషయం తెలుసుకున్నాను. కాని నేను వాటిని అప్పుడు మానలేకపోయాను. ఆపరేషన్ అయిన తర్వాత కస్తూరిబాయికి రక్తస్రావం తగ్గిపోయింది. తరువాత అది మళ్లీ ప్రారంభమైంది, తగ్గలేదు. జలచికిత్స వల్ల ప్రయోజనం చేకూరలేదు. నా చికిత్సల మీద ఆమెకు విశ్వాసం తక్కువే కాని ఆమెకు అవిశ్వాసం కూడా లేదు. ఇతర చికిత్సలు చేయించుకోవాలనే కోరిక కూడా ఆమెకు లేదు. చివరికి పప్పు ఉప్పు రెండూ వదిలివేయమని సలహా ఇచ్చాను. ఎన్నో విధాల నచ్చ చెప్పాను. అనేక గ్రంథాల నుంచి ప్రమాణాలు కూడా చదివి వినిపించాను. అయినా ఆమె అంగీకరించలేదు. పప్పు ఉప్పు మానమని ఎవరైనా మీకు చెబితే మీరు మానతారా అని గట్టిగా అన్నది. నాకు విచారం కలిగింది, సంతోషం కూడా కలిగింది. నా ప్రేమ ఎలాంటిదో పరిచయం చేసేందుకు అవకాశం దొరికింది. నీవు తప్పుగా యోచిస్తున్నావు. నాకు జబ్బు చేసి వైద్యుడు ఏ వస్తువైనా తినవద్దని చెబితే తప్పక వదిలివేస్తాను. అయినా ఇదిగో ఇప్పటినుంచి 1 సంవత్సరం కాలం పప్పు ఉప్పు వదిలివేస్తున్నాను. నీవు మానినా సరే మానకపోయినా సరే నీ ఇష్టం. నేను మాత్రం వదిలివేస్తున్నాను అని అన్నాను. కస్తూరిబాయి గిలగిలలాడిపోయింది. నన్ను క్షమించండి, మీ స్వభావం తెలిసి కూడా మామూలుగా అనేశాను. మీ మాట ప్రకారం నేను పప్పు ఉప్పు మానివేస్తాను, మీరు మాత్రం మానకండి, నాకు పెద్ద శిక్ష పడుతుంది అని అంటూ బ్రతిమలాడింది. నీవు పప్పు ఉప్పు మానితే మంచిదే, దానివల్ల నీకు లాభం కలుగుతుందనే నమ్మకం నాకున్నది. కాని చేసిన ప్రతిజ్ఞను విరమించుకోవడం నా వల్ల కాని పని. ఆ విధంగా వాటిని మానడం వల్ల నాకు లాభం కలుగుతుంది. అందువల్ల ఒత్తిడి చేయవద్దు. నాకు కూడా పరీక్ష జరగాలి కదా. నేను మానడం వల్ల నీ వ్రతానికి బలం చేకూరుతుంది అని ఆమెకు చెప్పాను. ఇక ఏం చేస్తుంది, మీరు జగముండి ఎవ్వరి మాట వినరు అంటూ కాసేపు కన్నీరు కార్చి తరువాత శాంతించింది. దీన్ని నేను సత్యాగ్రహం అని అంటాను. నా జీవనపు కొన్ని మధుర క్షణాల్లో ఇది కూడా ఒకటి అని భావిస్తున్నాను. తరువాత కస్తూరిబాయి ఆరోగ్యం త్వరత్వరగా కుదుటపడసాగింది. పప్పు ఉప్పు రెండూ మానడం ఆమె జబ్బు నయం కావడానికి ప్రధాన కారణం అయి ఉండవచ్చు. లేక ఆ రెండూ మానడం వల్ల ఆహారంలో జరిగిన తదితర మార్పులు కారణం అయి ఉండవచ్చు. లేక ఇటువంటి మార్పు చేయించటానికి నేను చూపిన జాగరూకత, తత్ఫలితంగా మానసికంగా వచ్చిన మార్పు కూడా కారణమై ఉండవచ్చు. ఏది ఏమైనా చిక్కిపోయిన కస్తూరిబాయి శరీరం తిరిగి పుంజుకోసాగింది. దానితో వైద్యరాజుగా నా పరపతి కూడా బాగా పెరిగిపోయింది. ఉప్పు పప్పు రెండింటినీ త్యజించడం వల్ల నామీద మంచి ప్రభావం పడింది. వదిలివేసిన తర్వాత ఉప్పు పప్పు తినాలనే కోరిక కూడా ఎన్నడూ కలగలేదు. చూస్తుండగానే 7 గడిచిపోయింది. ఇంద్రియాలు శాంతించినట్లు నాకు అనుభూతి కలిగింది. సంయమం వైపుకు మనస్సు పరుగెత్తసాగింది. 7 గడిచిన తర్వాత కూడా నేను వాటిని పుచ్చుకోలేదు. తిరిగి హిందూదేశం వచ్చిన తర్వాత కూడా నేను వాటిని పుచ్చుకోలేదు. హిందూదేశం వచ్చిన కొంతకాలం తర్వాతనే వాటిని పుచ్చుకున్నాను. ఒక్క పర్యాయం ఇంగ్లాండులో 1914 ఉప్పు పప్పు తిన్నాను. దేశం వచ్చాక ఎందుకు తినవలసి వచ్చిందో ఆ కథ మరో ప్రకరణంలో చెబుతాను. ఇతరుల మీద కూడా ఉప్పు పప్పును గురించిన ప్రయోగం చేశాను. దక్షిణాఫ్రికాలో మంచి ఫలితం చేకూరింది. ఆయుర్వేద వైద్యం దృష్ట్యా వాటిని వదలడం వల్ల లాభం చేకూరుతుందని చెప్పగలను. ఈ విషయంలో నాకు ఎట్టి సందేహమూ లేదు. భోగికి సంయమం కలిగిన వ్యక్తికి మధ్య ఆహారం విషయంలోనూ
అలవాట్ల

0: విషయంలోనూ వ్యత్యాసం ఉండవలసిందే. బ్రహ్మచర్యవ్రత పాలనను గురించి కోరిక గల వ్యక్తి భోగిగా జీవనం గడిపి తిరిగి బ్రహ్మచర్యం గడపాలంటే చాలా కష్టం, అది అసంభవం కూడా.
1: మీరింతవరకు గాంధీ మార్గం విన్నారు.

0: at a gala dinner that Prime Minister Narendra Modi will host for various world leaders on the opening day of the group's summit. And with that, it's back to you, Shagun.
1: Thank you, Sarabjit. And now before we end the bulletin, the headlines once again. 18th BRICS summit to begin at Bharat Mandapam in New Delhi tomorrow. Russian President Vladimir Putin arrives in New Delhi to attend the summit. IMF describes India as a key engine of global growth after the country's economy expanded 7.8% in first quarter of current fiscal. Trump administration proposes scrapping 60-day grace period for laid-off H-1B workers in US. National Testing Agency releases provisional answer keys for retest of English, Commerce and Sociology papers of UGC NET June 2026. And in cricket, India beat Bangladesh by 40 runs in first semi-final of Women's Asia Cup 2026 in Dubai. And with that, we end the morning news. Have a nice day.
2: Akashvani.
3: ఘన వ్యర్థాల నిర్వహణ నియమావళి 2026పై వార్తా వ్యాఖ్య ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. ఘన వ్యర్థాల నిర్వహణ సమాజానికి, ఆరోగ్యానికి, పర్యావరణానికి చాలా ముఖ్యం. వ్యర్థాలను సరిగా తొలగించకపోతే కలరా, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాపిస్తాయి. ప్లాస్టిక్, రసాయనాలు భూమిలో కలవడం వల్ల నేల నిస్సారమవుతుంది. వ్యర్థాలను బహిరంగంగా కాల్చడం వల్ల వాయు కాలుష్యం పెరుగుతుంది. వ్యర్థాల నుండి వెలువడే హానికర ద్రవాలు భూగర్భ జలాల్లోకి, నదులు, చెరువుల్లోకి చేరి నీటిని కలుషితం చేస్తాయి. భారతదేశంలో వ్యర్థాల సమస్య పర్యావరణానికి, ప్రజారోగ్యానికి తీవ్రమైన సవాలుగా మారింది. వనరులను పునర్వినియోగం, పునరుత్పాదన చేయడం ద్వారా కొత్త ఉత్పత్తుల తయారీకి అవసరమయ్యే సహజ వనరుల వినియోగాన్ని తగ్గించవచ్చు. వ్యర్థాలను కాలువలు, భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థల్లో పడేయడం వల్ల నీటి ప్రవాహానికి అడ్డంకి ఏర్పడి వర్షాకాలంలో వరదలు సంభవిస్తాయి. క్రమబద్దమైన వ్యర్థాల నిర్వహణ వల్ల నివాస ప్రాంతాలు, నగరాలు పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా ఉంటాయి. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం ఘన వ్యర్థాల నిర్వహణను కేవలం ఒక పారిశుద్ధ్య కార్యక్రమంగా కాకుండా పర్యావరణ పరిరక్షణ, ఆర్థిక వనరుల సృష్టిగా భావిస్తూ అనేక చర్యలు చేపట్టింది. నగరాలన్నింటినీ వ్యర్థాల రహితంగా మార్చడమే ప్రధాన లక్ష్యంగా స్వచ్ఛభారత్ 2.0 ప్రారంభించింది. 2014లో దేశంలో 18% ఉన్న వ్యర్థాల శుద్ధి సామర్థ్యాన్ని 75% పైగా పెంచారు. వ్యర్థాల నుండి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్లను ప్రోత్సహిస్తున్నారు. నగరాలు, పట్టణాల మధ్య పరిశుభ్రతపై ఆరోగ్యకరమైన పోటీని పెంచడానికి ప్రతి సంవత్సరం స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే నిర్వహిస్తూ ఉత్తమ నగరాలకు స్టార్ రేటింగులు ఇస్తున్నారు. వ్యర్థాల సేకరణ, రవాణాను జీపీఎస్ ద్వారా పర్యవేక్షించి వ్యర్థాల రవాణా సమర్థవంతంగా జరగడానికి జియో ట్యాగింగ్, ఆన్లైన్ పోర్టళ్లను ఉపయోగిస్తున్నారు. ఈ చర్యలకు మరింత ఊతమిచ్చేందుకు వ్యర్థాల శుద్ధి సామర్థ్యాన్ని పెంచడం, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడం ప్రధాన ఉద్దేశంగా కేంద్ర ప్రభుత్వం గతంలో అమల్లో ఉన్న ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు 2016 స్థానంలో మరింత కఠినమైన, సమర్థవంతమైన ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు 2026ని ప్రవేశపెట్టింది. ఇవి ఈ సంవత్సరం April 1 నుంచి అమల్లోకి వచ్చాయి. ఇల్లు, కార్యాలయాలు, తదితర ప్రాంతాలలో వ్యర్థాలు ఉత్పత్తయ్యే చోటే తడి, పొడి, పారిశుద్ధ్య, ప్రత్యేక సంరక్షణ వ్యర్థాలుగా వేరు చేయడం, డంపింగ్ యార్డులపై ఆధారపడటాన్ని తగ్గించడం, పేరుకుపోయిన వ్యర్థాలను తగ్గించి శాస్త్రీయ పునరుత్పాదన పెంచడం, సర్క్యులర్ ఎకానమీని ప్రోత్సహించడం, ఆన్లైన్ పోర్టల్స్, జీపీఎస్, కృత్రిమ మేధ ఆధారిత పర్యవేక్షణను తీసుకురావడం ముఖ్య ఉద్దేశంతో ఈ కొత్త నిబంధనలు తీసుకువచ్చారు. కొత్త నియమాల్లో గ్రామీణ స్థానిక సంస్థలు కూడా ఘన వ్యర్థాల నిర్వహణ ప్రణాళికను రూపొందించి పర్యావరణ పరిరక్షణ చేపట్టడం తప్పనిసరి చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉత్పత్తయ్యే పొడి వ్యర్థాలను సమీప పట్టణ స్థానిక సంస్థలతో అనుసంధానించి క్లస్టర్ స్థాయిలో సేకరిస్తారు. చెత్త సేకరణ లేదా పారిశుద్ధ్య సమస్యలపై ప్రజలు ఫిర్యాదు చేయడానికి మొబైల్ యాప్లను అందుబాటులోకి తెచ్చారు. 2026 నిబంధనలు వ్యర్థాల నిర్వహణ విధులను గ్రామీణ, స్థానిక సంస్థలకు కూడా విస్తరించాయి. కాలుష్యకారుడే చెల్లించాలి అనే సూత్రం ప్రకారం నిబంధనలు పాటించని వారిపై జరిమానాలు విధించే అవకాశం ఉంది. హోటళ్లు, పెద్ద అపార్ట్మెంట్లు, ప్రభుత్వ కార్యాలయాలు వంటి భారీగా చెత్త ఉత్పత్తి చేసే సంస్థలపై ఈ నియమాలు కఠినంగా అమలు చేస్తున్నారు. రోజుకు 100 కిలోలకు పైగా వ్యర్థాలు ఉత్పత్తి చేసేవారు తడి వ్యర్థాలను స్థానికంగానే శుద్ది చేయాల్సి ఉంటుంది. నిబంధనలను సమర్థవంతంగా అమలు చేయడానికి కేంద్ర రాష్ట్ర స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని ఈ నియమాలు తెలుపుతున్నాయి. వీటిని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసేందుకు కేంద్ర అమలు కమిటీని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఏర్పాటు చేసింది. ప్రజలకు కూడా జవాబుదారీతనం అలవడితేనే వ్యర్థాల నిర్వహణ విజయవంతమవుతుంది. ఈ నూతన ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు జాతీయ పర్యావరణ లక్ష్యాలతో పాటు రాష్ట్ర స్థానిక స్వేచ్ఛను సమతుల్యం చేసి స్థానిక ప్రవర్తన, భౌగోళిక పరిస్థితులు, సంస్థల ఆధారంగా స్థానిక పరిష్కారాలకు మద్దతు ఇస్తాయి అనడంలో సందేహం లేదు. అలాగే వార్డు స్థాయి జవాబుదారీతనం గ్రామ సభల ప్రమేయం ద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న డంపింగ్ యార్డులు, ప్లాస్టిక్ కాలుష్యం, బహిరంగంగా వ్యర్థాలను కాల్చడం, పేలవమైన వ్యర్థాల ప్రాసెసింగ్ వంటి తీవ్రమైన సమస్యలను పరిష్కరించడానికి ఈ నిబంధనలు ఎంతగానో దోహదపడతాయని ఆశిద్దాం. ఘన వ్యర్థాల నిర్వహణ నియమావళి 2026 వార్తా వ్యాఖ్య ఇప్పటి వరకు విన్నారు. రచన ఎమ్మెల్యన్ మాధురి, వ్యాఖ్యానం కె సుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి కడప కేంద్రం.

చిత్రమంజరి. ఈనాటి చిత్రమంజరిలో నేల తల్లిని గురించి కొన్ని వివరాలు వింటూ అలాగే పాటలను కూడా విందాం. మనం ప్రతిరోజు తొక్కుకుంటూ వెళ్లే ఈ నేల, ఈ మట్టి మనల్ని ఎంతగా ప్రేమిస్తుందో, మనం దానికి ఎంత ద్రోహం చేస్తున్నామో గుర్తొస్తుంది. అమ్మ కడుపులో 9 నెలలుంటాం, కానీ ఈ నేల తల్లి కడుపులో జీవితాంతం బ్రతుకుతాం. మన కన్నీటిని తుడుస్తుంది, మన ఆకలిని తీరుస్తుంది, ఆఖరికి మనం కాదనుకున్నా తన గుండెల్లో దాచుకుంటుంది ఈ నేల తల్లి. ఈ నేల తల్లి ఆర్తి మట్టితో మనకున్న విడదీయరాని బంధాన్ని గుర్తు చేస్తుంది.

నేల తల్లి కన్నీరు పెడుతుంది. ఆ తల్లిని నమ్ముకున్న రైతు తన రక్తాన్ని చెమటగా మార్చి పండించిన పంటకు ధరలేక అప్పుల బాధతో అదే మట్టిలో ప్రాణాలు విడుస్తున్నారు. తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన నేల తల్లి ఒడిలోనే ఆఖరి శ్వాస వదులుతున్నాడు. రైతు చనిపోతుంటే ఆ నేల తల్లి ఎంతగా రోదిస్తుందో కదా.

ఈ పాట వింటుంటే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి కదా. ఆద్యంతం విని చూడండి మళ్ళీ ఒక్కసారి, మీ గుండె ద్రవించకపోతే ఒట్టు. 9 నెలలకు ఒక్కసారి 2-3 కాన్పు

అదే నెలతల్లే తన కడుపులో దాచుకుంటుంది. మాతృభూమి అంటే కేవలం మట్టి కాదు, అది మన అమ్మ. ఆ అమ్మ మానాన్ని ప్రాణాన్ని కాపాడటానికి సరిహద్దుల్లో ఎంతోమంది జవాన్లు చలికి గడుస్తూ ఎండకు ఎండుతూ కాపలా కాస్తున్నారు. ఏ క్షణంలో ఏ గుండు వచ్చి గుండెలో దిగుతుందో తెలియదు. అయినా సరే, నా దేశం నా మట్టి అంటూ ప్రాణాలను సైతం లెక్క చెయ్యరు. ఒక సైనికుడు మరణిస్తే ఆ శవం కన్న తల్లి ఒడికి చేరినప్పుడు ఆ తల్లి ఏడుస్తుంటే ఈ నేలతల్లి కూడా మూగగా రోదిస్తుంది. మాతృభూమి కోసం ప్రాణాలర్పించిన వీరుల త్యాగాలను గుర్తుచేస్తూ

నిజమైన దేశభక్తి అంటే మట్టిని ప్రేమించడమే. కానీ ఈరోజు బ్రతుకు తెరువు కోసం, నాలుగు రాళ్లు సంపాదించుకోవడం కోసం కన్న ఊరిని, కన్న తల్లిలాంటి నేలను వదిలేసి సిటీలకు వలసపోతున్న వాళ్లు ఎందరో, విదేశాలకు కూడా. కాంక్రీట్ అడవుల్లో బ్రతుకుతూ పల్లెటూరి మట్టివాసన కోసం, ఆ వేప చెట్టు నీడ కోసం, ఆ పొలం గట్ల కోసం గుండె నిండా ఏడ్చేవాళ్ల ఆవేదన వర్ణనాతీతం. పాట వినే ముందుగా వాణిజ్య ప్రకటనలు, అనంతరం పాట కొనసాగుతుంది.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియకనా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

అసలైన మట్టి వాసన, మట్టి మాధుర్యం పల్లెటూర్లలో కాక ఎక్కడుంటుంది చెప్పండి? వయసులో పెద్ద చిన్న అన్న గౌరవం ఉంటుంది. పేడ వాసనలు, గడ్డి వాసనలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మన పల్లెటూరులోని మట్టి వాసనలు. నేల అంటే మనకు గుర్తొచ్చేది పల్లెటూర్లు, పొలాలు, పొలం గట్లు ఇవే కదా. ఇప్పుడు విన్న, అంటే ఈరోజు విన్న ప్రతి పాట మన గుండెల్లో ఒక తడిని నింపే ఉంటుంది, మన కళ్ళలో నీళ్లు తెప్పించే ఉంటుంది బాగా వింటే. ఎందుకో తెలుసా? మన రక్తంలో, మన శ్వాసలో ఈ మట్టి ఉంది కాబట్టి. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా ఆఖరికి చేరుకునేది ఈ నేల తల్లి ఒడిలోనే. అందుకే ఉన్నప్పుడే మనం నేలని గౌరవిద్దాం, మన రైతన్నని ఆదుకుందాం, మాతృభూమిని కాపాడుదాం.

0: ఆకాశవాణి కడప కేంద్రం. హలో అభిరుచి శ్రోతలు, ప్రత్యక్షంగా ఫోన్ ద్వారా కోరే సినీ గీతల కార్యక్రమం ఇప్పుడు ప్రసారమవుతుంది. శ్రోతలు ఫోన్ చేయవలసిన నంబర్లు 0852424119. మరొక నంబర్ 0852424197. కార్యక్రమంలో ముందుగా మొదటి శ్రోతను పలకరిద్దాం. హలో, నమస్తే అండి.
1: నమస్తే మేడం, నా పేరు రుక్మిణి మేడం.
0: రుక్మిణి గారు నమస్తే అండి, హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం.
1: మేడం, మామిటిగురు మూవీలో మాట ఇవ్వు మా చెల్లి అనే పాట మేడం.
0: రుక్మిణి గారు గడువు పాటిస్తున్నారా అండి?
1: మహిళా అభిరుచి చేసినాను మేడం, ఈ అభిరుచి అయితే ఈ మధ్య చేయలేదు మేడం.
0: మావిచిగురునా?
1: అవును మేడం, మాట ఇవ్వమ్మా చెల్లి.

0: సరేనండి.
1: ఉందా మేడం పాట?
0: వేరేది ఏదైనా కోరగలరా?
1: హలో మేడం,
0: వేరే పాట ఏదైనా కోరగలరా?
1: వేరే పాటనా మేడం? అది లేదు మేడం, మామిడి చిగురు.
0: హలో,
2: నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అనంతపురం నుండి.
2: సిద్ధయ్య మాట్లాడుతాను మేడం.
0: సిద్ధయ్య గారు నమస్తే అండి. హలో బ్రిడ్జ్ కార్యక్రమానికి ఏ సినిమా నుండి ఏ పాట వినాలనుకుంటున్నారు?
2: సంఘర్షణలో పాటించి మేడం.
0: ఏంటండి
2: సంఘర్షణ మేడం సినిమా పేరు?
0: సంఘర్షణలోను.
2: మేడం
0: అందులో ఏ పాట?
2: కట్టు జారిపోతాను.
0: సరేనండి.

0: మీరు వింటున్నారు 333.3 మీటర్లు అనగా 900 కిలోహెర్ట్జ్ మీడియం వేవ్, 103.6 మెగాహెర్ట్జ్ ఎఫ్ఎం పై ఆకాశవాణి కడప కేంద్ర ప్రసారాలు. రేపు ఉదయం 8:35 2026 సంవత్సరం రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలతో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. తప్పక వినండి రేపు ఉదయం 8:35. హలో అభిరుచి కార్యక్రమంలో తరువాతి శ్రోతను పలకరిద్దాం. హలో.
1: హలో,
0: నమస్తే అండి.
1: నమస్తే మేడం, బాగున్నారా? మేడం
0: బాగున్నామండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు సుమలత మేడం, గోపులాపురం.
0: గోపులాపురం నుండి. ఏ సినిమా నుండి ఏ పాట వినాలనుకుంటున్నారండి?
1: రాఘవేంద్ర సినిమాలో నీ స్టైలే నాకు ఇష్టం అనే సాంగ్ మేడం.
0: సరేనండి.
1: నీ వాయిస్ చాలా బాగుంటుంది మేడం.
0: థ్యాంక్ యూ అండి.
1: మీ పేరు సుజన కదా మేడం?
0: అపర్ణ అండి.
1: సరే మేడం,
0: మీకోసం పాట వినిపిస్తాము.
1: థ్యాంక్ యూ మేడం.
0: ధన్యవాదాలండి.

0: హలో
1: హలో
0: నమస్తే మేడం.
1: నమస్తే అండి.
0: బాగున్నారా మేడం?
1: బాగున్నామండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
0: నా పేరు నాగార్జున రెడ్డి మేడం.
1: చెప్పండి. హలో, కాల్ కట్ అయిందండి. మళ్ళీ ప్రయత్నించండి. హలో
2: హలో, నమస్తే మేడం.
1: నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: మేడం కాంబళ్ళ సింహాపురం మండలము లక్ష్మీగారు సంబంధిస్తారు.
1: నరసింహ గారు, ఏ సినిమా నుండి ఏ పాట వినిపించమంటారండి?
2: సతీ అనే సీఎంలేదు మేడం. ఎన్ని నోముల ఎన్ని జన్మల మేడం.
1: సతీ అనసూయ నుండి వినిపించమంటారా?
2: అవును మేడం. నేను టైం ఏంటంటే అంగన్వాడికి అంగన్వాడి బడి పోతానా తెలియదు మేడం.
1: సరేనండి.
2: శుభాకాంక్షలు మేడం.
1: అందరికి
2: సచి అనసులే పాట.
1: వేస్తాను.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాత్.
2: హలో హలో హలో, నమస్తే అండి. హలో అబ్రిజ్ కార్యక్రమానికి స్వాగతం.
3: గుడ్ మార్నింగ్.
2: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చిన్నో బ్లెస్ గారు. ఏ సినిమా నుండి ఏ పాట వినిపించమంటారండి?
3: చాణిక్య చంద్రగుప్త అనే సినిమాలో ఇది ఉన్నారు.
2: సరేనండి, పాట సిద్ధంగా ఉంది, వినేద్దాం.
3: సరే మేడం,
2: ధన్యవాదాలండి.

0: హలో
1: నమస్తే అండి, నేను కడప నుంచి బలరాముడు మాట్లాడండి.
0: బలరాముడు గారు, నమస్తే అండి. ఏ సినిమా నుండి ఏ పాట వినిపించమంటారు?
1: రోజులు మారాయి దాంట్లో మేడం,
0: రోజులు
1: నిర్వాక
0: మారాయి.
1: సాగర్ పాట వినిపిస్తాను మేడం.
0: చాలా చక్కని పాట అండి.
1: థ్యాంక్ యూ అండి. నేను
0: ధన్యవాదాలు.
1: నరయ్య నుంచి వేరే ప్రోగ్రామ్ తింటా ఉన్నాం అండి.
0: సంతోషం అండి. పాట సిద్ధంగా ఉంది, వినిద్దాం మరి.
1: ఓకే, థ్యాంక్ యూ.

0: హలో,
1: హలో మేడం. నమస్తే మేడం.
0: నమస్తే అండి. హలో,
1: నేను
0: బ్రిడ్జ్ కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: పలాస మేడం.
0: పలాస నుండి మాట్లాడుతున్నారా? మీ పేరండి?
1: నా పేరు నవీన్ మేడం.
0: నవీన్ గారు, ఏ సినిమా నుండి అండి?
1: మాకు మేడం భరతసింహారెడ్డి నుంచి వెన్నెల వేసిరి వెన్నెల వరకు పాడుతున్నాడు.
0: భరతసింహారెడ్డిలో వినిపించమంటారా?
1: మీ పేరు మేడం?
0: అపర్ణ అండి.
1: ఓకే, ఫస్ట్ టైం మేడం మాట్లాడడం. ఇంతవరకు ఇప్పుడు మాట్లాడలేదు.
0: సరేనండి,
1: కోరుకున్న శ్రోతలందరి కోసం మేడం సాంగ్స్.
0: సరేనండి, ధన్యవాదాలు.
1: చాలా దూరం మేడం, ఇక్కడ నుంచి పలాస దాటి మేడం మా ఊరు 1100-1200 కిలోమీటర్లు వస్తుంది.
0: చివరిగా ఉంటుంది కాబట్టి
1: ఒరిస్సా బార్డర్ మేడం. యాంకరింగ్ బాగుంది మేడం.
0: ధన్యవాదాలండి, పాట సిద్ధంగా ఉంది.
1: ఓకే మేడం.

హలో అభిరుచి శ్రోతలు, ఫోన్ల ద్వారా కోరినటువంటి సినీ గీతాల కార్యక్రమం వింటున్నారు. ఇక ఈ రాత్రి 7:30 తిరిగి 9:15 అలాగే 11:10 నుండి ఆట ముగిసే వరకు దుబాయ్లోని దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా శ్రీలంక పాకిస్తాన్ జట్ల మధ్య జరగనున్న మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026 రెండవ సెమీఫైనల్ నిరంతర ప్రత్యక్ష మరియు ఆఫ్ ట్యూబ్ ద్విభాష వ్యాఖ్యానం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి

0: ప్రసారమవుతుంది. మిగతా ప్రసారాలు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా కొనసాగుతాయి. అలాగే రేపు ఉదయం 8:35 2026 రాష్ట ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలతో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. తప్పక వినండి రేపు ఉదయం 8:35. హలో అభిరుచి కార్యక్రమంలో తరువాతి శ్రోతతో మాట్లాడేద్దాం. హలో, నమస్తే అండి.
1: నమస్తే మేడం. బాగున్నారు మేడం?
0: బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం మేడం.
0: సంతోషం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: కడప అక్కాయపల్లి మేడం.
0: అక్కాయపల్లి. మీ పేరు?
1: ఆర్ మల్లికార్జున మేడం.
0: మల్లికార్జున గారు, ఏ సినిమా నుండి ఏ పాట వినాలనుకుంటున్నారండి?
1: మేడం, స్వప్న సినిమాలో
0: స్వప్న
1: బాలసుబ్రహ్మణ్యం గారు పాడింది మేడం, అంకితం నీకే అంకితం మేడం.
0: స్వప్న సినిమాలో అంకితం నీకే అంకితం ఆ పాట
1: వినిపించమంటారా?
0: సరేనండి, పాట సిద్ధంగా ఉంది, వినిద్దామండి.
1: కోరుకునే శ్రోతలు మేడం,
0: చెప్పండి.
1: మల్లికార్జున, సావిత్రి
0: చెప్పండి,
1: రెడ్డి బేబీ, చక్రి మేడం,
0: అందరి కోసం ఈ పాట.
1: మంచిది మేడం. నమస్తే మేడం.
0: ధన్యవాదాలండి.

కాళిదాసు కలమందు చిందు అపురూప దివ్య కవిత త్యాగరాయ కృతులందు వెలయు గీతార్థసార నవత నవ వసంత శోభనామయూఖ లలిత లలిత రాగ చ

0: హలో,
1: మేడం,
0: నమస్తే అండి.
1: నా పేరు శ్రీదేవి. మేడం,
0: శ్రీదేవి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
1: కడప బెల్లమండి నుంచి మేడం.
0: ఏ సినిమా నుండి ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: సంతారం ఒక చదరంగం టైటిల్ సాంగ్ వేయండి మేడం.
0: సరేనండి,
1: ఓకే మేడం,
0: ధన్యవాదాలండి.

0: హలో,
1: హలో,
0: నమస్తే అండి.
1: నమస్తే మేడం.
0: మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: పదిమూడు నుంచి గోపాల్ రెడ్డి మేడం.

0: ఎక్కడ నుంచి అండి? ప్రొద్దుటూరు నుంచా?
1: కొలిమిగుండ్ల
0: కొలిమిగుండ్ల. అది ఎక్కడండి?
1: బనగానపల్లె.
0: సరేనండి. ఏ సినిమా నుండి ఏ పాట వినిపించమంటారు?
1: డాడీ మూవీ నుండి మేడం.
0: అందులో ఏ పాట అండి?
1: గుమ్మాడి గుమ్మాడి అనే పాట అన్నమాట.
0: సరేనండి.

0: హలో
1: హలో మేడం, హలో హలో ప్రీత మేడం, హలో
0: హలో
2: హలో
0: నమస్తే అండి.
2: నమస్తే అండి.
0: మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నేను జేఈ వైస్ చేసిన శ్రీలక్ష్మి అండి మాట్లాడేది.

0: శ్రీలక్ష్మి గారు ఎక్కడ నుండి అండి?
1: అల్లుడు గారు మూవీ నుంచి, ముద్దబంతి నవ్వులో మూగవాసలు.
0: ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
1: హలో,
0: ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అంటున్నాను? సరేనండి, అల్లుడు గారు మూవీ నుండి వినిపించమంటారా? అల్లుడు గారు మూవీ నుండి వినిపించమంటారా అంటున్నాను.
1: అవునండి.

0: మొక్కవోని పట్టుదలకు, ఆత్మవిశ్వాసానికి, తెలివికి, చాకచక్యానికి, భక్తికి, వినయానికి, అనుబంధానికి, ఆత్మీయతకు, కని విని ఎరుగని రాజ్య సుపరిపాలనకు పెట్టింది పేరు భట్టి విక్రమార్కులు. భేతాల రూపంలో ప్రతి ఒక్కరికీ ఎదురయ్యే ఎన్నో అడ్డంకులు, సమస్యలు, వాటిని ఎదుర్కొని, ఎదిరించి, దాటి, పరిష్కారం కనుగొని, అలుపెరుగక లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలో తెలియజేసేవి మంత్రతంత్ర సమన్విత మాయాజాల చిత్ర విచిత్ర వీరోచిత కథల సాగరం భట్టి విక్రమార్క భేతాల కథలు. తప్పక వినండి. ప్రతి నెల 1, 2, 3 శుక్రవారాల్లో 1:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో భట్టి విక్రమార్క భేతాల కథలు.
1: వచ్చా మోహన్ వచ్చా.

0: హలో.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మేడం, నా పేరు నరేష్ మేడం, ముసాపేట నుంచి, మహబూబ్నగర్ జిల్లా.
0: చెప్పండి, ఏ సినిమా నుండి ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: మేడం, సంబరం మేడం సినిమా పేరు.
0: సంబరమా?
1: పట్టుదలతో చేస్తే సంబరం అనే పాట కావాలి మేడం.
0: సరేనండి, హరికృష్ణ గారు.
1: హలో.
0: సరేనండి, సరేనండి.
1: మేడం, నరేష్, రోజా, శిరీష, వంకర్, లక్ష్మీ, టోటల్ మా ముసాపేట గ్రామ ప్రజలందరి కోసం మేడం.
0: అందరి కోసం ఈ పాట అండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: ధన్యవాదాలండి.

నేపథ్యంలో కేంద్ర రూల్స్ 2026 గురించి పూర్తి వివరాలు మనకందించేందుకు మనతో నాడు విందాం. సార్ నమస్కారం సార్.

నుండి, వాణిజ్య సముదాయాల నుండి ప్రతిరోజు ఉత్పత్తి అయ్యేటువంటి చెత్త చెదారాన్ని ఒక శాస్త్రీయ పద్ధతిలో సేకరించడం, సేకరించినటువంటి దాన్ని శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించడము, అదేవిధంగా అది ఎటువంటి హానికర వ్యర్థాలు, అదేవిధంగా హానికర వాయువులు వాతావరణంలోకి విడుదల కావు,

0: ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. సో మన ఆరోగ్యం బాగుండాలంటే మన పరిసర ప్రాంతాలు బాగుండాలి. ముఖ్యంగా మన పరిసర ప్రాంతాలలో మన ఇళ్ల నుండి కాని వాణిజ్య సముదాయాల నుండి వచ్చేటువంటి చెత్తను ఎక్కడ అంటే అక్కడ వేయడం వల్ల కానివ్వండి, లేదా సరైన పద్ధతిలో వాటిని సేకరించడం వల్ల కానివ్వండి, దాని వలన దోమలు ఈగలు పెరిగి వీటి వల్ల అనేక వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. ముఖ్యంగా దోమలు పెరగడం వలన డెంగ్యూ మలేరియా వంటి వ్యాధులు. కొన్నిసార్లు ఈ వ్యర్థాలు నీటితోనూ మరియు భూమితోనూ కంటామినేట్ కావడం వల్ల నీటి కాలుష్యం ఏర్పడుతుంది. అదేవిధంగా భూమి కాలుష్యం కూడా ఏర్పడి అది భవిష్యత్ తరాలకు ఒక మంచి వాతావరణాన్ని ఇచ్చేటువంటి పరిస్థితులను తగ్గిస్తుంది. అదేవిధంగా చెత్తను మనం సరైన విధానంలో నిర్వహించకపోయినట్లయితే డంపింగ్ యార్డుల్లో చెత్త టన్నుల కొద్దీ పేరుకుపోయి లెగసీ వేస్ట్ నుండి విషపూరిత వాయువులు వాతావరణంలోకి విడుదల కావడం వలన వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. అదేవిధంగా మన దైనందిన జీవితంలో వచ్చేటువంటి చెత్తలో ప్లాస్టిక్, కాగితం, గాజు వంటి వస్తువులను రీసైక్లింగ్ చేయడం ద్వారా కొత్త ముడి సరుకులను మనం తయారు చేసి కొత్త ముడి సరుకుల వాడకాన్ని తగ్గించవచ్చు. అదేవిధంగా ఉన్నటువంటి సరుకులను తిరిగి పునర్వినియోగం చేయవచ్చు.
1: సార్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 తీసుకురావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఈ కొత్త నిబంధనల యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటారు?
0: మనకి భారతదేశ ప్రభుత్వం ఎప్పటి నుండో ఘన వ్యర్థాల నిర్వహణ కోసం వివిధ చట్టాలు మరియు నియమాలు ఉన్నప్పటికీ లేటెస్ట్ గా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 ని తీసుకురావడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం మారుతున్న కాలానికి మరియు పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా గతంలో ఉన్నటువంటి నియమాలు సరిపోనందున, ఇంకా ఈ మధ్య కాలంలో ప్లాస్టిక్ అనేటువంటి ఒక ప్లాస్టిక్ భూతం కావచ్చు, అదేవిధంగా పర్వతాల్లో పేరుకుపోయినటువంటి లెగసీ వేస్ట్ కావచ్చు, వీటన్నిటిని నిర్వహించాలంటే అదేవిధంగా మన పరిసర ప్రాంతాల్లోని మన సహజ వనరులను కాపాడుకోవాలంటే, ముఖ్యంగా నీటి వనరులను కాపాడుకోవాలంటే, నీటి వనరులు కలుషితం కాకుండా చూడాలంటే మనం ఖచ్చితంగా ఘన వ్యర్థాల నిర్వహణ అనేటువంటిది అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో అధునాతన పద్ధతుల ద్వారా చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అంతేకాకుండా ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ ను కూడా ఇంకా బలీయపరచాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 ని తీసుకురావడం జరిగింది.
1: సార్, గతంలో ఉన్న సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ తో పోలిస్తే 2026 లో వచ్చిన ఈ రూల్స్ లో ప్రధాన మార్పులు ఏంటంటారు?
0: ప్రధాన మార్పులు చూసుకుంటే గతంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ని ఇంప్లిమెంట్ చేయడంలో ఆ సంబంధిత స్థానిక సంస్థల నిర్వహణ అధికారి అంటే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అయితే మున్సిపల్ కమిషనర్స్, లోకల్ బాడీస్ లో అయితే పంచాయత్ సెక్రటరీ లేదా ఆ పంచాయత్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ ప్రధానంగా ఎన్ఫోర్స్మెంట్ చేసేటువంటి వారు. అయితే ఇప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్స్ కి ఈ ఎన్ఫోర్స్మెంట్ ని చేసేటువంటి బాధ్యతను అప్పగించడం జరిగింది. అంతేకాకుండా ఈ 2026 నిబంధనలో వచ్చిన ప్రధాన మార్పులు సోర్స్ సెగ్రిగేషన్ ని ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. అంటే ఎక్కడైతే చెత్త ఉత్పత్తి అవుతుందో అదే ప్రదేశంలో దాన్ని వేరు చేయడం, ఆ వేరు చేయడాన్ని కఠినతరం కూడా చేశారు, మాండేటరీగా సోర్స్ సెగ్రిగేషన్ చేయాలని చెప్పి. అదేవిధంగా బల్క్ వేస్ట్ జనరేటర్స్, ఎవరైతే పెద్ద ఎత్తున వ్యాపార కేంద్రాలు, వాణిజ్య సముదాయాలు ఒకరోజు 100 టన్స్ అంతకంటే ఎక్కువగా ఎవరైతే ఈ చెత్తను ఎక్కువ ఉత్పత్తి చేస్తారో వారందరూ కూడా వారే జవాబుదారితనంగా తీసుకొని వారు చెత్తను వారు నిర్వహించే విధంగా చేయడం, అదేవిధంగా డిజిటల్ ట్రాకింగ్ మరియు ఆన్లైన్ మానిటరింగ్ సిస్టమ్స్ ని తప్పనిసరి చేయడం, కాలుష్య కారకుడే మూల్యం చెల్లించాలి. అంటే దీని యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్, అంటే ఎవరైతే కాలుష్యానికి కారకుడవుతున్నాడో అతనే మూల్యం చెల్లించాలి. అంటే దీన్ని ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా తీసుకోవాలనేటువంటి ఒక గొప్ప ఆలోచనతో SWM 2026 ని తీసుకురావడం జరిగింది.
1: సార్, కొత్త నిబంధనల్లో చెప్పిన మాండేటరీ ఫోర్ స్ట్రీమ్ సెగ్రిగేషన్ అట్ సోర్స్ అంటే ఏమిటి? ప్రజలు ఇంటి వద్దే వ్యర్థాలను ఎలా వేరు చేయాలి?
0: అంటే మనకు ఇంటి దగ్గర ఎదురయ్యేటువంటి చెత్తను 4 రకాలుగా విభజించడం జరిగింది. అందులో ఒకటి వెట్ వేస్ట్, తడి చెత్త. తడి చెత్త అంటే భూమిలో కుళ్ళిపోయేటువంటి స్వభావం ఉన్నటువంటివి, అవి వంట వ్యర్థాలు కావచ్చు, కూరగాయల తొక్కలు, ఆహార పదార్థాలు, ఏవైతే భూమిలో వేసినప్పుడు తమంతట తాముగా కుళ్ళిపోయే స్వభావం ఉంటుందో వాటిని తడి వ్యర్థాలు అంటాం. అదేవిధంగా డ్రై వేస్ట్, పొడి చెత్త, కాగితం, ప్లాస్టిక్, అట్టపెట్టెలు, గాజు, లోహాలు ఇటువంటివి భూమిలో పడినప్పుడు తమంతట తాముగా కుళ్ళిపోయినటువంటివి, అవి రీసైకిల్ చేసుకునేందుకు అనుగుణంగా ఉండేటువంటివి. అంతేకాకుండా డొమెస్టిక్ హజార్డస్ వేస్ట్, గృహ సంబంధిత ప్రమాదకర వ్యర్థాలు, అంటే మన గృహాలలో ఉపయోగించేటువంటి గృహోపకరణాలను ఉపయోగించేటువంటి బ్యాటరీలు కావచ్చు, అదేవిధంగా ఎక్స్పైర్ అయినటువంటి మందులు కావచ్చు, క్రిమి సంహారక సీసాలు కావచ్చు, బల్బులు కావచ్చు, వీటన్నింటినీ డొమెస్టిక్ హజార్డస్ వేస్ట్ గా వర్గీకరించడం జరిగింది. అది నాలుగవది శానిటరీ వేస్ట్, శానిటరీ వ్యర్థాలు అనగా డైపర్లు, శానిటరీ ప్యాడ్లు, బ్యాండేజ్లు. ఈ విధంగా మనకు ప్రతి నిత్యం మన గృహాలలోనూ వాణిజ్య సముదాయాల్లో వచ్చేటువంటి చెత్తను నాలుగు రకాలుగా విభజించడం జరిగింది.
1: సార్, వ్యర్థాలను ఉత్పత్తి అయిన చోటే వేరు చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుందంటారు?
0: చెత్తను రీసైక్లింగ్ కేంద్రాలకు లేదా కంపోస్టింగ్ యార్డులకు నేరుగా తరలించడం సులభం అవుతుంది. ఎందుకంటే ఎక్కడైతే చెత్త ఉత్పత్తి అవుతుందో అక్కడే దాన్ని సెగ్రిగేట్ చేయడం వలన తడి చెత్తను అక్కడే మనం హోమ్ కంపోస్ట్ పద్ధతి ద్వారా కావచ్చు, అక్కడే మనం లోకల్ గా ఉండేటువంటి ప్లాంటేషన్ యాక్టివిటీకి వాడుకోవచ్చు, అదేవిధంగా కిచెన్ గార్డెనింగ్ కి వాడుకోవచ్చు. దాని వలన కంపోస్ట్లకి తరలించేటువంటి చెత్త క్వాంటిటీ తగ్గుతుంది. అదేవిధంగా రెండవది, ఏదైతే రీసైకిల్ రీయూజ్ చేయగలమో దాన్ని కూడా వేరు చేసి వాటిని ఖచ్చితంగా రీసైకిల్ రీయూజ్ అండ్ రిడ్యూస్ సెంటర్స్ కి పంపడానికి అవకాశం ఉంటుంది.
1: సార్, బల్క్ వేస్ట్ జనరేటర్ అంటే ఏంటి? కొత్త నిబంధనల ప్రకారం బల్క్ వేస్ట్ జనరేటర్స్ పై ఉన్న ముఖ్యమైన బాధ్యతలు ఏంటి?
0: రోజుకి 100 కిలోల కంటే ఎక్కువ వ్యర్థాలను, 200 కిలోల కంటే ఎక్కువ వ్యర్థాలను ఉత్పత్తి చేసేటువంటి హోటళ్లు, రెస్టారెంట్లు, అపార్ట్మెంట్ కాంప్లెక్స్లు, షాపింగ్ మాల్స్, విద్యా సంస్థలు, వీటన్నింటినీ కూడా మన బల్క్ వేస్ట్ జనరేటర్స్ అంటారు. వీరి యొక్క బాధ్యత వారి ప్రాంగణంలో వచ్చేటువంటి చెత్తలో తడి చెత్తను వారు ఎక్కడే కంపోజ్ చేసుకోవాలి, అధికృత లేదా అధికృత ఏజెన్సీలకి, గుర్తింపు పొందిన ఏజెన్సీ తరలించాలి, అదేవిధంగా పొడి చెత్తను రీసైక్లర్స్ కి ఇవ్వాలి. దాని వలన ఈ బల్క్ వేస్ట్ జనరేటర్స్ వారు వారి దగ్గర ఉత్పత్తి అయ్యే చెత్తకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుంది.
1: సార్, అపార్ట్మెంట్స్, హోటల్స్ ఇలా పెద్ద స్థాయిలో వ్యర్థాలను ఉత్పత్తి చేసే ప్రాంతాలు ఈ నిబంధనలను ఎలా అమలు చేయాలి?
0: అంటే ఈ అపార్ట్మెంట్లు, హోటళ్లు, మార్కెట్ లాంటి పెద్ద స్థాయిలో ఉండేటువంటి వాణిజ్య సంస్థలు ఎక్కువ మొత్తంలో వ్యర్థాలను ఉత్పత్తి చేసేటువంటి వారు ప్రతి అపార్ట్మెంట్ లేదా గేటెడ్ కమ్యూనిటీలో వ్యర్థాలు వేరు చేయడానికి ప్రత్యేక రంగుల డబ్బాలను ఏర్పాటు చేసుకోవాలి. తడి చెత్త నిర్వహణ కోసం వారు ఆన్ సైట్ కంపోస్టింగ్ యూనిట్లను ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా పొడి చెత్తను రీసైక్లింగ్ సెంటర్లకి పంపించేటువంటి ఏర్పాటు చూసుకోవాలి. ఆ విధంగా చేయడం వలన అక్కడ సోర్స్ సెగ్రిగేషన్ అండ్ సోర్స్ గార్బేజ్ ప్రాసెసింగ్ అనేది శాస్త్రీయ పద్ధతిలో ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ నిబంధనల ఉల్లంఘన జరగకుండా

0: అక్కడ రిసెర్చ్ వెల్ఫేర్ అసోసియేషన్స్, సొసైటీస్, అడ్మినిస్ట్రేటర్స్ అనేటువంటి వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
1: సార్, ప్రజల నుంచి చెత్త సేకరణ, దాని వేరు చేయడం, రవాణా చేయడం విషయంలో అర్బన్ లోకల్ బాడీస్ బాధ్యతలు ఏమిటంటారు?
0: చెత్త నిర్వహణలో అర్బన్ లోకల్ బాడీస్ యొక్క ప్రాథమిక విధుల్లో చెత్త నిర్వహణ అనేటువంటిది ఒకటి. వీరు సేకరించినటువంటి వ్యర్థాలను ఎటువంటి కలగలుపులు లేకుండా, అంటే తడి చెత్తను పొడి చెత్తను మిక్స్ చేయకుండా దాని సంబంధిత ప్రాసెసింగ్ కేంద్రాలకు రవాణా చేయడం, అలా రవాణా చేయడం ద్వారా తడి చెత్తను కంపోస్ట్ కి తరలించి ఎరువును తయారు చేయడం, పొడి చెత్తలో రీసైక్లబుల్ మెటీరియల్ ను వేరు చేయడం, ఆ విధంగా చేయడం ద్వారా, అదేవిధంగా పౌరుల్లో నిరంతర అవగాహన కార్యక్రమం నిర్వహించడం ద్వారా, నిబంధనలు పాటించని వారిపైన జరిమానాలు విధించడం ద్వారా, మొత్తంగా ఆ స్థానిక సంస్థలలో ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు అనేటువంటివి పకడ్బందీగా అమలయ్యేందుకు చర్యలు తీసుకుంటారు.
1: సార్, గ్రామీణ ప్రాంతాలలో గ్రామ పంచాయత్స్ మరియు ఇతర రూరల్ లోకల్ బాడీస్ కు కొత్త రూల్స్ లో ఎలాంటి బాధ్యతలు అప్పగించారు?
0: ఇంతకు ముందు చెప్పినట్టుగా మనకి అర్బన్ లోకల్ బాడీస్ లో మున్సిపల్ కమిషనర్స్ పనిచేస్తారు.

0: మొక్కవోని పట్టుదలకు, ఆత్మవిశ్వాసానికి, తెలివికి, చాకచక్యానికి, భక్తికి, వినయానికి, అనుబంధానికి, ఆత్మీయతకు, కనీ వినీ ఎరుగని రాజ్య సుపరిపాలనకు పెట్టింది పేరు భట్టి విక్రమార్కులు. భేతాల రూపంలో ప్రతి ఒక్కరికీ ఎదురయ్యే ఎన్నో అడ్డంకులు, సమస్యలు, వాటిని ఎదుర్కొని, ఎదిరించి, దాటి, పరిష్కారం కనుగొని, అలుపెరుగక లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలో తెలియజేసేవి మంత్రతంత్ర సమన్విత మాయాజాల చిత్ర విచిత్ర వీరోచిత కథల సాగరం భట్టి విక్రమార్క భేతాల కథలు. తప్పక వినండి. ప్రతి నెల 1, 2, 3 శుక్రవారాల్లో 1:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో భట్టి విక్రమార్క భేతాల కథలు.
1: వాట్సప్ మనోరంజన్ వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత కర్ణాటక రాష్ట్రం పెత్తనపల్లి నుండి సుబ్రమణి గారు వాట్సప్ ద్వారా కోరుకున్న పాట మణిశర్మ సంగీత నిర్వహణలో భువనచంద్ర సాహిత్యాన్ని వినిపించమని వాట్సప్ చేశారు. పాడినవారు SP బాలసుబ్రహ్మణ్యం, చిత్రం సమరసింహారెడ్డి.

0: వాట్సప్ మనోరంజన్ వింటున్నారు. కార్యక్రమంలో తరువాత రౌడీ అల్లుడు చిత్రం నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు సంజయ్, స్వాతి, భరత్ ఇంకా వారి మిత్రబృందం కర్ణాటక రాష్ట్రం నుండి కోరుకుంటున్న పాట రౌడీ అల్లుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన సీతారామశాస్త్రి సాహిత్యాన్ని వినిపించమని మెసేజ్ చేశారు. ఈ పాటకు సంగీతాన్ని సమకూర్చింది బప్పి లహరి.
1: పెంగుళూరు బాలిక చెంగుచాటు.

వాట్సప్ మనోరంజన్ వింటున్నారు. కార్యక్రమంలో తరువాత ప్రొదుటూరు నుండి వి సుకన్య ప్రసాద్ గారు వాట్సప్ ద్వారా కోరుకున్న పాట, మజ్ను చిత్రం నుండి చిన్మయి పాడిన శ్రీమణి సాహిత్యాన్ని వినిపించమని మెసేజ్ చేశారు. ఈ పాటకు సంగీతాన్ని అందించింది గోపీ సుందర్.

ఈ మధ్యాహ్నం 1:30 ప్రసారమయ్యే మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో భట్టి విక్రమార్క బేతాళ కథలు ధారావాహిక, అనంతరం భూదాన యజ్ఞంకర్త వినోబాభావే ఈ అంశం గురించి డాక్టర్ తక్కువలు మాచిరెడ్డి గారి ప్రసంగం వింటారు. వాట్సాప్ మనోరంజన్ వింటున్నారు కార్యక్రమంలో. తర్వాత కూలీ నెంబర్ 1 చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన సీతారామ శాస్త్రి సాహిత్యాన్ని వినిపించమని వాట్సాప్ చేశారు. కోరిన శ్రోతలు

వెంకటరమణ, నూకల వెంకటకృష్ణయ్య, పెద్దకోట్ల నారాయణ, ఉప్పరపల్లె గ్రామం, సిద్ధవటం మండలం నుండి కోరుకుంటున్నారండి. ఈ పాటకు సంగీత సారథ్యం ఇళయరాజా.

వాట్సప్ మనోరంజన్ వింటున్నారు. కార్యక్రమంలో తరువాత నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, వాణి, రవి, నవీన, రాధిక, త్రిలోక్, నేహాన్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్ వీరందరూ శ్రీనివాస కళ్యాణం చిత్రం కోసం కేవి మహదేవన్ స్వరకల్పనలో, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేసిన సీతారామ శాస్త్రి సాహిత్యాన్ని వినిపించమని వాట్సాప్ చేశారు.

చివరిగా తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తుల గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి గారు, జగదీష్, గొల్లపూడి రేవతి, రస్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, సూర్య భార్గవి వీళ్లందరూ ఎంఎం కీరవాణి స్వరకల్పనలో చిత్రగానం చేసిన సీతారామశాస్త్రి సాహిత్యాన్ని వినిపించమని వాట్సాప్ చేశారు. చిత్రం నేనున్నాను.

వాట్సప్ మనోరంజన్ విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం. ఇప్పుడు వినండి చిత్రసీమ సినిమా పాటలు. ముందుగా ఆర్పి పట్నాయక్ స్వరకల్పనలో ఉషా ఆర్పి పట్నాయక్ పాడిన కులశేఖర్ గీతం. చిత్రం నిజం.

మీరు విన్న పాట మణిశర్మ సంగీత నిర్వహణలో ఒక్కడు చిత్రం నుండి. శ్రేయా ఘోషల్ పాడిన సీతారామ శాస్త్రి సాహిత్యం అది. చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. ఈ సాయంత్రం 7:15 ప్రసారమయ్యే పంటసీమలు కార్యక్రమంలో సమతుల్య ఎరువుల వినియోగంలో జీవన ఎరువులు వాటి ప్రాముఖ్యత ఈ అంశం గురించి శాస్త్రవేత్త డాక్టర్ కె సాయి మహేశ్వర్ గారి ప్రసంగం, అనంతరం రైతులకు సూచనలు వింటారు. చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు కార్యక్రమంలో. తర్వాత సాయి కార్తీక్ నిర్వహణలో

0: శ్రోతలు మన్నించాలి. ఈ ప్రకటన అనంతరం పాట వింటారు.
1: మొక్కవోని పట్టుదలకు, ఆత్మవిశ్వాసానికి, తెలివికి, చాకచక్యానికి, భక్తికి, వినయానికి, అనుబంధానికి, ఆత్మీయతకు, కనీ విని ఎరుగని రాజ్య సుపరిపాలనకు పెట్టింది పేరు భట్టి విక్రమార్కులు. భేతాల రూపంలో ప్రతి ఒక్కరికీ ఎదురయ్యే ఎన్నో అడ్డంకులు, సమస్యలు, వాటిని ఎదుర్కొని, ఎదిరించి, దాటి, పరిష్కారం కనుగొని అలుపెరుగక లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలో తెలియజేసేవి మంత్రతంత్ర సమన్విత మాయాజాల చిత్ర విచిత్ర వీరోచిత కథల సాగరం భట్టి విక్రమార్క భేతాల కథలు. తప్పక వినండి. ప్రతి నెల 1, 2, 3 శుక్రవారాల్లో భట్టి విక్రమార్క భేతాల కథలు.
0: చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తరువాత తపస్సు చిత్రం కోసం కోటి సంగీత నిర్వహణలో మనో పాడిన వెన్నెలకంటి సాహిత్యం వినండి.

చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తరువాత తొట్టి గ్యాంగ్ చిత్రం నుండి కార్తీక్ మాతంగి పాడిన పాట.

మీరు వింటున్న ఈ పాట పటాస్ చిత్రం కోసం సాయి కార్తిక్ సంగీత నిర్వహణలో రాహుల్ నంబియార్ పాడింది

0: మొక్కవోని పట్టుదలకు, ఆత్మవిశ్వాసానికి, తెలివికి, చాకచక్యానికి, భక్తికి, వినయానికి, అనుబంధానికి, ఆత్మీయతకు, కనీ విని ఎరుగని రాజ్య సుపరిపాలనకు పెట్టింది పేరు భట్టి విక్రమార్కులు. భేతాల రూపంలో ప్రతి ఒక్కరికీ ఎదురయ్యే ఎన్నో అడ్డంకులు, సమస్యలు, వాటిని ఎదుర్కొని, ఎదిరించి, దాటి, పరిష్కారం కనుగొని, అలుపెరుగక లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలో తెలియజేసేవి మంత్రతంత్ర సమన్విత మాయాజాల చిత్ర విచిత్ర వీరోచిత కథల సాగరం భట్టి విక్రమార్క భేతాల కథలు. తప్పక వినండి. ప్రతీ నెల 1, 2, 3 శుక్రవారాల్లో భట్టి విక్రమార్క భేతాల కథలు.
1: చిత్రసీమ సినిమా పాటలు విన్నారు. ఈ మధ్యాహ్నం 2:15 చిత్రసీమ కార్యక్రమంలో మరికొన్ని చిత్రగీతాలు వింటారు. ఆకాశవాణి కడప కేంద్రం. ఇప్పుడు వినండి ఫిల్మీగానే హిందీ చిత్రగీతాలు. కార్యక్రమంలో ముందుగా లక్ష్మీకాంత్ ప్యారేలాల్ సంగీత నిర్వహణలో అల్కాయాగ్నిక్ ఉదిత్ నారాయణ్ పాడిన సమీర్ గీతం

0: మనము క్వశ్చన్ చేయడం నేర్చుకోవాలి. మన ఆలోచనల్ని యాజ్ ఇట్ గా యాక్సెప్ట్ చేయకుండా వాటిని క్వశ్చన్ చేసి వాటిని ఛాలెంజ్ గా తీసుకొని ముందుకు నడవటం అనేది పిల్లలకు యూత్కు నేర్పించాలి. మన ఆలోచన మారినప్పుడు ఖచ్చితంగా మన ప్రవర్తన మారుతుంది, మన అలవాట్లు మారుతాయి, మన వ్యక్తిత్వం మారుతుంది. మీ ఆలోచనను గమనించండి, మీ మైండ్ లో ఏం జరుగుతుందో తెలుసుకోండి. ఇది ప్రతి విద్యార్థి, ప్రతి యూత్ దీన్ని అర్థం చేసుకొని గమనించుకోవాలి.
1: మీరు విన్న ఈ మాటలు యువత ఆలోచనలు అనే అంశంపై సైకాలజిస్ట్ విశేష్ గారితో జరిపిన పరిచయంలోనివి. ఈ పరిచయాన్ని వినండి ఈ శని ఆదివారాల్లో సాయంత్రం 5:15 ప్రసారమయ్యే యువవాణి యువతి యువకుల కార్యక్రమంలో. ఫిల్మీగానే హిందీ చిత్రగీతాలు వింటున్నారు కార్యక్రమంలో. తర్వాత లక్ష్మీకాంత్ ప్యారైలాల్ సంగీత నిర్వహణలో ఆనంద్ బక్షి సాహిత్యం, పాడినవారు లతా మంగేష్కర్, చిత్రం నసీబ్.

0: ఫిల్మీగానే హిందీ చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత ఆఖరి రాస్తా చిత్రం నుండి ఎస్ జానకి, మహమ్మద్ అజీజ్ పాడిన పాట.
1: Story, but everybody will sing with me.
2: Okay.

తరువాత కళ్యాణ్జీ ఆనంద్జీ స్వరకల్పనలో నాజియా హసన్ పాడిన ఇందీవర్ గీతం వినండి. సంగీతం బిడ్డు, చిత్రం కుర్బానీ.

ఫిల్మీ గానే కార్యక్రమంలో చివరిగా మీరు వింటున్న ఈ పాట షెహన్షా చిత్రం కోసం అమర్ బిస్వాస్ సంగీత సారథ్యంలో లతా మంగేష్కర్, మహమ్మద్ అజీజ్ పాడింది. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 12 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ కెఎస్ మూర్తి బృందం వారిచే సాక్సోఫోన్ వాద్యం వింటున్నారు. కార్యక్రమంలో తరువాత భజరే మానసం అభేరి రాగంలో మైసూర్ వాసుదేవాచార కృతి ఆదితాళం

కర్ణాటక సంగీతం కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ కెఎస్ మూర్తి బృందం వారిచే సాక్సోఫోన్ వాద్యం విన్నారు. తిరిగి కర్ణాటక సంగీతం కార్యక్రమాన్ని ఈ ప్రసారంలో 2 గంటల 30 నిమిషాలకు వినవచ్చు. ఆకాశవాణి కడప కేంద్రం.

0: మనము క్వశ్చన్ చేయడం నేర్చుకోవాలి. మన ఆలోచనల్ని యాజ్ ఇట్ ఇస్ గా యాక్సెప్ట్ చేయకుండా వాటిని క్వశ్చన్ చేసి వాటిని ఛాలెంజ్ గా తీసుకొని ముందుకు నడవటం అనేది పిల్లలకు యూత్కు నేర్పించాలి. మన ఆలోచన మారినప్పుడు ఖచ్చితంగా మన ప్రవర్తన మారుతుంది, మన అలవాట్లు మారుతాయి, మన వ్యక్తిత్వం మారుతుంది. మీ ఆలోచనలను గమనించండి, మీ మైండ్ లో ఏం జరుగుతుందో తెలుసుకోండి. ఇది ప్రతి విద్యార్థి, ప్రతి యూత్ దీన్ని అర్థం చేసుకొని గమనించుకోవాలి.
1: మీరు విన్న ఈ మాటలు యువత ఆలోచనలు అనే అంశంపై సైకాలజిస్ట్ విశేష్ గారితో జరిపిన పరిచయంలోనివి. ఈ పరిచయాన్ని వినండి ఈ శని ఆదివారాల్లో సాయంత్రం 5:15 ప్రసారమయ్యే యువవాణి యువతి యువకుల కార్యక్రమంలో.
2: సమయం 12:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.
3: వ్లాదిమిర్ పుతిన్ తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. బ్రిక్స్ దేశాలు తమ ఆర్థిక బలాలను ఉద్యోగాలు సంపద శ్రేయస్సుగా మార్చేందుకు కలిసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. దేశంలో ఇప్పటి వరకు 80 లక్షలకు పైగా బాలికలకు హెచ్పీవీ టీకాలు వేసినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక వార్తల వివరంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీలో రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఇరువురు నేతలు పరస్పర ఆసక్తి ఉన్న పలు అంశాలతో సహా రష్యా ఉక్రెయిన్ వివాదం, పశ్చిమాసియాలోని పరిస్థితి, వాణిజ్య సంబంధాలు, ఇంధన సహకారం వంటి అంశాలపై చర్చిస్తారు. రేపు ప్రారంభమయ్యే 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ ఈరోజు తెల్లవారుజామున న్యూఢిల్లీ చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం ఇరాన్ అధ్యకుడు మసూద్ పెజేష్కియాన్తో చర్చలు జరుపుతారు. అధ్యకుడు పెజేష్కియాన్ ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీకి చేరుకుంటారు. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ సమావేశం ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇరువురు నేతలు ప్రాంతీయ పరిణామాలతో సహా పలు కీలక అంశాలపై చర్చలు జరుపుతారు. ప్రధానమంత్రి ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్తో కూడా సమావేశమవుతారు. బ్రిక్స్ దేశాలు తమ ఆర్థిక బలాలను ఉద్యోగాలు సంపద శ్రేయస్సుగా మార్చేందుకు కలిసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. బ్రిక్స్ దేశాలు మానవాళిలో దాదాపు సగం మందికి, ప్రపంచ జీడీపీలో దాదాపు 40% ప్రాతినిధ్యం వహిస్తున్నాయని అన్నారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ బిజినెస్ ఫోరం 2026 ప్రారంభోత్సవ సమావేశంలో మంత్రి ప్రసంగించారు. ప్రపంచ వాణిజ్యంలో బ్రిక్స్ వాటా ఇప్పుడు 4వ వంతు ఉందని, బ్రిక్స్ దేశాల మధ్య వాణిజ్యంలో భారత్ ఒక మూల స్తంభంగా ఆవిర్భవించిందని పేర్కొన్నారు. స్వదేశీ తయారీ ఎగుమతులలో ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్ వస్తువులు అతిపెద్ద విభాగాలుగా ఉన్నాయని తెలిపారు. ముడి పదార్థాలు, క్రిటికల్ మినరల్స్ సహా ఒక దేశం ఉత్పత్తుల కోసం మరో దేశం తమ మార్కెట్లను తెరిచి ఉంచాలని బ్రిక్స్ దేశాలకు పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు.
4: ఇండియా ఇస్ ఆల్సో నోన్ యాజ్ ద ఫార్మసీ ఆఫ్ ద వరల్డ్. వి సీ బ్రిక్స్ యాజ్ ఎన్ ఇంపార్టెంట్ మార్కెట్ ఫర్ దీస్ అండ్ అదర్ ప్రొడక్ట్స్ దట్ ఇండియా సీక్స్ టు టేక్ టు ద వరల్డ్ యాజ్ అ ట్రస్టెడ్ పార్ట్నర్.
3: 1893 సెప్టెంబర్ 11 చికాగోలో జరిగిన ప్రపంచ సర్వమత సమ్మేళనంలో స్వామి వివేకానంద ప్రసంగాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్మరించుకున్నారు. స్వామి వివేకానంద ప్రసంగాన్ని ఒక సామాజిక మాధ్యమంలో పంచుకుంటూ ఆయన సందేశం మన దేశ నాగరికత, విశిష్ట సంస్కృతి మూలాలను ప్రతిబింబించిందని అన్నారు. వివేకానంద స్ఫూర్తిదాయక మాటలు ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. న్యూఢిల్లీలో రేపు ప్రారంభమయ్యే 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికా అధ్యకుడు సిరిల్ రామఫోసా, ఉగాండా ఉపాధ్యకురాలు జెస్సికా అలుపో న్యూఢిల్లీకి చేరుకున్నారు. భారత్, దక్షిణాఫ్రికా దేశాలు వ్యూహాత్మక భాగస్వామ్యంతో కూడిన ఆత్మీయ చారిత్రక సంబంధాలను పంచుకుంటున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. బ్రిక్స్ భాగస్వాములుగా గ్లోబల్ సౌత్ ప్రయోజనాలు, ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్లేందుకు ఇరు దేశాలు దృఢంగా కట్టుబడి ఉన్నాయని పేర్కొంది. భారత్, ఉగాండాలు బలమైన స్నేహపూర్వక సంబంధాలను పంచుకుంటున్నాయని, ద్వైపాక్షిక, బహుపాక్షిక రంగాలలో ఇరు దేశాల భాగస్వామ్యం పెరుగుతోందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదిలా ఉండగా నైజీరియా విదేశాంగ మంత్రి బియాంకా ఒడుమెగ్వు ఒజుక్వు, ఉరుగ్వే విదేశాంగ మంత్రి మారియో లుబెట్కిన్ కూడా ఈ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు న్యూఢిల్లీ చేరుకున్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు జాతీయ అటవీ అమరవీరుల దినం, అటవీ అమరవీరుల సంస్మరణ దినం పాటిస్తున్నారు. దేశంలోని అడవులు, వన్యప్రాణులు, జీవ వైవిధ్యాన్ని పరిరక్షణలో తమ ప్రాణాలను అర్పించిన అటవీ సంరక్షకులు, రేంజర్లు సభ్యులకు ఈరోజు ప్రజలు నివాళులర్పిస్తున్నారు. సుస్థిర భవిష్యత్తుకై తమ ప్రాణాలర్పించిన అటవీ అధికారులకు కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ నివాళులర్పించారు. దేశంలోని విస్తృత జీవ వైవిధ్యాన్ని అటవీ అధికారుల బృందం అంకితభావంతో కాపాడుతోందని సామాజిక మాధ్యమ పోస్టులు పేర్కొన్నారు. దేశ సహజ సంపద రక్షణలో కార్చిచ్చులు, స్మగ్లర్లు, వేటగాళ్లతో పోరాడి తమ జీవితాలను త్యాగం చేసిన అధికారులను స్మరించుకుంటూ చెట్లు, నదులు, సహజ వనరులు మాత్రమే కాదని మానవాళికి జీవనాధార వ్యవస్థగా ఉన్నాయని భూపేందర్ యాదవ్ అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేశంలో ఇప్పటి వరకు 80 లక్షలకు పైగా బాలికలకు హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ HPV టీకాలు వేసినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. HPV సంక్రమణ, HPV సంబంధిత క్యాన్సర్ల నుంచి రక్షించడానికి మరో ముందడుగు ఇదని పేర్కొంది. ప్రతి టీకా దేశంలోని బాలికలను ఆరోగ్యకరమైన క్యాన్సర్ రహిత భవిష్యత్తుకు మరింత చేరువ చేస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2026 7వ సంచిక ఈరోజు ముంబైలో ముగుస్తుంది. ప్రభావం చూపే సామర్థ్యం, ఏజెంటిక్ AI, టోకనైజేషన్, క్వాంటమ్, సమ్మిళిత ఫైనాన్స్ కోసం విశ్వసనీయ అనుసంధాన ప్రపంచ వ్యవస్థలు అనే ఇతివృత్తంతో ఈ ఏడాది ఫెస్ట్ను నిర్వహిస్తున్నారు. 4 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో విధాన రూపకర్తలు, నియంత్రణ సంస్థలు, కేంద్ర బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ఫిన్టెక్లు, సాంకేతిక కంపెనీలు, పెట్టుబడిదారులు, విద్యావేత్తలు తదితర ప్రపంచ భాగస్వాములు పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీలు ఈరోజు GFF ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. లోతైన సహకారం, బలమైన భాగస్వామ్యాల ద్వారా సుస్థిరతను పెంపొందించాల్సిన అవసరం ఉందని కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ప్రతి దేశ ఆర్థిక వ్యూహంలో స్థితిస్థాపకత కేంద్రంగా మారిందని పేర్కొన్నారు. రేపు న్యూఢిల్లీలో ప్రారంభమయ్యే బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి ముందు ఈరోజు జరిగిన బ్రిక్స్ బిజినెస్ ఫోరంలో మంత్రి ప్రసంగించారు. బ్రిక్స్ సమావేశం వైవిధ్యమైన వనరులు

0: మార్కెట్లు, సామర్థ్యాలు, అనుభవం కలిగిన ఆర్థిక వ్యవస్థలను ఒకచోటుకు చేర్చుతుందని అన్నారు. ఈ కూటమి విధానాలను పోల్చుకునేందుకు కీలకమైన ఏర్పాట్ల బలోపేతానికి సభ్యదేశాల ఎంపికలను విస్తృతం చేసేందుకు ఒక వేదికను అందిస్తుందని పేర్కొన్నారు. సంస్థాగత సహకారంలోకి ప్రవేశించి బ్రిక్స్ కూటమి 20 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ ఏడాది బ్రిక్స్ కు ఒక మైలురాయి అని పీయూష్ గోయల్ అన్నారు.
1: In its membership, agenda, and mechanisms of cooperation. India's chairship has sought to carry this evolution forward through the theme of building for resilience, innovation, cooperation, and sustainability.
0: ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, జార్ఖండ్, కేరళం, మాహే, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, విదర్భ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్లలో రేపటి వరకు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే 2 రోజులలో తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, రాజస్థాన్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఇలాంటి పరిస్థితులే కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. మహిళల ఆసియా కప్ క్రికెట్లో భాగంగా ఈరోజు దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే 2వ సెమీఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్, శ్రీలంక జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. కాగా నిన్న రాత్రి దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్లో భారత్ 40 పరుగుల తేడాతో బంగ్లాదేశ్పై విజయం సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. 150 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. భారత ఓపెనర్ షఫాలీ వర్మ 40 బంతుల్లో 64 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచింది. అమెరికాపై 2001 సెప్టెంబర్ 11న అల్ఖైదా చేసిన ఘోరమైన దాడులకు 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ దాడులలో మరణించిన దాదాపు 3000 మందిని స్మరించుకుంటూ వారికి అమెరికన్లు నివాళులర్పిస్తున్నారు. అమెరికాలో 2001 నాటి అల్ఖైదా విమాన హైజాకింగ్ల విషాద ఘటనను గుర్తు చేసుకుంటూ దేశవ్యాప్తంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అల్ఖైదా హైజాకర్లు 4 ప్యాసింజర్ విమానాలను ఆయుధాలుగా మలుచుకున్నారు. హార్ముజ్ జలసంధిలో అమెరికాకు చెందిన మానవరహిత ఉపరితల వాహనాన్ని తమ నౌకాదళం లక్ష్యంగా చేసుకుందని ఐఆర్జీసీ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీలో రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. బ్రిక్స్ దేశాలు తమ ఆర్థిక బలాలను ఉద్యోగాలు, సంపద, శ్రేయస్సుగా మార్చేందుకు కలిసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. దేశంలో ఇప్పటి వరకు 80 లక్షలకు పైగా బాలికలకు హెచ్పీవీ టీకాలు వేసినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి కడప కేంద్రం ఏకచిత్ర గానం ఈ శీర్షికన అశ్వరాజ్ ప్రొడక్షన్స్ బ్యానర్పై నిర్మించిన వినాయక చవితి చిత్రం నుండి పాటలు వింటారు. సంగీతం ఘంటసాల, సాహిత్యం సముద్రాల సీనియర్. పాడినవారు ఎంఎస్ రామారావు, కేరాణి, సరోజిని, పీలీల, ఘంటసాల బృందం.

అమ్మా. అలకు వేరుని పుత్రి అయినను రమణికి పతి సేవయే మహాభాగ్యమమ్మా. దేవాది దేవుని దేవి అయినను స్త్రీకి త్యాగమే తారక యోగమమ్మా. భక్తి వినయ వివేక సంపత్తి త్యాగ శక్తి గల అనుమిల్నయే జగములోన మగని.

ఏకచిత్ర గానం శీర్షికన అశ్వరాజ్ ప్రొడక్షన్స్ బ్యానర్పై నిర్మించిన వినాయక చవితి చిత్రం నుండి పాటలు వింటున్నారు. సంగీతం ఘంటసాల, సాహిత్యం సముద్రాల సీనియర్.

0: ఇది స్టేజ్ టీచర్ అవార్డు అండి. దీన్ని సాధించుకోవాలంటే మన కెరీర్లో, మన ప్రయాణం, ఈ సుదీర్ఘ మన యొక్క అకాడమిక్ దీని లైన్లో మనం ఎంతవరకు ఏం చేసాం, అపార్ట్ ఫ్రమ్ టీచింగ్ అండ్ రీసెర్చ్ ఎక్స్టెన్షన్ యాక్టివిటీ ఏం చేసాం, సమాజానికి మనం ఏమి ఇస్తున్నాం అనేది బాధ్యత, అది ఒక గొప్ప గుర్తింపునిస్తుందని నా భావన అండి.
1: ఈ అవార్డు తీసుకోవడం తర్వాత నా స్టూడెంట్స్కి ఇంకా కొంచెం ముందుకు నడిపించాలి, నేనేదైతే నేర్చుకున్నానో అది వాళ్లకు మనము ట్రాన్స్ఫర్ చేయాలి, వాళ్ళు కూడా ఒక మంచి మార్గాన్ని ఎంచుకోవాలి, వాళ్ళు కూడా బాగా చదువుకొని ముందుకెళ్లాలి అనేది నా బాధ్యత సార్. ఇప్పుడు
2: చాలా హ్యాపీ అండి. నేనేమనుకున్నానంటే తెలిసిన తర్వాత అంటే డే వన్ లో నేను ఎంత ఛార్జ్ తో పనిచేశాను, ఈరోజు 18 సంవత్సరంలో కూడా అదే ఛార్జ్ లో ఉన్నాను, అందువల్ల నాకు ఇది సాధ్యమైంది అనిపించింది. అంటే చిన్న చిన్న ఫ్లక్చువేషన్స్ ఓవరాల్ ఇయర్ వైజ్ గ్రోత్ ని నేను కన్సిస్టెన్సీ చూపించేశాను.
3: మీరు విన్న ఈ మాటలు ఈ సంవత్సరం రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు పొందిన యోగి వేమన విశ్వవిద్యాలయ ఆచార్యులు టి చంద్రశేఖర్, ఎల్ దాక్షాయణి, కోటా మృత్యుంజయరావు గారులతో జరిపిన పరిచయ కార్యక్రమంలోనివి. ఈ పరిచయ కార్యక్రమాన్ని వినండి ఈ శనివారం ఉదయం 8:35.
4: ఏకచిత్రకానం శీర్షికన అశ్వరాజ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించిన వినాయక చవితి చిత్రం నుండి పాటలు వింటున్నారు.

ఏకచిత్రగానం శీర్షికన మీరింతవరకు అశ్వరాజ్ ప్రొడక్షన్స్ బ్యానర్పై నిర్మించిన వినాయక చవితి చిత్రం నుండి పాటలు విన్నారు. సంగీతం ఘంటసాల, సాహిత్యం సముద్రాల సీనియర్. పాడినవారు ఘంటసాల, ఎంఎస్ రామారావు, కె రాణి, సరోజిని, ఇంకా పి లీల బృందం. ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 1:20 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు: ఉన్నత విద్య, పరిశోధన, సామాజిక అభివృద్ది రంగాల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం గొప్ప సేవలు అందిస్తోందని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమలులో ప్రజలకు సమగ్ర ప్రయోజనాలు అందించే విధానాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దృష్ట్యా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని హోంమంత్రి వి అనిత అధికారులకు సూచించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 8,000 కోట్ల రూపాయలతో గోవా షిప్ యార్డ్ ఓడల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుందని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో స్వర్ణోత్సవ వేడుకలను ఈరోజు నిర్వహించారు. వేడుకల్లో భాగంగా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 50 ఏళ్ల స్మారక స్థూపాన్ని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఆవిష్కరించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో గవర్నర్ మాట్లాడుతూ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం 50 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకోవడం చారిత్రాత్మక మైలురాయన్నారు. భవిష్యత్తులోనూ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఉన్నత విద్య, పరిశోధన, సామాజిక అభివృద్ది రంగాల్లో 5 దశాబ్దాలుగా విశ్వవిద్యాలయం అందిస్తున్న సేవలను ప్రశంసనీయమని గవర్నర్ పేర్కొంటూ,
1: ఆన్ దిస్ హిస్టారిక్ మైల్ స్టోన్ అచీవ్డ్ బై ద యూనివర్సిటీ ఆన్ కంప్లీషన్ ఆఫ్ 50 ఇయర్స్ ఆఫ్ డెడికేటెడ్ సర్వీస్ టు ద సొసైటీ, ఇట్ గివ్స్ మీ ఇమెన్స్ ప్లెజర్ టు పార్టిసిపేట్ in the golden jubilee celebrations of Acharya Nagarjuna University, one of the premier institutions of higher education in Andhra Pradesh, which has provided 5 decades of

0: డిస్టింగ్విష్డ్ సర్వీస్ ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ సొసైటల్ డెవలప్మెంట్.
1: సంక్షేమ పథకాల అమలులో ప్రజలకు సమగ్ర ప్రయోజనాలు అందించే విధానాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన అమరావతిలోని రాష్ట సచివాలయంలో 8వ జిల్లా కలెక్టర్ల సదస్సు 2వ రోజు కొనసాగుతోంది. సమావేశంలో ఈరోజు సూపర్ సిక్స్ పథకాలపై కలెక్టర్లకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఆర్థిక అసమానతలను తగ్గించి ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా సంక్షేమ విధానాలు ఉండాలని అన్నారు. పరిపాలనా విధానాలలో సాంకేతికత వినియోగం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
2: నేను ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది, వీఆర్ గోయింగ్ ఫర్ డీప్ టెక్నాలజీ ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్. డీప్ టెక్నాలజీ మనం వాడితే ఐ వాంట్ టు గో ఎక్స్పోనెన్షియల్ గ్రోత్. మనం గాని కరెక్ట్ గా చేయగలిగితే 15-20% మినిమం గ్రోత్ రేట్, రెవెన్యూ కూడా 20% ప్లస్. ఇది చేయగలిగితే ఆటోమేటిక్ గా మనం అనుకున్న ఆబ్జెక్టివ్స్ అన్ని అవుతాయి, అందుకే ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ రేట్ వస్తుంది. అల్టిమేట్ గా మనందరూ ఎయిమ్ ఏంటంటే వెల్త్ క్రియేట్ చేయడం, రెవెన్యూ పెంచడం, బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ ఇవ్వడం.
1: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉన్నందున అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని హోంమంత్రి వి అనిత అధికారులను ఆదేశించారు. ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రానున్న 3 రోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్ష ప్రభావిత జిల్లాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. అల్పపీడనం పరిస్థితిపై ప్రజలకు ఎప్పటికప్పుడు హెచ్చరిక సందేశాలు పంపాలని ఆదేశించారు. అత్యవసర సహాయం కోసం 112 లేదా 1070 లేదా 1800-425-0101 నంబర్లను సంప్రదించాలని మంత్రి సూచించారు. బంగాళాఖాతంలో అల్పపీడనం నేపథ్యంలో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈరోజు ఒక ప్రకటనలో సూచించారు. వాతావరణ శాఖ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని కోరారు. ఇప్పటికే సముద్రంలో ఉన్న మత్స్యకారులు వెంటనే సురక్షిత ప్రాంతాలకు తిరిగి రావాలని సూచించారు. అధికారులు అప్రమత్తంగా ఉండి వాతావరణ పరిస్థితులు, శాఖ సూచనలను మత్స్యకారులకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని ఆదేశించారు. తీర ప్రాంతాల్లో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 8,000 కోట్ల రూపాయలతో గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ ఓడల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుందని రాష్ట మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ, రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని కేంద్ర ప్రభుత్వ సంస్థ గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టుకు ముందుకు రావడం సంతోషకరమన్నారు. మచిలీపట్నం నుంచి సముద్ర రంగంలో కొత్త శకానికి నాంది పలికేలా ఈ షిప్ యార్డ్ ఏర్పాటు కానుందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుతో మచిలీపట్నం ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ది, ఉపాధి అవకాశాలు మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు 2026ను అమల్లోకి తీసుకువచ్చింది. ఈ నిబంధనలు 1 ఏప్రిల్ 2026 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ నిబంధనలపై నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ మాట్లాడుతూ, చెత్త సేకరణ, వేరు చేయడం, రవాణా, శాస్త్రీయ పద్దతుల్లో వ్యర్థాల నిర్వహణకు ఈ నిబంధనలు దోహదపడతాయని తెలిపారు. మారుతున్న అవసరాలకు అనుగుణంగా ఘన వ్యర్థాల నిర్వహణ వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు ఇవి ఉపయోగపడతాయని పేర్కొంటూ,
3: ఘన వ్యర్థాల నిర్వహణ కోసం సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 ని తీసుకురావడం జరిగింది. మారుతున్న కాలానికి, పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా గతంలో ఉన్నటువంటి నియమాలు సరిపోనందున, ఇంకా ఈ మధ్య కాలంలో ఒక ప్లాస్టిక్ భూతం కావచ్చు, అదే విధంగా పర్వతాల్లో పెరిగిపోయినటువంటి లెగసీ వేస్ట్ కావచ్చు, వీటన్నిటిని నిర్వహించాలంటే, అదే విధంగా మన పరిసర ప్రాంతాల్లోని నీటి వనరులు కలుషితం కాకుండా చూడాలంటే, మనం ఖచ్చితంగా ఘన వ్యర్థాల నిర్వహణ అనేటువంటిది అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో, అధునాతన పద్ధతుల ద్వారా చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.
1: ఎల్నినో ప్రభావంతో రాష్టంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్పై ఆ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం రోజుకు 280 నుంచి 290 మిలియన్ యూనిట్ల మేర విద్యుత్ వినియోగం నమోదవుతోందని అధికారులు తెలిపారు. విద్యుత్ అవసరాలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున ముందస్తు ప్రణాళికతో అవసరమైన

0: విద్యుత్ను కొనుగోలు చేయాలని మంత్రి ఆదేశించారు. కొరత కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నిరంతర విద్యుత్ సరఫరా కోసం డిస్కంలు, ఉత్పత్తి, కొనుగోలు విభాగాలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు రైల్వేస్టేషన్ సమీపంలో ఎరువుల లోడుతో విజయవాడ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. 8 బోగీలు కొవ్వూరు మెయిన్ లైన్లో పట్టాలు తప్పడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో పలు రైళ్లు వివిధ స్టేషన్లలో నిలిచిపోయాయి. కొవ్వూరులో వందే భారత్, తునిలో యలహంక సూపర్ ఫాస్ట్, నర్సీపట్నంలో జన్మభూమి, అన్నవరంలో ఉదయ ఎక్స్ప్రెస్ రైళ్లను నిలిపివేశారు. మరికొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు విశాఖపట్నం నుంచి బయలుదేరాల్సిన రాజమహేంద్రవరం విశాఖపట్నం ప్యాసింజర్, విశాఖపట్నం రాజమహేంద్రవరం ప్యాసింజర్ రైలు రద్దు చేసినట్లు దక్షిణ కోస్తా రైల్వే అధికారులు తెలిపారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా రేపు జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రిన్సిపల్ జడ్జి జస్టిస్ ఈ భీమారావు తెలిపారు. లోక్ అదాలత్లో భాగంగా రాజీ పడదగిన కేసులను గుర్తించి ఇరు పక్షాల సమ్మతితో పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. లోక్ అదాలత్ ద్వారా కేసులను సులభంగా, వేగంగా పరిష్కరించుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్ గొప్ప అవకాశమని పేర్కొంటూ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జస్టిస్ భీమారావు కోరారు. అటవీ సంపద పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణ కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన అటవీ అమరవీరుల సేవలను స్మరించుకునే ఉద్దేశ్యంతో ప్రతి ఏటా సెప్టెంబర్ 11వ తేదీన జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినం నిర్వహిస్తున్నారు. అటవీ అమరవీరుల సంస్మరణ దినాన్ని పాటించాలని కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ 2013లో ప్రకటించింది. ఉన్నత విద్య, పరిశోధన, సామాజిక అభివృద్ది రంగాల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం గొప్ప సేవలు అందిస్తోందని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమలులో ప్రజలకు సమగ్ర ప్రయోజనాలు అందించే విధానాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దృష్ట్యా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని హోంమంత్రి వి అనిత అధికారులకు సూచించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 8,000 కోట్ల రూపాయలతో గోవా షిప్ యార్డ్ ఓడల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుందని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి కడప కేంద్రం.

0: ఈనాటి మహిళా భారతి కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు కార్యక్రమంలో ముందుగా బట్టి విక్రమార్క బేతాల కథలు ధారావాహిక ప్రసారమవుతుంది. అందిస్తున్నవారు శ్రీమతి బి సృజనకుమారి. తర్వాత భూదానోద్యమకర్త వినోబాభావే, ఈ అంశం గురించి డాక్టర్ తక్కోలు మాచిరెడ్డి గారి ప్రసంగం వింటారు. ముందుగా విందాం బట్టి విక్రమార్క బేతాల కథలు ధారావాహిక. అందిస్తున్నవారు శ్రీమతి బి సృజనకుమారి.
1: భట్టి విక్రమార్క భేతాల కథలు ధారావాహిక కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. గతంలో జరిగిన కథ భూగర్భంలోని 32 సోపానాలు, ప్రతి సోపానానికి దివ్య సుందరి సాలభంజిక ప్రతిమాగల సింహాసనాన్ని భోజమహారాజు వెలికి తీసి అధిష్ఠించబోగా ప్రతిమలు నవ్వి, విక్రమార్కుడంతటి గొప్ప వ్యక్తి మాత్రమే ఇంద్రుడిచే బహుమతిగా పొందిన సింహాసనాన్ని అధిష్ఠించాలని భట్టి విక్రమార్క భేతాల కథలను ఒక్కో సాలభంజిక చెబుతూ

మొదటి సాలభంజిక వినోదరంజిత భట్టి విక్రమార్కుల జన్మవృత్తాంతాన్ని, రెండవ సాలభంజిక మదనాభిషేక భేతాల జన్మవృత్తాంతాన్ని, భేతాళుడు విక్రమార్కుడికి వశమైన విధానాన్ని, మూడవ సాలభంజిక కోమలవల్లి విక్రమార్క వివాహ విధానాన్ని, నాలుగవ సాలభంజిక మంగళ కళ్యాణి విక్రమార్కుడు పురుషద్వేషి అయిన చందనగంధిని వివాహం చేసుకున్న విధానాన్ని, ఐదవ సాలభంజిక మంత్ర మనోరమ విక్రమార్కుడు పలకని పడతిని వివాహం చేసుకున్న విధానాన్ని, ఆరవ సాలభంజిక శృంగార మోహిని విక్రమార్కుడు విక్రమాంబగా మారి అమరావతిని వివాహం చేసుకున్న వైనాన్ని, ఏడవ సాలభంజిక మదన మోహిని విక్రమార్కుడికి పట్టిన ఏలిననాటి శని ప్రభావాన్ని గురించి, ఎనిమిదవ సాలభంజిక సుందరవల్లి విక్రమార్కుడి పరకాయ ప్రవేశ ఉదంతం గురించి చెబుతూ, విక్రమార్కుడు క్షురకుడికి పరకాయ ప్రవేశ విద్య నేర్పడం, దేశాటనకు బయలుదేరిన విక్రమార్కుడు చిలకలో ప్రవేశించడం, క్షురకుడు విక్రముడి శరీరంలో ప్రవేశించడం, చిలక రూపంలోని విక్రమార్కుడిని వేటగాడు వ్యాపారికి అమ్మడం, రూపసుందరి కలలో కనిపించిన వారికి 1000 వరహాలు జరిమానా విధించడం, పేద బ్రాహ్మణుడు 1000 వరహాలు కట్టాల్సి రావడం, చిలుక రూపంలోని విక్రమార్కుడు భరోసా ఇచ్చి రూపసుందరిని పిలిపించి అద్దంలోని వరహాలు తీసుకోమని చెప్పడంతో ప్రజలంతా రూపసుందరికి సరైన శాస్తి జరిగిందని నవ్వడం రూపసుందరి దానిని అవమానంగా భావించిన సందర్భంలోనిది. ఆ అవమానంతో రూపసుందరికి ఒళ్ళు మండింది. ఆగ్రహంతో భగభగలాడుతూ తన ఇంటికి చేరుకుని, మీ మిత్రుడు రత్న వ్యాపారి వద్దనున్న మాట్లాడే చిలుక 10 మందిలో నన్ను అవమానపరిచింది. దాన్ని తక్షణం నాకు పంపిస్తేనే ఇక మీదట మీరు నా వద్దకు రండి అని రాజుగారికి వర్తమానం పంపింది. రూపవతికి జరిగిన అవమానం తనదిగా భావించిన రాజు వెంటనే మంత్రిని పిలిపించి విషయం చెప్పాడు. మంత్రి తన హోదా కూడా మరిచిపోయి రత్నాల వ్యాపారి అంగడి దగ్గరికి వెళ్లి వ్యాపారికి విషయం చెప్పాడు. ఆ వ్యాపారి రాజుగారికి మంత్రిగారికి జరిగిన అవమానం తనదిగా భావించి మాట్లాడే చిలుకను స్వయంగా తీసుకెళ్లి రూపసుందరికి బహుకరించాడు. రూపసుందరి పళ్ళు పటపటా కొరుకుతూ ఆ చిలుకని లాక్కొని, ఈ రాత్రికి ఈ చిలుక మాంసంతో విందు ఏర్పాటు చేస్తాను అంటూ రత్నాల వ్యాపారి వైపు తిరిగి, మీరు కూడా ఈ విందుకు వచ్చి ఈ చిలుక మాంసాన్ని ఆరగించి వెళ్ళండి అంటూ చెప్పింది. అలాగే రాజుగారికి రత్నాల వ్యాపారికి కూడా కబురంపింది విందుకు సిద్ధంగా ఉండమని. రూపసుందరి తన వంటలక్కను పిలిచి పంజరాన్ని ఇచ్చి, వంటలక్క, ఈ చిలుకను చంపి దీని మాంసం చక్కగా వండి విందుకు సిద్ధం చేయి. నన్ను 10 మందిలో అవమానించిన ఈ చిలుకకి ఇదే తగిన శిక్ష అంది. వంటలక్క గదిలోకి తీసుకువెళ్లి చిలుకని బయటకు తీయడానికి పంజరం తలుపు తెరిచింది. మరుక్షణం రామచిలుక దాని ముక్కుతో వంటలక్క చేతుల మీద పొడిచి బయటికి తుర్రున ఎగిరిపోయింది. రూపవతికి ఈ విషయం తెలిస్తే తనను ఏం చేస్తుందో అని భయపడ్డ వంటలక్క దొడ్డిదారిన వేరే దుకాణానికి వెళ్లి అక్కడ నుండి పావురపు మాంసాన్ని రహస్యంగా పట్టుకొచ్చి దాని మాంసాన్ని వండిపెట్టింది. ఆ రాత్రి రూపవతి ఇంటికి విందుకు వచ్చిన రాజు, మంత్రి, వ్యాపారికి వంటలక్క వండిన పావురపు మాంసం వడ్డిస్తూ, ఇది ఆ మాట్లాడే చిలుక మాంసం, రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం, మీరు చక్కగా ఆరగించండి, మా వంటలక్క రుచిగా కూడా వండింది అని చెబుతూ ముగ్గురికి వడ్డించసాగింది. ఆ ముగ్గురు కూడా లొట్టలేస్తూ, ఆహా, చిలుక మాంసం ఎంత రుచిగా ఉంది అంటూ ఆరగించసాగారు. అలా లొట్టలేసుకుంటూ తింటున్న ఆ నలుగురిని చూస్తూ వంటలక్క అసహించుకొని, పాపం, ఆ రామచిలుక ఎవరికీ ఏ హాని తలపెట్టదు, అలాంటి పక్షికి సైతం అపకారం తలపెట్టే ఈ నీచులకి ఎవరు బుద్ధి చెబుతారో కదా. తను పావురపు మాంసం వండినా కూడా తెలుసుకోలేక చిలుక మాంసం అని తింటున్న వారిని చూస్తూ తన గండం గడిచినందుకు సంతోషిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. రూపవతి ఇంటి నుంచి తప్పించుకు పారిపోయిన చిలుక నగర శివారులోని కాళికాలయం ప్రక్కనున్న చెట్టు మీద నివసించసాగింది. 6 నెలల దేశాటన గడువు పూర్తి కావడానికి ఇంకా 10 రోజుల సమయం ఉంది. ఈ 10 రోజుల లోపల ఆ నలుగురు దుష్టులకి తగిన శాస్తి చేసి ఆ రాజ్య ప్రజలను కాపాడాలని భావించింది ఆ రామచిలుక.

మరునాడు కాళికాలయం భక్తులతో కిటకిటలాడుతున్న సమయంలో అమ్మవారి విగ్రహం నుంచి రూపసుందరి రాలేదా అని వినిపించింది. ఆలయంలో ఉన్న భక్తులందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఈ శబ్దం ఎక్కడ్నుంచి వస్తుంది అని దిక్కులు చూడసాగారు. ఆ పలుకులు అమ్మవారి విగ్రహం నుంచి వస్తున్నాయి అని తెలుసుకున్న భక్తులందరూ, దేశంలో ఇంతమంది భక్తులుండగా ఆ రూపసుందరి గురించి అమ్మవారు అడిగేసరికి అందరికీ ఆశ్చర్యం వేసింది. కాళికాలయంలోని పూజారి చప్పున భయభక్తులతో చేతులు జోడించి, అమ్మా కాళీమాత, తమరు అడిగిన ఆ రూపసుందరి ఇంకా గుడికి రాలేదమ్మా, అసలు వస్తుందో రాదో కూడా తెలియదు అని చెప్పాడు. అప్పుడు అమ్మవారి నుంచి, రూపసుందరిని తక్షణం పిలుచుకురండి అని ఆజ్ఞ వినిపించింది. అమ్మవారి వాక్కు క్షణాల్లో ఊరు ఊరంతా వ్యాపించింది. తననే అమ్మవారు ఆహ్వానించేసరికి తన అదృష్టానికి పొంగిపోయింది రూపసుందరి. ఆమె తక్షణం పల్లకిలో అమ్మవారి ఆలయానికి బయలుదేరింది. ఆ వింతను కల్లారా చూద్దామని రాజు, మంత్రి, వ్యాపారి కూడా రూపసుందరిని అనుసరించారు. రూపసుందరి ఆలయానికి వచ్చి భక్తితో నమస్కరించి, అమ్మా కాళికామాత, నేను వచ్చానమ్మా, రూపసుందరిని వచ్చాను అంది సంతోషంతో. అప్పుడు కాళీమాత విగ్రహం నుంచి, ఓసి పాపి, నీ పూర్వజన్మ దుష్కృతం వల్ల ఈ జన్మలో ఆ ఇంట జన్మించావు. ఆ కర్మ పాపం నేటితో తీరిపోయింది. గత జన్మలో నా భక్తురాలివైన నిన్ను ఈ జన్మలో బొందితో స్వర్గానికి పంపుదామని నిశ్చయించుకున్నాను కాని అంది అమ్మవారు. తనకు సరాసరి స్వర్గానికి వెళ్లే అవకాశం పట్టబోతున్నందుకు రూపసుందరి ఆనందపడిపోతూ, అమ్మా నిజంగానా, నువ్వు నిర్ణయించాక ఇంక ఆటంకం ఏముంటుంది తల్లి అంది. అమ్మవారు చప్పున, ఈ జన్మ పాపాలు అవి పరిహారమైతే కాని నేను నిన్ను పైకి పంపినా కూడా అక్కడ నువ్వు స్వర్గద్వారం దాటలేవు. సంపద మీద వ్యామోహం వదిలించుకో. నీవు సంపాదించినదంతా దాన ధర్మాలు చేసేయి. ఈ దేహం మీద రాగద్వేషాలు వదులుకో. అందుకు గుర్తుగా గుండు కొట్టించుకొని, సున్నపు బొట్లు పెట్టించుకొని, మెడలో చెప్పుల దండ ధరించి గాడిద మీద ఊరేగుతూ రేపు ఉదయమే నా సన్నిధికిరా, నిన్ను బొందితో స్వర్గానికి పంపిస్తాను అని పలికింది అమ్మవారు. రూపసుందరి సంతోషంతో చేతులు జోడించి, అలాగే తల్లి, అలాగే, నువ్వు చెప్పినట్లే చేస్తాను. అనగానే అమ్మవారు నవ్వి, ఓసి రూపవతి, స్వర్గంలో నాలుగు స్థానాలు ఖాళీ అయ్యాయి. నీ వాళ్లు మరో ముగ్గురు ఎవరైనా ఉంటే చెప్పు, నీతో పాటు వాళ్లను కూడా పంపిస్తాను అంది. అంతే రాజు, మంత్రి, వ్యాపారి చప్పున ముందుకు వచ్చి, అమ్మా అమ్మా, మేం సిద్ధంగా ఉన్నాం తల్లి, మమ్మల్ని పంపించు ఆ స్వర్గానికి, నలుగురం ఒకే చోట ఉంటాం తల్లి అన్నారు. అమ్మవారు, సరే మీరు కూడా రూపసుందరిలాగే అన్ని వదిలించుకుని ఊరేగింపుగా రండి అని చెప్పింది. అంతే వెంటనే నలుగురు తిరిగి తమ ఇళ్లకు వెళ్లి తమ తమ సంపదనంతా పేద సాదలకి దానం చేశారు. రాజు, మంత్రి తమ అధికారాలను ఇద్దరు ప్రజాసేవకులకు కట్టబెట్టారు. వ్యాపారి తన వ్యాపారాన్ని వదిలివేసి ఉన్నదంతా దాన ధర్మాలు చేశాడు. ఆ మరునాడు నలుగురు గుండ్లు చేయించుకుని, చినిగిన దుస్తులు ధరించి, సున్నపు బొట్లు పెట్టించుకుని, చెప్పుల దండలేయించుకుని గాడిదల మీద ఊరేగుతూ అమ్మవారి ఆలయానికి వెళ్లారు. నలుగురు కూడా ఆనందంతో ఆ గాడిదల మీద నుంచి దిగి గుడిలోకి పరిగెత్తుకుంటూ వెళ్లి, వచ్చేశాం తల్లి, వచ్చేశాం, స్వర్గానికి ఎప్పుడెప్పుడు వెళ్తామా అని చాలా ఆత్రంగా ఉంది తల్లి అన్నారు నలుగురు ఏకకంఠంతో. అప్పుడు అమ్మవారు, సరే మీ నలుగురు కూడా ఆలయం పక్కనున్న చెట్టు వద్దకు వెళ్ళండి. ఆ చెట్టు చిటారు కొమ్మకు నాలుగు ఉట్లు వ్రేలాడుతూ ఉన్నాయి, ఎగిరి వాటిని అందుకోండి

అందుకున్న వారి ఉట్టి విమానంలా మారి మిమ్మల్ను స్వర్గానికి తీసుకుపోతుంది. సమయం మించిపోతోంది, తొందరగా వెళ్ళండి, వెళ్లి ఎగిరి ఉట్టిని అందుకోండి అని చెప్పింది. నలుగురు పరుగు పరుగున చెట్టు క్రిందకు వెళ్లారు. ఉట్లు అందుకోవడానికి పైకి ఎగురసాగారు. ఎగిరెగిరి కింద పడుతున్నారే గాని ఉట్టి అందలేదు. పదే పదే ఎగిరి ఎగిరి అలసిపోయారు. దెబ్బలు కూడా తగిలి భంగపడ్డారు ఆయాసంతో.

రూపసుందరి ఏడుపు గొంతుతో గుడిలోకి పరిగెత్తుకు వెళ్లి, అమ్మా తల్లి, ఎంత ఎగిరినా ఉట్టి అందడం లేదమ్మా, ఇప్పుడెలా చెయ్యాలి? ఆయాసంతో నోరెండిపోతుంది, ఇక నేను ఎగరలేను, ఏం చెయ్యాలో చెప్పమ్మా అని రూపసుందరితో పాటు రాజు, మంత్రి, వ్యాపారి కూడా ఆలయంలోకి వచ్చి అమ్మవారికి తమ బాధ ఇలాగే చెప్పుకున్నారు. అంతే అమ్మవారు పకపక నవ్వి, ఓ పాపాత్ములారా, ఉట్టికే ఎగరలేని మీరు స్వర్గానికి ఎలా ఎగురుతామనుకున్నారు అని పలికి, మరుక్షణం అమ్మవారి విగ్రహం వెనక నుంచి ఎగురుకుంటూ వచ్చిన మాట్లాడే చిలుక, ఇంకా చూస్తారేం, ఈ నలుగురిని రాజ్యం నుంచి తరివెయ్యండి, వీరు చేసిన పాపాలకు ఇదే తగిన శాస్తి అంటూ తుర్రున ఎగిరిపోయింది. అసలు విషయం గ్రహించిన ప్రజలు తమ వంతు బాధ్యతగా ఆ నలుగురు దుష్టులని రాజ్యాన్నించి తరిమేసి ఆనందంగా అమ్మవారి సంబరాలు జరుపుకున్నారు.

0: ఇదండి ఈనాటి భట్టి విక్రమార్క భేతాల కథలు ధారావాహిక కార్యక్రమం. వచ్చేవారం ఇదే సమయానికి మళ్లీ కలుసుకుందాం. అంతవరకు శ్రోతల వద్ద సెలవు తీసుకుంటోంది సృజనకుమారి భూమిరెడ్డి. నమస్తే. శ్రోతలు, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను, సలహాలను, సూచనలను తెలపాలి అనుకుంటే ప్రతి శనివారం 1:30 నుండి 2 గంటల వరకు కొనసాగే ప్రతిస్పందన కార్యక్రమానికి ఫోన్ చేసి తెలపవచ్చు. ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లు 0856224419. మరో నెంబర్ 0856224497. ఆకాశవాణి కడప కేంద్ర ప్రసారాలపై మీ అభిప్రాయాలు, సలహాలు, సూచనలను ఉత్తరాల ద్వారా తెలియజేయాలి అనుకుంటే మీ ఉత్తరాలు కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి కడప 516001 ఈ చిరునామాకు కానీ, వాట్సప్ ద్వారా తెలియజేయాలి అనుకుంటే 8562244119 ఈ నెంబర్కు కానీ, మెయిల్స్ ద్వారా అయితే kadaparadio@gmail.com చిరునామాకు తెలపవచ్చు.
1: మీరింతవరకు బట్టి విక్రమార్క బేతాల కథలు ధారావాహిక విన్నారు. అందించిన వారు శ్రీమతి బి. సృజనకుమారి.

కార్యక్రమంలో తరువాత భూదానోద్యమకర్త వినోబా భావే ఈ అంశం గురించి డాక్టర్ తక్కోలు

భగవద్గీతపై ప్రసంగించేవాడు వినోబా. ఆ ప్రసంగాలతో కూర్చున్నదే గీతా ప్రవచనాలు అనే పుస్తకం. తర్వాత దీన్ని అన్ని ప్రముఖ భారతీయ భాషలతో పాటు ఇంగ్లీషు, నేపాలీ భాషల్లోకి కూడా అనువాదం చేశారు. తెలుగులో కూడా గీతా ప్రవచనాలు అనే పేరుతో ఇది అచ్చయింది. మీలో కొందరు దీన్ని చూసే ఉంటారు. మూడోసారి సత్యాగ్రహం చేసినందుకు గాను 1 సంవత్సరం పాటు జైలు శిక్ష విధించారు వినోబాకు. జైలులో ఉంటూ స్వరాజ్ శాస్త్ర అనే ఓ సిద్ధాంత గ్రంథం రాశాడు ఆయన. 1940 అక్టోబర్ 5వ తేదీన గాంధీజీ వినోబాపై ఓ సమగ్ర ప్రకటన విడుదల చేశాడు. అందులో ఆయన వినోబా గుణగణాలను మెచ్చుకుంటూ అతని యోగ్యతను గురించి గొప్పగా చెప్పాడు. వినోబా సంస్కృతంలో పండితుడని,

0: మీరింతవరకు భూదానోద్యమకర్త వినోబా భావే ఈ అంశం గురించి డాక్టర్ తక్కోలు మాచిరెడ్డి గారి ప్రసంగం విన్నారు.
1: ఆదివారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 1:30 ప్రసారమయ్యే మహిళా భారతి కార్యక్రమాలపై మహిళా శ్రోతలు తమ అభిప్రాయాలను మాతో ప్రత్యక్ష ఫోన్-ఇన్ కార్యక్రమం ద్వారా పంచుకోవచ్చు. మరి మహిళా శ్రోతలు, మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు 0856224497, మరొక నంబర్ 2441119. గుర్తుంచుకోండి, ప్రతి శనివారం మధ్యాహ్నం 1:30.
0: ఈనాటి మహిళా భారతి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 2:00 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తరువాత రాజన్ నాగేంద్ర స్వరకల్పనలో ఎస్ జానకి గానం చేసిన జీకే మూర్తి సాహిత్యం వినండి. చిత్రం అగ్గిపిడుగు.

తరువాత అగ్గి బరాట చిత్రం కోసం ఘంటసాల పి సుశీల గానం చేసిన డాక్టర్ సి నారాయణరెడ్డి సాహిత్యం, సంగీతం విజయ కృష్ణమూర్తి.

తరువాత బంగారు తిమ్మరాజు చిత్రం కోసం కె జమునారాణి పాడిన వీడూరి గీతం, సంగీతం ఎస్పి కోదండపాణి.

చిత్రసీమ సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం కర్ణాటక సంగీతం ఈనాటి కార్యక్రమంలో శ్రీ కెఎస్ మూర్తి బృందం వారిచే సాక్సోఫోన్ వాద్యం వింటారు. కార్యక్రమంలో ముందుగా నగుమోము అభేరి రాగంలో త్యాగరాజస్వామి వారి కీర్తన ఆదితాళం.

తరువాత గోవింద గోవింద బృందావన సారంగరాగంలో అనమాచార్య కృతి ఆదితాళం.

చివరిగా తంబూర మీటిదవ సింధుభైరవి రాగంలో పురందరదాసు కీర్తన తిస్ర ఏకతాళం.

కర్ణాటక సంగీతం కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ కెఎస్ మూర్తి బృందం వారిచే సాక్సోఫోన్ వాద్యం విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 3 గంటలు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 5 గంటలకు 333.3 మీటర్లు అనగా 900 కిలోహెర్ట్స్ మీడియం వేవ్, ఇంకా 103.6 మెగాహెర్ట్స్ ఎఫ్ఎంపై మా తర్వాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. నమస్తే.

ప్రసారానికి స్వాగతం. ఇప్పుడు సమయం 5 గంటలు దాటి 25 సెకండ్లు. సినీ గీతాల చిత్రసీమతో ఎప్పటిలాగే ఈనాటి ప్రసారాన్ని ప్రారంభిద్దాం.

ఆకాశవాణి కడప కేంద్రం శ్రోతలందరికీ నమస్కారం. 333.3 మీటర్లు అనగా 900 కిలోహెర్జ్ మీడియం వేవ్, 103.6 మెగాహెర్జ్ ఎఫ్ఎంపై సాయంకాల 2

ముందుగా మీరు విన్న ఆ పాట ఇళయరాజా స్వరాలు కూర్చగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన రాజశ్రీ సాహిత్యం చిత్రం పల్లవి అను పల్లవి. తర్వాత వినండి రమేష్ నాయుడు స్వరాలు కూర్చగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ సాహిత్యం చిత్రం నెలవంక.

ఈ ప్రసారంలో రాత్రి 7:30 దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం నందు శ్రీలంక మరియు పాకిస్తాన్ జట్ల మధ్య జరగనున్న 2వ సెమీఫైనల్ మహిళల ఆసియా T20 క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది ఈ రాత్రి 7:30. చిత్రసీమల చివరిగా సంకీర్తన చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన డాక్టర్ సి నారాయణరెడ్డి సాహిత్యాన్ని విందాం. సంగీతం ఇళయరాజా

కొంతమంది నాలెడ్జ్ పెంచుకోవడానికి ఎన్నో బుక్స్ చదువుతూ వారి పరిజ్ఞానాన్ని పెంచుకుంటూ ఉంటారు. మీరు మీ నాలెడ్జ్ పెంచుకోవడానికి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వడానికి ప్రతి సోమవారం ప్రసారం అవుతున్న యువవాణిలోని ప్రజ్ఞ కార్యక్రమంలో పాల్గొనండి. పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి ప్రజ్ఞ కార్యక్రమం అత్యంత అవసరం. ఈ కార్యక్రమంలో మేమెన్నో సబ్జెక్ట్స్ నుండి ప్రశ్నలు అడుగుతాం. మరి మీరంతా ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో పాల్గొని మేమడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పండి. మీరు ఫోన్ చేయవలసిన నంబర్లు 0855244419 లేదా 244119. ప్రతి సోమవారం యువవాణిలో ప్రజ్ఞ కార్యక్రమం సాయంత్రం 5:15 నుండి 5:50 వరకు కొనసాగుతుంది. పోటీ పరీక్షలకు వెళ్లే వారికి ఈ ప్రజ్ఞ ఎంతగానో ఉపయోగపడుతుంది. వినండి ప్రజ్ఞ లైవ్ క్విజ్ ప్రోగ్రామ్.

క్రీడావాణి కార్యక్రమంలో ఈ వారంలో జరిగిన క్రీడా విశేషాలు, విద్యా ఉద్యోగ సమాచారం, వీటితో పాటు కొన్ని పాటలు వింటారు.

మంచి మాటతో కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. పోటీ లేని గెలుపు, కష్టపడకుండా వచ్చే డబ్బు, నమ్మకం లేని బంధం ఎప్పటికీ జీవితంలో తృప్తినివ్వవు.

దేశంలోని పోస్టల్ సర్కిళ్లలో గ్రామీణ డక్ సేవక్, బీపీఎం, ఏబీపీఎం ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం ఖాళీల సంఖ్య 917. వీటికి అర్హతలు 10వ తరగతి పాసై ఉండాలి. వీటికి వయస్సు 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వయసు గలవారు అర్హులు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ ఈ నెల 19. మరిన్ని వివరాలకై indiapost.gov.in సంప్రదించగలరు.

0: మనము క్వశ్చన్ చేయడం నేర్చుకోవాలి. మన ఆలోచనల్ని యాజ్ ఇట్ గా యాక్సెప్ట్ చేయకుండా వాటిని క్వశ్చన్ చేసి వాటిని ఛాలెంజ్ గా తీసుకొని ముందుకు నడవటం అనేది పిల్లలకు యూత్కు నేర్పించాలి. మన ఆలోచన మారినప్పుడు ఖచ్చితంగా మన ప్రవర్తన మారుతుంది, మన అలవాట్లు మారుతాయి, మన వ్యక్తిత్వం మారుతుంది. మీ ఆలోచనను గమనించండి, మీ మైండ్ లో ఏం జరుగుతుందో తెలుసుకోండి. ఇది ప్రతి విద్యార్థి, ప్రతి యూత్ దీన్ని అర్థం చేసుకొని గమనించుకోవాలి.
1: మీరు విన్న ఈ మాటలు యువత ఆలోచనలు అనే అంశంపై సైకాలజిస్ట్ విశేష్ గారితో జరిపిన పరిచయంలోనివి. ఈ పరిచయాన్ని వినండి ఈ శని ఆదివారాల్లో సాయంత్రం 5:15 ప్రసారమయ్యే యువవాణి యువతి యువకుల కార్యక్రమంలో.

ఫెయిల్యూర్ అంటే ఓటమి కాదు, అది ఒక పాఠం. పరీక్షల్లో, ఉద్యోగంలో, బిజినెస్ లేదా వ్యక్తిగత జీవితంలో వైఫల్యాలు రావచ్చు. ఇలా వచ్చినప్పుడు

మనల్ని మనం పోల్చుకోవటం వల్ల నిరాశ పెరుగుతుంది. అలాంటి సమయంలో ఓటమిని ఎలా ఎదుర్కోవాలి? ఈ బుధవారం అభిప్రాయ వేదికలో యువ శ్రోతలకు మేమిస్తున్న అంశం ఓటమిని ఎలా ఎదుర్కోవాలి. ఈ అంశంపై యువ శ్రోతలు బుధవారం మధ్యాహ్నం 3 నుండి 4 గంటల మధ్య 0855624241497 లేదా 2441119 నంబర్లకు కాల్ చేసి మీ అభిప్రాయాలు మాతో పంచుకోగలరు. అంశం మరోసారి ఓటమిని ఎలా ఎదుర్కోవాలి.

జూనియర్ ఉమెన్ హాకీ ఆసియా కప్ 2026 పాకిస్తాన్పై భారత్ ఘన విజయం సాధించింది. చైనా వేదికగా జరిగిన మ్యాచ్లో 19-0 తేడాతో గెలిచి సెమీఫైనల్కు చేరుకుంది. భారత ప్లేయర్లు వరుసగా గోల్స్ చేయడంతో పాక్ ప్లేయర్స్ పోటీ ఇవ్వలేకపోయారు. కాగా టీమిండియా సెమీస్లో సౌత్ కొరియా లేదా మలేషియాతో ఆడే అవకాశం ఉంది. 2023-2024 టైటిల్ గెలిచిన భారత్ హాట్రిక్ నమోదు చేయాలని భావిస్తుంది.

పరీక్షలకు సన్నద్ధం కావటం అంటే పుస్తకాలతో గంటల తరబడి కుస్తీ పట్టడం కాదు, ఆసక్తిగా కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉత్సాహంగా హాయిగా చదవటం. ఆ ఉత్సాహాన్ని మీలో పెంచుకోవటానికి ప్రతి సోమవారం సాయంత్రం యువవాణిలో ప్రసారమయ్యే ప్రజ్ఞ కార్యక్రమంలో భాగం కండి. మీ తెలివిని పరీక్షించుకోండి. ఇది మీ మెదడుకు మేతలా పనిచేస్తుంది. 3 రౌండ్స్తో కొత్త కొత్త అంశాలతో 5:15 నుండి 5:50 వరకు ప్రజ్ఞ కార్యక్రమం సాగుతుంది. ఇందులో పాల్గొనేందుకు మీరు ఫోన్ చేయవలసిన నంబర్లు 0852244197 లేదా 2441119. రండి, ప్రజ్ఞలో భాగం కండి, జ్ఞానాన్ని పెంచుకోండి.

0: నవ్వడం అనేది మనసుకు ఔషధం లాంటిది. ప్రతిరోజును చిరునవ్వుతో మొదలు పెట్టాలి.
1: మనసులో ఎంత బాధ ఉన్నా ఒక్క నవ్వు అన్నిటినీ మార్చేస్తుంది.
0: నవ్వితేనే జీవితం రంగులమయం అవుతుంది.
1: చిన్న చిరునవ్వు
0: పెద్ద ఆనందం.
1: టెన్షన్ ను దూరం చేసేది
0: ఒక చిన్న నవ్వు. నవ్వండి,
1: నవ్వించండి,
0: జీవితాన్ని ఎంజాయ్ చేయండి.
1: మీ నవ్వు రేడియోలో వినిపించాలంటే
0: మాతో ఇప్పుడే ట్యూన్ అవ్వండి.
1: ఆ నవ్వును మీకు అందించడానికి ప్రతి మంగళవారం వస్తున్న నవ్వే కావాలి.

0: మీ అందరికీ తెలిసిందే.
1: ఇక నుండి ప్రతి మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య కాల్ చేసి మీ జోక్స్ ని మాతో పంచుకోండి.
0: మీరు ఫోన్ చేయవలసిన నంబర్లు 0852244417
1: లేదా 2441119.
0: ఇక నుండి మంగళవారమే ఫోన్ చేసి
1: అదే రోజు మీ జోక్స్ ని వినండి.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: కొంతమంది నాలెడ్జ్ పెంచుకోవడానికి ఎన్నో బుక్స్ చదువుతూ వారి పరిజ్ఞానాన్ని పెంచుకుంటూ ఉంటారు. మీరు మీ నాలెడ్జ్ పెంచుకోవడానికి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వడానికి ప్రతి సోమవారం ప్రసారమవుతున్న యువవాణిలోని ప్రజ్ఞా కార్యక్రమంలో పాల్గొనండి. పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి ప్రజ్ఞా కార్యక్రమం అత్యంత అవసరం. ఈ కార్యక్రమంలో మేమెన్నో సబ్జెక్ట్స్ నుండి ప్రశ్నలు అడుగుతాం. మరి మీరంతా ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో పాల్గొని మేమడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పండి. మీరు ఫోన్ చేయవలసిన నంబర్లు 0855244917 లేదా 244119. ప్రతి సోమవారం యువవాణిలో ప్రజ్ఞ కార్యక్రమం సాయంత్రం 5:15 నుండి 5:50 వరకు కొనసాగుతుంది. పోటీ పరీక్షలకు వెళ్లే వారికి ఈ ప్రజ్ఞ ఎంతగానో ఉపయోగపడుతుంది. వినండి ప్రజ్ఞ లైవ్ క్విజ్ ప్రోగ్రామ్.

జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా అడవులను, వన్యప్రాణులను మరియు ప్రకృతిని కాపాడే క్రమంలో తమ ప్రాణాలను సైతం త్యాగం చేసిన అటవీ అమరవీరులకు ఘన నివాళులు.

అడవులను కాపాడటం అంటే భవిష్యత్తు తరాలను కాపాడటం. ప్రకృతి పరిరక్షణ కోసం వారి త్యాగం మనందరికీ స్ఫూర్తిదాయకం. ప్రకృతిని కాపాడుదాం, పచ్చదనాన్ని పెంచుదాం.

దేశవాళీ ఫస్ట్ క్లాస్ క్రికెట్ టోర్నీ దులీప్ ట్రోఫీని ఈస్ట్ జోన్ సొంతం చేసుకుంది. ఈస్ట్ విజేతగా నిలవడం పూర్తయింది. సౌత్ జోన్తో జరిగిన ఫైనల్ మ్యాచ్ డ్రాగా ముగియగా తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కారణంగా ఈస్ట్కు ట్రోఫీ దక్కింది. 14 సంవత్సరాల తర్వాత ఈస్ట్ జోన్ దులీప్ ట్రోఫీని గెలుచుకోవటం విశేషం. ఓవర్నైట్ స్కోరర్ 212తో చివరి రోజు ఆట కొనసాగించగా ఈస్ట్ జోన్ తమ 2 ఇన్నింగ్స్ను 7 వికెట్ల నష్టానికి 388 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.

యుఎస్ ఓపెన్ గ్రాండ్స్లమ్ టోర్నీలో అమెరికా యువతార 2023 ఛాంపియన్ కోకో గాఫ్ రెండోసారి సెమీఫైనల్కు చేరుకుంది. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ ఛాంపియన్ 5వ సీడ్ రష్యాతో 2:19 పాటు జరిగిన మహిళల సింగిల్స్ చివరి క్వార్టర్ ఫైనల్లో 4వ సీడ్ కోకో గాఫ్ 2-6, 7-6, 9/7 6-2 గెలిచింది. రెండో సెట్ కోకో గాఫ్ 5-6, 6-7 ఓటమి ప్రమాదాన్ని ఎదుర్కొంది. అయితే ఈ రెండుసార్లు కోకో పాయింట్లు గెలిచి స్కోరర్ను సమం చేసింది.

0: మనము క్వశ్చన్ చేయడం నేర్చుకోవాలి. మన ఆలోచనల్ని యాజ్ ఇస్ గా యాక్సెప్ట్ చేయకుండా వాటిని క్వశ్చన్ చేసి వాటిని ఛాలెంజ్ గా తీసుకొని ముందుకు నడవటం అనేది పిల్లలకు యూత్కు నేర్పించాలి. మన ఆలోచన మారినప్పుడు ఖచ్చితంగా మన ప్రవర్తన మారుతుంది, మన అలవాట్లు మారుతాయి, మన వ్యక్తిత్వం మారుతుంది. మీ ఆలోచనను గమనించండి, మీ మైండ్ లో ఏం జరుగుతుందో తెలుసుకోండి. ఇది ప్రతి విద్యార్థి, ప్రతి యూత్ ఇది అర్థం చేసుకొని గమనించుకోవాలి.
1: మీరు విన్న ఈ మాటలు యువత ఆలోచనలు అనే అంశంపై సైకాలజిస్ట్ విశేష్ గారితో జరిపిన పరిచయంలోనివి. ఈ పరిచయాన్ని వినండి ఈ శని ఆదివారాల్లో సాయంత్రం 5:15 ప్రసారమయ్యే యువవాణి యువతీ యువకుల కార్యక్రమంలో.

ఇదండి నేటి క్రీడావాణి కార్యక్రమం. రేపటి యువవాణి కార్యక్రమంలో యువత ఆలోచనలు ఈ అంశంపై సైకాలజిస్ట్ విశేష్ గారితో పరిచయం వింటారు. అంతవరకు సెలవు. నమస్తే.

0: ప్రసార విశేషాలు. ఈ పూట రేపు ఆకాశవాణి కడప కేంద్రం ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో పల్లె ప్రాంతాల్లో 6:30 శ్రీమతి జి నాగసుబ్బమ్మ గారు పాడిన జానపద గీతాలు వినవచ్చు. అనంతరం 6:50 వ్యవసాయ సూచనలు విజయవాడ కేంద్ర సమర్పణలో ప్రసారమవుతాయి. పంట సీమలో 7:15 సమతుల్య ఎరువుల వినియోగంలో జీవన ఎరువుల ప్రాముఖ్యత గురించి శాస్త్రవేత్త డాక్టర్ కె సాయి మహేశ్వరి గారి ప్రసంగం. అనంతరం రైతులకు సూచనలు ప్రసారమవుతాయి. ఈ ప్రసారంలో రాత్రి 7:30 దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం నందు శ్రీలంక మరియు పాకిస్తాన్ జట్ల మధ్య జరగనున్న 2వ సెమీఫైనల్ మహిళల ఆసియా T20 క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఈ ప్రత్యక్ష వ్యాఖ్యానం 7:30 నుండి 8:30 వరకు, 9:15 నుండి 11:00 వరకు, అలాగే 11:10 నుండి మ్యాచ్ ముగిసే వరకు కొనసాగుతుంది. వార్తా ప్రసారాలన్నీ యథావిధిగా కొనసాగుతాయి. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రసారంలో ఉదయం 6:10 భక్తిరంజనులు శ్రీ పివి అనంత శయనం అయ్యంగార్ గారితో గాత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం వినవచ్చు. సూక్తి రత్నవళిలో 6:30 శ్రీ బివి రామకృష్ణ సిద్ధాంత్ గారు అందించే సూక్తులు వినవచ్చు. 7:00 ప్రసార విశేషాలు కాంతిరేఖల్లో రేపు ఉదయం 7:15 చరిత్రలో ఈరోజు సమాచార వేదిక. అనంతరం ఆరోగ్య సౌభాగ్యంలో ప్రపంచ ప్రథమ చికిత్స దినోత్సవ సందర్భంగా డాక్టర్ హవీలా గారి ప్రసంగం వింటారు. ఆ తర్వాత అలేఖ్య అటుకూరి గారి గాత్రంలో భక్తి గీతాలు వినవచ్చు. ఇవి రేపటి కాంతిరేఖల్లోని అంశాలు. కృష్ణా జిల్లా సమాచార లేఖ 8:30 వింటారు. రేపు ఉదయం 8:35 2026 రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలైన యోగి వేమన విశ్వవిద్యాలయం పర్యావరణ శాఖ ఆచార్యులు టి చంద్రశేఖర్ గారు మరియు యోగి వేమన విశ్వవిద్యాలయం జెనెటిక్స్ మరియు జెనోమిక్స్ ఆచార్యులు ఎల్ దాక్షాయిని గారు, అలాగే యోగి వేమన విశ్వవిద్యాలయం లలిత కళల విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ శ్రీ కోట మృత్యుంజయరావు గారులతో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రవికుమార్ రెడ్డి. రేపు ఉదయం 8:35 9:00 హలో అభిరుచి. రేపు ఉదయం 10:00 వాట్సాప్ ద్వారా శ్రోతలు కొరిన సినీ గీతల మనోరంజన ఉంటుంది. 11:00 మరియు 12:05 అలాగే 2:15 చిత్రసీమ హిందీ చిత్ర గీతాల ఫిల్మీ గానీ 11:30 వినవచ్చు. రేపు మధ్యాహ్నం 12:40 ఉత్తరాల ద్వారా శ్రోతలు కొరిన సినీ గీతాల మనోరంజనం ఉంటుంది. మహిళాభారతిలో రేపు మధ్యాహ్నం 1:30 గత వారం ప్రసారమైన మహిళాభారతి కార్యక్రమాలపై మహిళా శ్రోతలు ప్రత్యక్షంగా మీ అభిప్రాయాలను మాతో పంచుకునే మహిళా ప్రతిస్పందన కార్యక్రమం ఉంటుంది. రేపు మధ్యాహ్నం 2:30 హిందుస్థానీ సంగీతం కార్యక్రమంలో శ్రీ వి జోగ్ గారి వయలిన్ వాద్యం ప్రసారమవుతుంది. రేపు సాయంత్రం 5:15 యువవాణి యువజనుల కార్యక్రమంలో యువత ఆలోచనలు ఈ అంశం గురించి సైకాలజిస్ట్ విశేష్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. ఈ పూట రేపు ఆకాశవాణి కడప కేంద్రం ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి.
1: Akashwani, the news read by Abhishek Mukhopadhyay. Prime Minister Narendra Modi and Russian President Vladimir Putin reviewed the progress in bilateral cooperation in political, economic, defense, energy, space, skill mobility and people-to-people domains today. During the bilateral talks in New Delhi, the two leaders also shared perspectives on key regional and global issues of mutual interest, including the conflicts in West Asia and the Black Sea region. Prime Minister Modi reiterated that dialogue and diplomacy is the way forward in resolving conflicts, and India stood ready to assist in peace efforts. The External Affairs Ministry said in a statement that Prime Minister Modi and President Putin welcomed Russia's International Industrial Exhibition, InnoProm India. The exhibition was held for the first time in India since the 9th of this month till today and

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. రాష్ట్రంలోని భూముల వివాదాలను పరిష్కరించే దిశగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. పర్యావరణ హిత వినాయకులను అందరూ పూజించాలని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వార్తల వివరాలు. రాష్ట్రంలోని భూముల వివాదాలను పరిష్కరించే దిశగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. రాష్ట సచివాలయంలో ఈ రోజు జరిగిన 8వ కలెక్టర్ల సదస్సు 2వ రోజున రెవెన్యూ, విద్య, వైద్యం, నైపుణ్యాభివృద్ది, పురపాలక, విద్యుత్ శాఖలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, శతాబ్ద కాలం నుంచి వివాదంలో ఉన్న భూ సమస్యలను సైతం పరిష్కరిస్తున్నామని చెప్పారు. వివిధ జిల్లాల్లో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న భూ సమస్యలకు త్వరితగతిన పరిష్కారం లభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రీసర్వే ప్రక్రియ పూర్తయిన భూములకు బ్లాక్ చైన్ టెక్నాలజీతో భద్రత కల్పించాలని, ప్రభుత్వం తీసుకుంటున్న పాలసీల గురించి ప్రజలకు వివరించాలని చెప్పారు. పీఎం సేతు కార్యక్రమాన్ని విశాఖపట్నంతో పాటు ఇతర ప్రాంతాలకు విస్తరించి యువతకు మరిన్ని నైపుణ్యాలు కల్పించాలని తెలిపారు. విద్యుత్ రంగం, పీఎం సూర్యఘర్ పథకం సద్వినియోగం, విద్యుత్ రంగంపై ఎల్నినో ప్రభావం వంటి అంశాలపై జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేస్తూ,
1: యు ఆర్ అనలైజింగ్ టెంపరేచర్ అండ్ ఆల్సో యు ఆర్ అనలైజింగ్ ఇన్కమ్ అండ్ పెస్ట్ ఆల్ పారామీటర్స్ 3-4 పారామీటర్స్ 1 ఈస్ ఇన్కమ్, సెకండ్ ఈస్ టెంపరేచర్ ఎన్విరాన్మెంట్ బ్యాలెన్స్, నెంబర్ 3 కంట్రోల్ ఆఫ్ పెస్ట్, 4th ఈస్ ఎన్రిచ్మెంట్ ఆఫ్ ది సాయిల్. ఆల్ కలెక్టర్స్ హ్యాస్ టు ఫోకస్ మ్యాక్రో మైక్రో, అందులో ఎప్పుడేశాడు ఏంటి అన్ని రికార్డ్స్ అన్ని ఎస్టాబ్లిష్ చేసి, విల్ టేక్ మ్యాక్రో లెవెల్ ఈచ్ కాన్స్టిట్యూన్సీ, ఈచ్ విలేజ్, ఎవ్రీథింగ్, దెన్ విల్ హ్యావ్ ఎన్ అసెస్మెంట్.
0: రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. విశాఖపట్నంలోని ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ నిర్వహిస్తోన్న ఎంఎస్ఎంఈ బిజినెస్ ఎక్స్పో 2026 ప్రారంభ కార్యక్రమానికి మంత్రి కందుల దుర్గేష్ ఈరోజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో పారిశ్రామిక వృద్దిని పెంచడం, పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను సృష్టించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ పాలసీ 4.0 విధానాన్ని అమలు చేస్తోందన్నారు. ఈ పాలసీ ద్వారా 2030 నాటికి ఒక కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త అనే వినూత్నమైన దృక్పథాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకువచ్చిందని తెలిపారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగం ద్వారా 5 ఏళ్లలో 50,000 కోట్ల రూపాయల పెట్టుబడులను రాబట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఈ ఫైల్స్ క్లియరెన్స్ లో రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు సరికొత్త రికార్డు సృష్టించారు. ఈ ఫైళ్ల పరిష్కారంలో వరుసగా 3వసారి మొదటి స్థానంలో నిలిచి తన పనితీరును చాటుకున్నారు. అత్యంత వేగంగానే కాకుండా పారదర్శకంగా, సమర్థవంతంగా ఫైళ్లను పరిష్కరిస్తున్న మంత్రి అచ్చెన్నాయుడుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. ఫైళ్ల పరిష్కారంలో వేగంతో పాటు స్పష్టత, పారదర్శకత, సమర్థతకు ప్రాధాన్యత ఇస్తూ మంత్రి ముందుకు సాగుతున్నారని ముఖ్యమంత్రి ప్రశంసించారు. ప్రభుత్వ పరిపాలనలో జాప్యాన్ని తగ్గిస్తూ నిర్ణయాలను వేగంగా తీసుకోవడంలో ఈ ఫైలింగ్ వ్యవస్థను సమర్థవంతంగా వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పర్యావరణ హిత వినాయకులను అందరూ పూజించాలని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. శ్రీకాకుళంలోని మహిళా కళాశాలలో మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో ఈరోజు పాల్గొన్న ఆయన విద్యార్థినులకు విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, వినాయక చవితిని మట్టి విగ్రహాలు, పర్యావరణానికి హాని చేయని వస్తువులతో జరుపుకుని నిజమైన భక్తిని చాటాలని పిలుపునిచ్చారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో వినాయక చవితి ముందు రోజు వరకు ఈ పంపిణీ నిరాటంకంగా సాగుతుందని తెలిపారు. ఇంకోవైపు ఈ మట్టి విగ్రహాల పంపిణీ కోసం స్థానిక కుమ్మరులతో మాట్లాడి ప్రత్యేకంగా చేయించామని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన వోకల్ ఫర్ లోకల్ నినాదాన్ని దృష్టిలో పెట్టుకుని పెద్ద ఎత్తున స్థానిక కుల

0: వృత్తుల వారికి స్థానికంగానే మరింత ఉపాధి చేరువ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. వాయవ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఒడిశా, ఉత్తరప్రదేశ్ తీర ప్రాంతాల వద్ద ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది రాగల 24 గంటల్లో మరింత బలపడి ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశముందని వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు పేర్కొంటూ,
1: ఈ రోజు మరి రేపు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ నుండి అతి భారీ వర్షాలు ఒకటి లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు భారీ వర్షాలు ఒకటి లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు మరి రేపు ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలు గంటకి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: కాగా బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమైన నేపథ్యంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. రానున్న 3 రోజుల పాటు ఉత్తరాంధ్రలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తీరం వెంబడి గంటకు 50 నుండి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశమున్నదని మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లరాదని హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. ఎటువంటి ఆస్తి ప్రాణనష్టం జరగకుండా వర్ష ప్రభావిత జిల్లాల్లో కంట్రోల్ రూంలను తక్షణమే ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అల్పపీడన పరిస్థితిపై ఎప్పటికప్పుడు సందేశాలు పంపాలని అధికారులకు సూచించారు. అత్యవసర సహాయం కోసం విపత్తుల నిర్వహణ సంస్థ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు 112 1700 1800 1800 0001 అందుబాటులో ఉంచామని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి విజ్ఞప్తి చేశారు. నేతన్న భరోసా పథకం కింద పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకునే నేతన్నలు బ్యాంకు ఖాతా స్టేట్మెంట్ సమర్పించవలసిన అవసరం లేదని రాష్ట చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. బ్యాంక్ స్టేట్మెంట్కు బదులుగా మాస్టర్ వీవర్ ధృవీకరణ పత్రంతో పాటు వేతన వివరాలు అందిస్తే సరిపోతుందని ఈ మేరకు ఈరోజు ఒక ప్రకటన విడుదల చేశారు. దీనివల్ల అర్హత ఉన్న నేతన్నలు దరఖాస్తు ప్రక్రియలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగుతాయని మంత్రి తెలిపారు. వైద్య శిబిరాలతో గ్రామీణ ప్రజలకు ఆయుష్ సేవలను మరింత చేరువ చేస్తున్నామని పార్వతీపురం మన్యం జిల్లా ఆయుష్ వైద్యాధికారిని డాక్టర్ టి హేమాక్షి అన్నారు. జిల్లాలోని కే వెంకటాపురం గ్రామంలో ఈరోజు ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పలు దీర్ఘకాలిక సమస్యలు, కాలానుగుణ రుగ్మతలను ఆమె పరీక్షించి అవసరమైన ఆయుర్వేద మందులను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు, సూచనలతో ఆయుర్వేదం, హోమియో వైద్యం ప్రాధాన్యతపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఆయుష్ సేవలు అందిస్తున్నామని తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలోని భూముల వివాదాలను పరిష్కరించే దిశగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. రాష్టంలో ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. పర్యావరణ హిత వినాయకులను అందరూ పూజించాలని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

వర్ధమాన వైశ్విక అనిశ్చితతాయాః మధ్య సుదృఢ సతత వికాస సహకారస్య చ ఆహ్వానం అకరోత్. అమెరికా దేశే నవ ఏకాదశ ఆక్రమణస్య పంచవింశతి వర్ష పూర్తౌ ఆతంకవాదం విరుద్ధ్య యుద్ధాయ భారతేన దృఢ నిశ్చయో విహితోస్తి. అపి చ హాకీ క్రీడాయాం భారతం మలేషియా దేశం 3-1 అంకైః పరాజిత్య చీనదేశస్య మోకవి నగరే పురుష కనిష్ఠ ఏషియా కప్ ఇత్యస్మిన్ అంతిమ స్పర్ధాయాం స్థానం ప్రాప్నోత్. అథ వార్తాః విశదీకృత్య. శ్వః నవదిల్లీ నగరస్య భారత మండపే 18 బ్రిక్స్ శిఖర సమ్మేళనం భవిష్యతి. ఎతదర్థం మంచః సజ్జః అస్తి. శిఖర సమ్మేళనే ప్రధానమంత్రిణా నరేంద్ర మోదినా, రూసదేశస్య రాష్ట్రపతయే వ్లాదిమిర్ పుతినాయ, చీనదేశస్య రాష్ట్రపతయే షీ జిన్పింగ్ ఇత్యస్మై, దక్షిణ అఫ్రికాదేశస్య రాష్ట్రపతయే సిరిల్ రామాఫోసాయ, మిశ్రదేశస్య రాష్ట్రపతయే అబ్దుల్ ఫత్తాహ్ అస్సీసీ ఇత్యస్మై, ఇండోనేషియాదేశస్య రాష్ట్రపతయే ప్రాబోవో సుబియాంతో వర్యాయ, ఇరాన్ దేశస్య రాష్ట్రపతయే మసూద్ పేజేష్కియన్, అబుదాబిదేశస్య యువరాజాయ షేక్ ఖాలిద్ బిన్ ముహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ ఇత్యాదిభ్యః విశ్వనేతృభ్యః ఆతిథ్యం దీయతే. భారతస్య అధ్యక్షపదీయస్య 25వ విషయః సుదృఢతాయై నవాచారాయ సహకారాయ సతతవికాసాయ చ నిర్మాణం ఇత్యస్తి. సమావేశి వైశ్విక శాసనం అథ బహుపక్షవాదస్య సుదృఢీకరణమితి విషయే బ్రిక్స్ సదస్య రాష్ట్రాణాం కృతే సమాపన సమ్మేళనస్య మాధ్యమేన శిఖర సమ్మేళనం శ్వః ఆరప్స్యతే. బ్రిక్స్ సదస్య రాష్ట్రాణాం నేతారః భారత మండపమిత్యత్ర భారత నవాన్వేషణ ప్రదర్శనం ద్రష్టుం శక్నువంతి. తే సంయుక్త వృక్షరోపణం అపి కరిష్యంతి. యస్యానంతరం ప్రధానమంత్రిణా మోదీవర్యేణ గాలా డినరాఖ్యం సంయుక్త భోజం ఆయోజిష్యతే. శిఖర సమ్మేళనే ప్రధానమంత్రిణా బ్రిక్స్ నేతృభిః సహ అనేకాని ద్వైపాక్షిక సమ్మేళనాని ఆచరిష్యంతే. శ్వస్తనాదారభమాణస్య 18 బ్రిక్స్ శిఖర సమ్మేళనే భాగం గ్రహీతుం నవదిల్ల్యాం సంపూర్ణ విశ్వస్య నైకాః నేతారః సమాగచ్చంతీతి ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా ఉక్తం. అద్య సామాజిక సంచారపటలే శ్రీమోదీ విశ్వాసం ప్రకటితవాన్ యత్ అస్మిన్ సమ్మేళనే వివిధ విషయేషు సకారాత్మిక అర్థపూర్ణా చ చర్చా భవిష్యతి. యస్య మార్గదర్శకః ఉద్దేశ్యమస్తి విశ్వస్య కళ్యాణమితి. భారత మండపమిత్యత్ర భవిష్యతి ద్విదివసాత్మకం శిఖర సమ్మేళనం. బ్రాజిల్, చీన్, మిశ్ర, ఇథియోపియా, ఇండోనేషియా, భారతం, ఇరాన్, రూస్, సౌదీ అరబ్, దక్షిణ అఫ్రికా, యుఏఈ ఇత్యాదీని ఏకాదశాని ప్రముఖాని ఉదయోన్ముఖాని వికాసశీలాని చ రాష్ట్రాణి ఏకత్రితాని భవంతీతి అస్మాకం సంవాదదాత ఉక్తవాన్. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రూసదేశస్య రాష్ట్రపతిః వ్లాదిమిర్ పుతిన్ ఇత్యేతౌ అద్య సాయం నవదిల్ల్యాః భారత మండపమిత్యత్ర ద్విపక్షీయమంత్రణాం కృతవంతౌ. ఉభావపి నేతారౌ పరస్పర హిత సంబద్ధేషు విస్తరేణ విచార విమర్శం అకురుతాం. మేళనేస్మిన్ శ్రీమోదినా ప్రాచీన తమిళ దార్శనిక కవేః తిరువల్లువరస్య తిరుకురల్ ఇత్యాఖ్యస్య గ్రంథస్య రూసీ భాషానువాదః రాష్ట్రపతయే పుతిన్ మహోదయాయ ఉపహారత్వేన సమర్పితః. ప్రధానమంత్రి మోదీ రాష్ట్రపతిః పుతినః చ భారత మండపమిత్యత్ర ఆయోజితాయాం ఇనోప్రోమ్ ప్రదర్శనీం అవలోకయతాం. రాష్ట్రపతిః పుతినః బ్రిక్స్ శిఖర సమ్మేళనే భాగం గ్రహీతుం అద్య ప్రాతఃకాలే ఏవ రాష్ట్రీయ రాజధానిం ప్రాప్తవాన్. ప్రధానమంత్రి మోదీ అద్యైవ సాయంకాలే ఇరాన్ దేశస్య రాష్ట్రపతినా మసూద్ పేజేష్కియన్ ఇత్యమునా సహాపి ద్విపక్షీయ వార్తాం కరిష్యతి. పశ్చిమ ఏషియా క్షేత్రస్య వర్తమానాం స్థితిం సంవీక్ష్య ఇయం మంత్రణా అతీవ మహత్వపూర్ణా మన్యతే. ఇతోపి స్వకీయ వ్యస్త దినచర్యాయాః అంగత్వేన ప్రధానమంత్రి మోదీ సంయుక్త రాష్ట్ర సంఘస్య మహాసచివేన అంతోనియో ఇతరష్ మహోదయేన సహాపి మేలిష్యతి. సంస్కృత వార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమేవ అయం కార్యక్రమః ఆకాశవాణ్యాః అంతర్జాలపటలే www.com

ఘంటసాల మాస్టర్ గానంలో సాగిన ప్రివిడి గీతం విన్నారు. రేపటి పల్లె ప్రాంతాల కార్యక్రమంలో శ్రీకృష్ణ తులాభారం రంగస్థల పద్య నాటకం నుండి కృష్ణుని పాత్రలో శ్రీ జె రాయుడు పాడిన రంగస్థల పద్యాలు వినవచ్చు.

ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 6:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణలో

0: ఆకాశవాణి వ్యవసాయ సూచనలు.
1: సేంద్రియ వ్యవసాయంలో సర్టిఫికేషన్ పాత్ర గురించి తెలుసుకుందాం. ఆహార ధాన్యాలు పండించడంలో విషరహితమైన యాజమాన్య పద్ధతులు పాటించడం వల్ల మంచి వాతావరణంతో కూడిన ఆరోగ్యాన్ని పొందొచ్చు. సేంద్రియ వ్యవసాయం అంటే పంటల యాజమాన్యంలో వివిధ పద్ధతులు పాటించి భూమి నిస్సారం కాకుండా నేల ఆరోగ్యాన్ని కాపాడడం, మొక్కలు జంతువులు పంటల వ్యర్థాలను భూమిలో వేయడం వల్ల భూమిలో సూక్ష్మజీవులు వృద్ధి చెంది వాటి చర్యలతో మొక్కలకి కావలసిన పోషక పదార్థాలు విడుదలవుతాయి. భూమిని సాగు చేసి ఆహార పదార్థాలను పొందడం సృష్టి మనకు కల్పించిన సదుపాయం. ప్రస్తుత అవసరాల కోసం భూమిని నిస్సారపరచకూడదు. సేంద్రియ సాగు ద్వారా పండిన పంటలు పెద్దగా నాణ్యతతో కూడి రుచిగా ఉంటాయి.

సేంద్రీయ వ్యవసాయంలో మిశ్రమ పంటలు పండించడం వల్ల పంటల నష్టాన్ని తగ్గించుకుని స్థిరమైన దిగుబడులు పొందొచ్చు. పురుగుమందులు, రసాయనాల అవశేషాలు లేకుండా పంటలు పండించడం వల్ల మనుషులు, పశువుల ఆరోగ్యాన్ని పరిరక్షించవచ్చు. పండిన పంటలు అధికంగా పోషక విలువలు కలిగి ఉంటాయి. అలాగే నీటి కాలుష్యాన్ని కూడా మనం నివారించవచ్చు. తక్కువ ఖర్చుతో అధిక ఆదాయాన్ని కూడా పొందొచ్చు. యంత్రాల వినియోగాన్ని తగ్గించి గ్రామీణ ప్రాంతాల్లో పనిని కల్పించవచ్చు. దిగుమతుల మీద ఆధారపడకుండా స్థిరమైన స్వయం సమృద్ధి సాధించవచ్చు. పంటలు పండించడానికి అవసరమైన ముడిసరుకుల్ని, రసాయనాలని దిగుమతి చేసుకోకుండా స్వయం సమృద్ధి వ్యవసాయాన్ని చేసుకోవచ్చు. పంటలపై ఇచ్చే రాయితీని తగ్గించి ఆ సొమ్ముతో సాంఘిక అభివృద్ది పనులు చేపట్టి సామాజిక అభివృద్దికి దోహదపడవచ్చు. సేంద్రీయ వ్యవసాయంలో యాజమాన్య పద్ధతుల విషయానికి వచ్చినట్టయితే ప్రతి మనిషి విషరహితమైన ఆహారాన్ని తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాడు. అందుకోసం జీవ వైవిధ్యాన్ని పాటిస్తూ భూ సంరక్షణ, ఆయా ప్రాంతాలకు అనువైన రకాల ఎన్నిక, పంట మార్పిడి, మిశ్రమ పంటల సాగు, పశువుల పెంపకాన్ని సమన్వయం చేసుకోవాలి. భూమిని అవసరం మేరకే దున్నాలి. సారవంతమైన మట్టి నష్టపోకుండా పంటలతో కప్పి ఉంచాలి. వ్యవసాయ, పశు పోషణల వల్ల మన ఆర్థిక అవసరాలను తీర్చుకోవచ్చు. అనువైన పంట రకాలను ఎంచుకోవాలి. మిశ్రమ పంటలు అంటే ఒకటి కంటే ఎక్కువ రకాల పంటలు వేయడం వల్ల పురుగులు, తెగుళ్లను అరికట్టడమే కాకుండా మొక్కలకి పోషక పదార్థాలు పొందడంలో పోటీ ఉండదు. పంట మార్పిడి ద్వారా భూ సంరక్షణ, సూక్ష్మజీవుల అభివృద్ది జరిగి పురుగులు, తెగుళ్ల బాధ తగ్గుతుంది. పచ్చిరొట్టని భూమిలోనే కుళ్లించాలి. పంట వ్యర్థాలను భూమికి వాడాలి. బాగా కుళ్లిన, చివికిన సేంద్రీయ పదార్థాల ద్వారా అధిక పోషకాలను 30 నుండి 40 రోజుల్లో పొందొచ్చు. పంట మార్పిడి, మిశ్రమ పంటల వల్ల, మధ్యంతర పంటల సాగు వల్ల కలుపుని నివారించవచ్చు. కలుపు మొక్కల్ని భూమిపై పరచి మట్టిని, తేమను సంరక్షించవచ్చు. భూమిలోని సూక్ష్మజీవులైన బ్యాక్టీరియా, శిలీంధ్రాల వల్ల గాలిలో ఉన్న 78.21% నత్రజని మొక్కలు వేర్ల ద్వారా గ్రహించి మొక్కలకి కావలసిన విలువైన పోషక పదార్థాలను అందిస్తాయి. మిశ్రమ పంటల ద్వారా జీవ వైవిధ్యాన్ని పెంచి సహజ మిత్రుల ద్వారా పురుగుల్ని సమగ్రంగా నివారించవచ్చు. ఇక ఈ సేంద్రీయ వ్యవసాయంలో నీటి యాజమాన్యాన్ని గనక మనం చూసినట్టయితే నీటిని అవసరమైనప్పుడు తగినంత వినియోగించుకోవచ్చు. సాధారణ పద్ధతిలో నీటిని వినియోగించడం వల్ల నీటి ముంపు, చౌడు ఏర్పడి భూమిలోని కింది పొరల్లోకి పోషకాలు వెళ్లిపోతాయి. ఇక విత్తన శుద్ధి విషయానికి వచ్చినట్టయితే మొలకని వృద్ధి చేయడానికి, విత్తనం ద్వారా వ్యాపించే తెగుళ్లను నివారించడానికి 1:10 నిష్పత్తిలో పంచకం, నీరు కలిపి 15 నిమిషాలు శుద్ధి చేయాలి. కూరగాయల విత్తనాల్ని 2 స్పూన్ల బూడిద, 1 లీటర్ నీటిలో 15 నుండి 30 నిమిషాలు నానబెట్టి వేరుకుళ్ళు తెగుళ్లని నివారించవచ్చు. వేడి నీటిలో 10 నుండి 15 నిమిషాల పాటు ఉంచి విత్తనం ద్వారా సంక్రమించే తెగుళ్లను కూడా నివారించవచ్చు. జీవన ఎరువులతో విత్తన శుద్ధి చేసి 20 నుండి 30 కిలోల నత్రజని హెక్టార్కి అందించవచ్చు. అజోస్పైరిల్లం, అజిటోబ్యాక్టర్, రైజోబియాలతో విత్తన శుద్ధి చేసి నత్రజని, భాస్వరాలను మొక్కలకి అందించవచ్చు. ఇక విత్తన శుద్ధి చేసే విధానాల విషయానికి వచ్చినట్టయితే 50 గ్రాముల బెల్లాన్ని 1 లీటర్ నీటిలో ఉడికించి చల్లార్చాలి. శుద్ధి చేయాల్సిన విత్తనంపై పలుచగా చల్లి విత్తనానికి అంటుకునేలాగా కలపాలి. జీవన ఎరువులను అన్ని విత్తనాలకి సమానంగా అంటుకునేలాగా కలపాలి. శుద్ధి చేసిన విత్తనాన్ని నీడలో ఆరపెట్టాలి. సేంద్రీయ పోషకాల విషయానికి వచ్చినట్టయితే సేంద్రీయ వ్యవసాయం చేసే రైతులు సాంకేతికంగా భూ యాజమాన్యాన్ని చేపట్టి భూమిలో ఎక్కువ సేంద్రీయ పదార్థం ఉండేలా చూడాలి. భూమిని కప్పి ఉంచే పచ్చిరొట్ట పంటలు, కంపోస్టు, బయోడైనమిక్ ఎరువులు మట్టిలో కలయదునడం ద్వారా భూమిలో సేంద్రీయ పదార్థాన్ని వృద్ధి చేయొచ్చు. ఈ సేంద్రీయ పదార్థాల వాడడం వల్ల పోషకాల నిధిలాగా ఇది పనిచేస్తుంది. భూమి భౌతిక స్వరూపం మారుతుంది. భూమి మార్పిడి సామర్థ్యం కూడా పెరుగుతుంది. భూమికి నీటిని పీల్చుకునే శక్తి, నీరు ఇంకే శక్తి పెరుగుతుంది. నేల ఆమ్ల క్షార గుణాలు తగ్గుతాయి. సేంద్రీయ వ్యవసాయంలో మల్చింగ్ విషయాన్ని గనక మనం చూసుకున్నట్టయితే భూమిని ఆకులతో, చెరకు చెత్తతో, రంపపు పొట్టు, ఎండుగడ్డి మొదలైన వాటితో కప్పి ఉంచాలి. దీన్నే మల్చింగ్ అంటారు. ఇలా ఉంచడం వల్ల మొక్కలు భూమి నుండి నీరు ఆవిరి కాకుండా నివారించవచ్చు. భూమికి నీటిని నిల్వ ఉంచే సామర్థ్యం పెరగడం వల్ల మొక్కలకి సమానంగా నీరు అందుతుంది. వర్షం ద్వారా నీరు, మట్టి నష్టపోకుండా నిరోధిస్తుంది. మల్చింగ్ ద్వారా

0: చేసి వాటిని నివారించవచ్చు. క్యాబేజీ ఆశించే పురుగులకు ఎర్రపంటగా ఆవాల పంటని వేసుకోవచ్చు. పత్తిలో కాయతొలిచే పురుగుల నివారణకి బంతిని ఎర్రపంటగా వేసుకోవాలి. ఇక అంతర పంటల విషయానికి వచ్చినట్టయితే, ఈ అంతర పంటల ద్వారా పురుగులు తెగుళ్లని నిర్మూలించవచ్చు. కొన్ని ఇతర పంటల ప్రభావం వల్ల పురుగుల పెరుగుదలని అరికట్టచ్చు. వేరుశనగలో అలసందని అంతర పంటగా వేయడం వల్ల వేరుశనగపై ఆకుముడత పురుగుని నివారించవచ్చు. చెరకులో పెసరని అంతర పంటగా పండించడం వల్ల చెరకు పంటకు వచ్చే పీక పురుగును నివారించవచ్చు. పత్తి పంటలో మినుము, పెసర, అలసంద, సోయా చిక్కుడు అంతర పంటలుగా సాగు చేయడం వల్ల మిత్ర పురుగుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. తట్టుకునే రకాల్ని సాగు చేయడం వల్ల కూడా తెగుళ్లని అరికట్టచ్చు. సేంద్రీయ వ్యవసాయంలో రసాయనాలు వాడకుండా పురుగుల యాజమాన్యం విషయానికి వచ్చినట్టయితే, మొక్కల విత్తనాలు, ఆకులు, సూక్ష్మజీవుల ద్వారా పురుగుల యాజమాన్యాన్ని చేపట్టచ్చు. ఉదాహరణకి వేప, సీతాఫలం, చామంతి, కానుగ చెట్ల ఆకుల్ని వాడి పురుగుల్ని అరికట్టచ్చు. ఈ సేంద్రీయ వ్యవసాయంలో పురుగుల యాజమాన్యాన్ని గనక మనం చూసినట్టయితే, 30 కిలోల వేపాకులు చిగుర్లు ఉన్న చిన్న ముక్కలుగా చేసి 200 లీటర్ల బేరర్లో ఉంచాలి. 30 కిలోల పేడ వేసి నీటితో నింపాలి. 5 కిలోల మట్టిని దీనికి కలుపుకోవాలి. 7 రోజుల పాటు ప్రతిరోజు దీన్ని బాగా కలపాలి. 30 రోజుల్లో పోషక ద్రవం తయారవుతుంది. 1 లీటర్ పోషక ద్రవానికి 10 లీటర్ల నీటిని కలిపి పిచికారీ చేసినట్టయితే దాదాపుగా అన్ని పురుగులని సమర్థవంతంగా నివారించవచ్చు. ఇక ఈ సర్టిఫికేషన్ విధానాన్ని గనక మనం చూస్తే, సేంద్రీయ వ్యవసాయం మంచి వాతావరణం కోసమే కాదు, వినియోగదారులకు స్వచ్ఛమైన ఆహారాన్ని అందించడానికి, ఉత్పత్తిదారునికి మంచి ఆదాయం రావడానికి కూడా ప్రోత్సహించాలి. వినియోగదారునికి మామూలుగా పండించిన ఉత్పత్తులకి, సేంద్రీయ ఉత్పత్తులకి తేడా తెలుసుకోవడం చాలా కష్టం. అందుకని సేంద్రీయ ఉత్పత్తులకు సర్టిఫికేషన్ అనేది తప్పనిసరి. ఇక ఈ సర్టిఫికేషన్ ఎందుకోసమంటే, వినియోగదారుడికి నాణ్యమైన ఉత్పత్తిని పొందే హక్కును సంరక్షించడం కోసం. అలాగే సేంద్రీయ వ్యవసాయం చేసే రైతులకు వారి ఉత్పత్తులకు గుర్తింపు కోసం, సేంద్రీయ వ్యవసాయం చేసే రైతుల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచుకోవడం కోసం కూడా ఈ సర్టిఫికేషన్ అనేది ఉపయోగపడుతుంది. సర్టిఫికేషన్ అంటే ఉత్పత్తిదారుడు, వినియోగదారుడు కాకుండా మూడో వ్యక్తి కానీ, ఏజెన్సీ కానీ రైతు పండించిన పంటను వివిధ దశల్లో చూసి రాతపూర్వకంగా ఆ ఉత్పత్తికి నిర్దేశించిన ప్రమాణాలకు లోబడి ఉందని ధృవీకరించటం. ప్రతి సేంద్రీయ వ్యవసాయదారుడు నిర్దేశించిన ఫారాల్లో ఉత్పాదకాల సమాచారం, అంటే ఉత్పాదకాల మూలం, రకాలు, మోతాదుల సమాచారం, అలాగే ఉత్పత్తుల గురించి, అంటే అమ్మిన సరుకు, సరుకు నిల్వ మొదలైన సమాచారం, పంటల సమాచారం, అంటే గత 3 సంవత్సరాల పంటల సరళి, పంటల ప్రణాళిక, భూముల చరిత్ర, ఎరువులు, పురుగుల నివారణకి వాడిన పదార్థాలు, విత్తనాల రకాలు, వాటితో పాటు పాడి పశువుల సమాచారం మొదలైన వాటి గురించి సర్టిఫికేషన్ ఏజెన్సీకి సమాచారం అందించాలి.
1: వ్యవసాయ సూచనల కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.
2: ఆకాశవాణి కడప కేంద్రం.
3: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
4: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
3: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
5: ఇది స్టేట్ టీచర్ అవార్డు అండి. దీన్ని సాధించుకోవాలంటే మన కెరీర్లో, మన ప్రయాణం, ఈ సుదీర్ఘ మన యొక్క అకాడమిక్ దీని లైన్లో మనం ఎంతవరకు ఏం చేసాం, అపార్ట్ ఫ్రమ్ టీచింగ్ అండ్ రీసెర్చ్ ఎక్స్టెన్షన్ యాక్టివిటీ ఏం చేసాము, సమాజానికి మనం ఏం ఇస్తున్నాం అనేది బాధ్యత. అది ఒక గొప్ప గుర్తింపునిస్తుందని నా భావన అండి.
6: ఈ అవార్డు తీసుకోవడం తర్వాత నా స్టూడెంట్స్కి ఇంకా కొంచెం ముందుకు నడిపించాలి. నేను ఏదైతే నేర్చుకున్నానో అది వాళ్లకు మనము ట్రాన్స్ఫర్ చేయాలి. వాళ్ళు కూడా ఒక మంచి మార్గాన్ని ఎంచుకోవాలి. వాళ్ళు కూడా బాగా చదువుకొని ముందుకు వెళ్ళాలి అనేది నా బాధ్యత సార్. ఇప్పుడు
7: చాలా హ్యాపీ అండి. నేనేమనుకున్నానంటే, తెలిసిన తర్వాత అంటే డే 1లో నేను ఎంత ఛార్జ్తో పనిచేశాను, ఈరోజు 18 సంవత్సరంలో కూడా అదే ఛార్జ్లు ఉన్నాను, అందువల్ల నాకు ఇది సాధ్యమైంది అనిపించింది. అంటే చిన్న చిన్న ఫ్లక్చువేషన్స్ ఓవరాల్ ఇయర్ వైజ్ గ్రోత్ని నేను కన్సిస్టెన్సీ చూపించేశాను.
8: మీరు విన్న ఈ మాటలు ఈ సంవత్సరం రాష్ట్ర ఉత్తమ

ఉపాధ్యాయ అవార్డులు పొందిన యోగివేమన విశ్వవిద్యాలయ ఆచార్యులు టి చంద్రశేఖర్, ఎల్ దాక్షాయణి, కోటా మృత్యుంజయరావు గార్లతో జరిపిన పరిచయ కార్యక్రమంలోనివి. ఈ పరిచయ కార్యక్రమాన్ని వినండి ఈ శనివారం ఉదయం 8:35.

ఈ ప్రసారంలో 7:15 పంట సీమల్లో సమతుల్య ఎరువుల వినియోగంలో జీవన ఎరువుల ప్రాముఖ్యత ఈ అంశం గురించి ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్ర సేద్య విభాగ శాస్త్రవేత్త డాక్టర్ కె సాయి మహేశ్వరి గారి ప్రసంగం వింటారు. అనంతరం 7:30 దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం నందు శ్రీలంక మరియు పాకిస్తాన్ జట్ల మధ్య జరగనున్న 2వ సెమీఫైనల్ మహిళల ఆసియా T20 క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్ర సమర్పణలో ప్రసారమవుతుంది. ఈ రాత్రి 7:30

ఆదివారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 1:30 ప్రసారమయ్యే మహిళా భారతి కార్యక్రమాలపై మహిళా శ్రోతలు తమ అభిప్రాయాలను మాతో ప్రత్యక్ష ఫోన్-ఇన్ కార్యక్రమం ద్వారా పంచుకోవచ్చు. మరి మహిళా శ్రోతలు, మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు 0852244197, మరొక నంబర్ 2441119. గుర్తుంచుకోండి, ప్రతి శనివారం మధ్యాహ్నం 1:30

రేపు ఉదయం 7:15 ప్రసారమయ్యే కాంతిరేఖల్లో ఆరోగ్య సౌభాగ్యంలో ప్రపంచ ప్రథమ చికిత్స దినోత్సవ సందర్భంగా డాక్టర్ హవీలా గారి ప్రసంగం వింటారు. అలాగే రేపు సాయంత్రం 5:15 యువవాణి యువజనుల కార్యక్రమంలో యువత ఆలోచనలు ఈ అంశం గురించి సైకాలజిస్ట్ విశేష్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. రేపు సాయంత్రం 5:15 యువవాణి యువజనుల కార్యక్రమంలో

ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాలు తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణలు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. చర్చలు దౌత్య మార్గాల ద్వారానే వివాదాలు పరిష్కరించుకోవచ్చని, శాంతి ప్రయత్నాలకు భారత్ ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూనే భద్రత, ప్రజా విశ్వాసానికి ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. కీలక ఖనిజాలు, ఇంధన భద్రత, పారిశ్రామిక పోటీతత్వం జాతీయ భద్రతకు అత్యంత కీలకమని కేంద్ర శాస్త సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. జూనియర్ ఆసియా కప్ హాకీ టోర్నమెంటులో భారత జూనియర్ పురుషుల జట్టు 3-1 తేడాతో మలేషియాను ఓడించి ఫైనల్లోకి ప్రవేశించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్ న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజకీయ, ఆర్థిక, రక్షణ, ఇంధన, అంతరిక్షం, నైపుణ్యాల మార్పిడి, సాంస్కృతిక రంగాల్లో ఇరుదేశాల మధ్య పురోగతిని సమీక్షించారు. పశ్చిమాసియా, నల్ల సముద్ర ప్రాంతాల్లో నెలకొన్న ఘర్షణలతో సహా పలు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఇరువురు నేతలు అభిప్రాయాలు పంచుకున్నారు. చర్చలు దౌత్య మార్గాల ద్వారానే వివాదాలు పరిష్కరించుకోవచ్చని, శాంతి ప్రయత్నాలకు భారత్ ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో తొలిసారిగా నిర్వహించిన రష్యా అంతరిక్ష పారిశ్రామిక ప్రదర్శన ఇనో ఫ్రామ్ ఇండియాను ఇరువురు నేతలు సందర్శించి

అందులో పాల్గొన్న ప్రతినిధులతో మాట్లాడారు. 24వ భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సు కోసం రష్యాలో పర్యటించవలసిందిగా పుతిన్ ఆహ్వానించగా ప్రధాని మోదీ ఆ ఆహ్వానాన్ని ఆమోదించారు. ఈ సందర్భంగా పుతిన్కు తమిళ ప్రాచీన కావ్యమైన తిరుక్కురళ్ రష్యన్ అనువాద ప్రతిని కానుకగా అందించారు. అలాగే పశ్చిమాసియా పరిణామాల నేపథ్యంలో ప్రధాని మోదీ ఈరోజు రాత్రి ఇరాన్ అధ్యకులు మసౌద్ పెజెష్కియాన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో బ్రిక్స్ బిజినెస్ ఫోరం నాయకుల సదస్సు జరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యకులు మసౌద్ పెజెష్కియాన్, దక్షిణాఫ్రికా అధ్యకులు సిరిల్ రమపోసాతో సహా బ్రిక్స్ సభ్యదేశాల నాయకులు ఈ సమాపేశానికి హాజరయ్యారు. ఈ సందర్బంగా కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ, భారతదేశ అధ్యక్షతన బ్రిక్స్ కూటమి స్పష్టమైన లక్ష్యాలతో పనిచేస్తోందని తెలిపారు. సభ్యదేశాల మధ్య మరింత సమతుల్య వాణిజ్యాన్ని సాధించడం, కూటమి వ్యాప్తంగా సేవల రంగంలో వాణిజ్య విస్తరణ అవకాశాలు అన్వేషించడమే దీని ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. అంతకుముందు బ్రిక్స్ బిజినెస్ ఫోరంను ఉద్దేశించి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ మాట్లాడుతూ, విభిన్నమైన పరస్పర ఆర్థిక వ్యవస్థలను బ్రిక్స్ ఒకే వేదికపైకి తెస్తుందని తెలిపారు. ఇది సభ్యదేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి, నూతన అవకాశాలు విస్తరించడానికి చక్కటి వేదికను అందిస్తుందని పేర్కొన్నారు. రష్యా ఆర్థిక మంత్రి మక్సిమ్ రెషెత్నికోవ్ మాట్లాడుతూ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బ్రిక్స్ దేశాల వాటా 4వ వంతు ఉందని, సుస్థిరమైన భవిష్యత్తుకు ఇది దోహదపడుతుందని అన్నారు. సరఫరా వ్యవస్థలను మరింత బలోపేతం చేయడానికి, హరిత డిజిటల్ రంగ పరివర్తనను వేగవంతం చేయడానికి, మార్కెట్లలోని విస్తృత అవకాశాలను వినియోగించుకోవడానికి సభ్యదేశాలు కట్టుబడి ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. భారత్ ఐరోపా సమాఖ్యల మధ్య ప్రతిపాదనలో ఉన్న చారిత్రాత్మక స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై సంతకం చేసి అమలు చేసేందుకు ఐరోపా కమిషన్ ఐరోపా మండలికి తన ప్రతిపాదనను సమర్పించింది. ఐరోపా మండలి ఆమోదిస్తే భారత్ ఐరోపా సమాఖ్యల చరిత్రలోనే ఇది అతిపెద్ద వాణిజ్య ఒప్పందంగా నిలుస్తుంది. ఈ ఒప్పందం ద్వారా భారత్కు ఎగుమతయ్యే 96% ఐరోపా వస్తువులపై సుంకాల తగ్గింపు లేదా మినహాయింపు లభించడం వల్ల ఏడాదికి దాదాపు 4 బిలియన్ యూరోల పన్ను ఆదా అవుతుంది. ప్రస్తుతం ఇరు వర్గాల మధ్య ప్రతి ఏటా 180 బిలియన్ యూరోల కంటే ఎక్కువ విలువైన వాణిజ్యం జరుగుతోంది. ఐరోపా మండలి ఆమోదం తెలిపిన అనంతరం ఈ ఒప్పందం పూర్తి స్థాయిలో అమల్లోకి రావడానికి ఐరోపా పార్లమెంట్ ఆమోదం పొందవలసి ఉంటుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూనే భద్రత, ప్రజా విశ్వాసానికి ప్రాధాన్యమివ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్టివల్ 2026లో మాట్లాడుతూ ఆమె, భారత్లోని యువత అవకాశాల కోసం ఎదురుచూడకుండా కొత్త వేదికలను, పరిష్కారాలను సృష్టిస్తోందని, దేశ సాంకేతిక ఫిన్టెక్ రంగ విస్తరణలో యువశక్తి స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. కృత్రిమ మేధస్సును రెండు వైపులా పదునున్న కత్తిగా అభివర్ణించిన ఆర్థిక మంత్రి, ఇది మోసాలను వేగంగా గుర్తించడానికే కాకుండా కొత్త తరహా సైబర్ నేరాలకు కూడా ఉపయోగపడే ప్రమాదం ఉందన్నారు. అందువల్ల ఏఐ వినియోగంలో భద్రత, పారదర్శకత, నియంత్రణల సంస్థల పర్యవేక్షణ అత్యంత కీలకమన్నారు. సైబర్ భద్రత వినియోగదారుల రక్షణను పెంచడంతో పాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిటల్ కరెన్సీ పైలట్ ప్రాజెక్టులను మరింత వేగవంతం చేయాలని సూచించారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, మైక్రోసాఫ్ట్ ఇండియా అండ్ సౌత్ ఏషియా అధ్యకులు పునీత్ చందోక్తో కలిసి న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భారత్ను ఏఐ రంగంలో విశ్వసనీయ అంతర్జాతీయ భాగస్వామిగా తీర్చిదిద్దేందుకు డేటా సెంటర్ల సామర్థ్యాన్ని పెంపొందించడం, ఇండియా ఏఐ మిషన్ను ముందుకు తీసుకెళ్లడంపై చర్చించారు. గ్లోబల్ టెక్నాలజీ పెట్టుబడులకు భారతదేశం ప్రధాన గమ్యస్థానంగా ఎదుగుతోందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. కీలక ఖనిజాలు, భారతదేశ ఇంధన భద్రత, పారిశ్రామిక పోటీతత్వం జాతీయ భద్రతకు అత్యంత కీలకమని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన అడ్వాన్స్డ్ మెటీరియల్స్, క్రిటికల్ మినరల్స్ అండ్ మెటల్స్

0: 3వ గ్లోబల్ సమ్మిట్లో ఆయన ప్రసంగించారు. సాంకేతిక పరిజ్ఞానం, స్వచ్ఛమైన ఇంధనం, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్లు, రక్షణ, అంతరిక్ష రంగాల అభివృద్దికి ఈ ఖనిజాలే ప్రధానమైనవని పేర్కొన్నారు. పరిశోధనలు, ఆవిష్కరణల ప్రారంభ దశ నుంచే పారిశ్రామిక వర్గాలను భాగస్వాములను చేయాలని పిలుపునిచ్చారు. పరిశోధన, పరిశ్రమలు, ప్రభుత్వం, సాంకేతిక రంగాల మధ్య సమన్వయం ఉంటేనే స్టార్టప్లు, యువ పారిశ్రామికవేత్తలు సుస్థిరమైన ప్రగతిని సాధించగలరని మంత్రి అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగి బ్రిక్స్ కూటమిలో కీలక దేశంగా నిలిచిందని బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో భారత ఆర్థిక వ్యవస్థ బలహీనమైన 5 దేశాల జాబితాలో ఉండేదని, అప్పట్లో పెరిగిన ద్రవ్యోల్బణం, విధానపరమైన నిరోధకత, అవినీతి వల్ల అంతర్జాతీయంగా విశ్వసనీయత తగ్గిందని విమర్శించారు. గ్లోబల్ సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ భారత్ 7.8% వృద్ది రేటును నమోదు చేయడం పట్ల ఐఎంఎఫ్ ప్రశంసించిందని కూడా గుర్తు చేశారు. జూనియర్ ఆసియా కప్ హాకీ టోర్నమెంటులో భారత జూనియర్ పురుషుల జట్టు ఫైనల్స్ కు దూసుకెళ్లింది. చైనాలోని మోఖిలో జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచ్ లో భారత్ 3-1 తేడాతో మలేషియాను ఓడించింది. భారత కెప్టెన్ అన్మోల్ ఎక్కా 2 గోల్స్ చేయగా సుఖవీందర్ 1 గోల్ సాధించాడు. ఆదివారం నాడు జరిగే ఫైనల్ మ్యాచ్ లో భారత్ దక్షిణ కొరియాతో తలపడుతుంది. 2వ సెమీఫైనల్లో దక్షిణ కొరియా 4-1 తేడాతో పాకిస్తాన్ ను ఓడించి ఫైనల్ కు చేరింది. కాగా రేపు జరిగే జూనియర్ మహిళల సెమీఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు దక్షిణ కొరియాతో తలపడుతుంది. ఛత్తీస్గఢ్, కోస్తా ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే రాబోయే 2 రోజుల పాటు అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, జార్ఖండ్, కేరళ, మాహే, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఉత్తరాఖండ్, విదర్భ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, గుజరాత్లలో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరట్వాడా, ఒడిశా, రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, విదర్భ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండి పేర్కొంది. అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, ఈస్ట్ రాజస్థాన్, జార్ఖండ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా రాబోయే 2 రోజులు ఇటువంటి వాతావరణమే ఉంటుందని తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే వివాదాలు పరిష్కరించుకోవచ్చని, శాంతి ప్రయత్నాలకు భారత్ ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సాంకేతిక ఆవిష్కరణలు ప్రోత్సహిస్తూనే భద్రత, ప్రజా విశ్వాసానికి ప్రాధాన్యమివ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. కీలక ఖనిజాలు, ఇంధన భద్రత, పారిశ్రామిక పోటీతత్వం జాతీయ భద్రతకు అత్యంత కీలకమని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కడప కేంద్రం.

0: ఈనాటి పంటసీమల కార్యక్రమంలో సమతుల్య ఎరువుల వినియోగంలో జీవన ఎరువులు వాటి ప్రాముఖ్యత ఈ అంశంపై శాస్త్రవేత్త డాక్టర్ కె సాయి మహేశ్వరి గారి ప్రసంగం. వినే ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు

0: ఈ యోజనలో 950,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
1: పంట సిములు కార్యక్రమంలో ఇప్పుడు విందాం. సమతుల్య ఎరువుల వినియోగంలో జీవన ఎరువులు వాటి ప్రాముఖ్యత, ఈ అంశంపై శాస్త్రవేత్త డాక్టర్ కె సాయి మహేశ్వరి గారి ప్రసంగం.
2: అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కె సాయి మహేశ్వరి. కృషి విజ్ఞాన కేంద్రం ఊటుకూరు కడపనందు సేద విభాగంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా భారతదేశంలో ఎక్కువగా ఎరువుల కొరత, రసాయనక ఎరువుల కొరత ఉండడము, అలాగే రసాయనక ఎరువులు ఎక్కువ వాడడం వల్ల మనకు ఆరోగ్య సమస్యలు అలాగే కాలుష్యం లాంటివి ఏర్పడడం వల్ల మనము సమతుల్య ఎరువుల వినియోగంపై దృష్టి సారించాల్సిన అంశం ఉన్నది. కాబట్టి రైతులు సమతుల్య ఎరువుల వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాటిలో ముఖ్యమైన సమతుల్య ఎరువుల వినియోగంలో ముఖ్యమైన అంశం అనగా ఏమిటంటే జీవన ఎరువుల వాడకం. తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి పెంపొందించేలా అలాగే ఎక్కువ పోషకాలను మొక్కకు అందించేలా ఉపయోగపడే జీవన ఎరువుల గురించి మనం తెలుసుకుందాం. ప్రస్తుత పరిస్థితుల్లో చాలినంత సేంద్రీయ ఎరువులు లభ్యం కానందున, రసాయనక ఎరువుల ధరలు అధికంగా ఉన్నందున జీవన ఎరువుల ఆవశ్యకత, ప్రాధాన్యత రోజు రోజుకు పెరుగుతూ ఉంది. సమగ్ర ఎరువుల వాడకంలో ఇవి ఒక భాగమై నేల ఆరోగ్యం, దిగుబడి మరియు నాణ్యత పెరగడంలోనూ ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. అందువలన రసాయనక ఎరువులను తగ్గించి సేంద్రీయ ఎరువులను ఎక్కువగా ఉపయోగించడం వల్ల మనము అధిక లాభాలను పొందవచ్చు. వ్యవసాయంలో అధిక మొత్తంలో రసాయనక ఎరువులు వాడకం వలన భూమి లోపల మరియు ఉపరితలం పైన పర్యావరణ కాలుష్యం జరగడమే కాకుండా రైతుకు అధిక పెట్టుబడి అవుతున్నది. ఈ నేపథ్యంలో మన వ్యవసాయ రంగంలో సమన్వయ సమగ్ర భూసార సంరక్షణ పద్ధతి ఎంతో ముఖ్యమైనది. దీనిలో సేంద్రీయ ఎరువుల వాడకం, అందులో ముఖ్యంగా జీవన ఎరువుల వాడకం కూడా ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంటున్నది. జీవన ఎరువులు అనగా ఏమిటంటే భూమిలో ఉన్న సూక్ష్మజీవులు మొక్కకు పోషక పదార్థాలను మరియు పెరుగుదలను ఉపయోగపడే హార్మోన్లను సమకూర్చే సూక్ష్మజీవుల సముదాయము. వీటిని మైక్రోబియల్ కల్చర్ లేదా బయోఫర్టిలైజర్స్ అని కూడా అంటారు. జీవన ఎరువుల్లో మనకు మేలు చేసే సూక్ష్మజీవులు కోట్లాది సంఖ్యలో ఉంటాయి. నేలకు వేసినప్పుడు వీటి సంఖ్య అనూహ్యంగా పెరిగి మొక్క పెరుగుదలకు ఉపయోగపడే పోషకాలను మరియు హార్మోన్లను ఉత్పత్తి చేయడంలో ఇవి సహకరిస్తాయి. దాని ద్వారా నేల ఉత్పాదక శక్తి కూడా పెరుగుతుంది. ఇవి వాడినందున రసాయనిక ఎరువుల మోతాదు దాదాపు 20% వరకు మనం తగ్గించుకోవచ్చు. దీని వలన తక్కువ ఖర్చుతోనే సుస్థిర ఫలితాన్ని మనం పెంపొందించుకోవచ్చు. జీవన ఎరువుల వాటి క్రియాశీలతను బట్టి, వాడే విధానాన్ని బట్టి వీటిని వివిధ రకాలుగా విభజించారు. వీటిలో మొదటిది నత్రజని స్థిరీకరించే జీవన ఎరువులు, రెండవది భాస్వరాన్ని అందించే జీవన ఎరువులు, మూడవది పొటాష్ని కరిగించే జీవన ఎరువులు, అలాగే నాలుగవది జింక్ కరిగించే జీవన ఎరువులు. ఇలా చివరిగా వచ్చేసరికి ప్లాంట్ గ్రోత్ ప్రమోటింగ్ రైజో బ్యాక్టీరియల్ జీవన ఎరువు. ఇక మొదటగా నత్రజని స్థిరీకరించే జీవన ఎరువుల విషయానికి వచ్చేసరికి ఇవి వ్యవసాయంలో చాలా ముఖ్యమైనవి. ఇవి వాతావరణంలోని నత్రజనిని మొక్కలకు అందుబాటులో తీసుకొచ్చి నేల సారాన్ని పెంపొందించుతాయి. మొక్కలకు నేరుగా అందని నత్రజనిని అందుబాటులోకి మార్చి పంటల పెరుగుదలకు సహాయపడే జీవన ఎరువులనే నత్రజని స్థిరీకరించే జీవన ఎరువులు అంటారు. వీటిలో ముఖ్యంగా రైజోబియం, అజోస్పైరిల్లం, అజోబ్యాక్టర్ వంటివి మనము వివిధ వ్యవసాయ మరియు ఉద్యాన పంటల్లో వినియోగించుకోవచ్చు. ముఖ్యంగా రైజోబియం అనేది పప్పుజాతి పంటలైన కంది, పెసర, మినుము, శనగ, వేరుశెనగ వంటి పంటలలో మనం వినియోగించుకోవచ్చు. అజోస్పైరిల్లం అనేది పప్పుజాతి పైర్లకు తప్పించి మిగిలిన అన్ని పైర్లకు, అనగా వరి, గోధుమ, చెరకు, పత్తి, అరటి, టొమాటో, ఇతర ఉద్యానవన పంటలకు మరియు కూరగాయల పంటలకు మనం వాడుకోవచ్చు. అజటోబ్యాక్టర్ అనేది ముఖ్యంగా వరి, జొన్న, పత్తి, చెరకు, మిరప, ప్రొద్దుతిరుగుడు, కూరగాయల పంటలకు మనం వీటిని ఉపయోగించుకోవచ్చు. ఇక రెండవ జీవన ఎరువుల రకానికి వచ్చేసరికి భాస్వరాన్ని అందించే జీవన ఎరువులు. వీటిలో ముఖ్యంగా వీటిని వేయడం వల్ల లభ్యం కాని భాస్వరంని మొక్కకు లభ్యమయ్యే స్థితిలోకి తీసుకొస్తుంది. వీటిలో ముఖ్యంగా ఫాస్ఫేట్ సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా మరియు ఫాస్ఫో బ్యాక్టీరియా వంటి కల్చర్ రకాలతో మనము వినియోగంలో ఉన్నాయి. వీటిని అన్ని రకాల పంటలకు మనం వినియోగించుకోవచ్చు. ఇక మూడవ జీవన ఎరువు విషయానికి వచ్చేసరికి పొటాష్ని కరిగించే జీవన ఎరువులు. ఈ జీవన ఎరువులు భూమిలో అందుబాటు

లో లేని పొటాషియాన్ని కరిగించి మొక్కకు అందేలా కలగజేస్తాయి. వీటిలో ముఖ్యమైన జీవన కల్చర్ పేరు పొటాష్ మొబిలైజింగ్ బ్యాక్టీరియా. వీటిని అన్ని రకాల పంటలకు మనం ఉపయోగించుకోవచ్చు. ఇక నాలుగవ జీవన ఎరువు విషయానికి వచ్చేసరికి జింక్ సాల్యుబులైజింగ్ బ్యాక్టీరియా. ఈ జీవన ఎరువు కొన్ని బ్యాసిల్లస్ స్పీషీస్ను ఉపయోగించి ఈ మధ్య కాలంలో చాలా రకాల ప్రైవేట్ సంస్థలు తయారు చేస్తున్నాయి. వీటిని అన్ని రకాల పంటలు కూడా మనం వాడవచ్చు, కానీ దీని ప్రభావం ఎక్కువగా వరి, మొక్కజొన్న వంటి పంటల్లో మనం కొంతమేరకు చూడవచ్చు. ఇక ఐదవ జీవన ఎరువు విషయానికి వచ్చేసరికి ప్లాంట్ గ్రోత్ ప్రమోటింగ్ రైజో బ్యాక్టీరియల్ జీవన ఎరువు. దీనిని మామూలుగా మనం సాధారణంగా పీజీపీఆర్ అని పిలుస్తూ ఉంటాము. ఈ పీజీపీఆర్ మొక్కలకు వేయడం వల్ల మొక్కకు పోషకాలు అందడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే మొక్క పెరుగుదలకు ఉపయోగపడే హార్మోన్లు, విటమిన్లు కూడా అందజేయబడతాయి. ఈ పీజీపీఆర్ను మనం అన్ని రకాల పంటల్లో కూడా వినియోగించుకోవచ్చు. సాధారణంగా జీవన ఎరువులు వాడే విధానము, వాటి మోతాదు గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా విత్తన శుద్ధి చేయడం వల్ల జీవన ఎరువులు కొంతవరకు మనకు ఉత్పత్తి శక్తిని పెంచే అవకాశం ఉంటుంది. ఈ జీవన ఎరువుల్లో, విత్తన శుద్ధికి ఉపయోగపడే జీవన ఎరువుల్లో ముఖ్యమైనది ఏమిటంటే రైజోబియం, అజోస్పైరిల్లం, అజిటోబ్యాక్టర్ వంటి వాటితో మనం విత్తన శుద్ధి చేసుకోవచ్చు. అనగా నత్రజని స్థిరీకరించే జీవన ఎరువులతో మనము విత్తన శుద్ధి చేసుకోవాలి. ఈ విత్తన శుద్ధిని ఎలా చేసుకోవాలి అంటే 1 లీటర్ నీటిలో 50 గ్రాముల బెల్లము లేదా పంచదారను కరిగించి 15 నిమిషాల పాటు మరగకాచి చల్లార్చాలి. ఈ ద్రావణానికి 1 కేజీ విత్తనానికి 20 గ్రాముల కల్చరు లేదా 1 కేజీ విత్తనానికి 10 మిల్లీల ద్రవరూప కల్చర్ని కలిపి మనం నీటిలో ఆరబెట్టిన తర్వాత వెంటనే విత్తుకోవాలి. అలాగే నారు మరియు పిలకలు, వాటిలో వీటిని ఎలా వినియోగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా వరి నారు కానీ, అలంకార మొక్కల దుంపలు కానీ అలాంటి వాటిల్లో మనము 1 లీటర్ నీటికి 10 మిల్లీలీటర్ల కల్చర్ను కలిపి లేదా 10 లీటర్లకు 100 మిల్లీల కల్చర్ను కలిపిన ద్రావణంలో 15 నుంచి 20 నిమిషాల పాటు ఉంచి నారు వేర్లు మరియు పిలక వేర్లు లేదా దుంపలు కూడా నీటిలో మొత్తం మునిగేటట్లు చూసుకోవాలి. తర్వాత వీటిని పొలంలో నాటుకోవాలి. అలాగే అతి ముఖ్యమైన విధానము నేలలో వాడే విధానము. అన్ని రకాల జీవన ఎరువులను కూడా మనము నేలలోనే వాడడం వల్ల మనకు ఎక్కువ దిగుబడి పెంపొందించే అవకాశం ఉంటుంది. వీటిని ఎలా వాడుకోవాలి అంటే 1 ఎకరాకు 500 మిల్లీల ద్రవ జీవన ఎరువును లేదా 2 కిలోల పొడి జీవన ఎరువుని బాగా కుళ్ళిన 100 నుంచి 200 కిలోల పశువు ఎరువు లేదా ఏదైనా సేంద్రీయ ఎరువులు అనగా వానపాముల ఎరువులో కానీ లేదా ఏదైనా కంపోస్ట్లో కానీ కలుపుకొని చివరి దుక్కిలో కానీ విత్తే సమయంలో పొలంలో చల్లుకోవాలి. చల్లేటప్పుడు నేలలో తేమ ఉండేటట్లు చూసుకోవాలి. అలాగే ఈ మధ్య కాలంలో ముఖ్యంగా ఉద్యానవన పంటల్లో కానీ కూరగాయ పంటల్లో కానీ మనము బిందు సేద్యం ద్వారా కూడా ఈ జీవన ఎరువులను అందించవచ్చు. ఈ బిందు సేద్యం ద్వారా ఎలా అందించాలి అంటే 1 లీటర్ నీటికి 1/2 మిల్లీ కల్చర్ను లేదా 250 మిల్లీలీటర్ల కల్చర్ను 500 లీటర్ల నీటిలో కలుపు తీసుకొని డ్రిప్ ద్వారా పారించాలి. మొట్టమొదటగా జీవన ఎరువులను పంపిన తర్వాత సాగునీటిని పంపినప్పుడు జీవన ఎరువులు చివరి మొక్క వరకు చేరుతాయి. తద్వారా అన్ని మొక్కలకు సమానంగా జీవన ఎరువులు అందుతాయి. ముఖ్యంగా ఈ జీవన ఎరువులు మనకు పొడి మరియు ద్రవ రూపంలో అందుబాటులో ఉన్నాయి. పొడి రూపంలో దాదాపు మనము 1 ఎకరాకి వ్యవసాయ పంటల్లో వచ్చేసరికి 2 కేజీల వరకు మనము పొడి రూపంలో వేసుకోవచ్చు. ద్రవరూప విషయానికి వచ్చేసరికి అన్ని రకాల జీవన ఎరువులను కూడా 1 ఎకరాకు 500 మిల్లీలీటర్లను మనము వాడుకోవచ్చు. ఇక వివిధ ఉద్యానవన పంటల్లో జీవన ఎరువులను వాడే విధానం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మనకు మామిడి, చీని, నిమ్మ, దానిమ్మ, అరటి, బొప్పాయి, మిరప, పసుపు మరియు ఇతర కూరగాయల పంటలన్నిటిలో కూడా మనము జీవన ఎరువులను వాడుకోవచ్చు. వీటిలో అనగా మనము ఎలాంటి జీవన ఎరువులు వాడాలి అంటే నత్రజని స్థిరీకరించే జీవన ఎరువులను, పొటాష్ స్థిరీకరించే జీవన ఎరువులను, అలాగే భాస్వరాన్ని అందించే జీవన ఎరువులను కూడా మనము వేసుకోవచ్చు. ఇందులో అనగా ఉద్యానవన పంటలకు వాడే జీవన ఎరువుల్లో అజోస్పైరిల్లం, ఫాస్ఫరస్ సాల్యుబులైజింగ్ బ్యాక్టీరియా, అలాగే పొటాష్ రిలీజింగ్ బ్యాక్టీరియా, అలాగే జింక్ సాల్యుబులైజింగ్ బ్యాక్టీరియాని మనము విరివిగా వాడుకోవచ్చు. దాదాపు మోతాదు వచ్చేసరికి 1 ఎకరానికి పొడి రూపం అయితే మనము 5 కేజీల వరకు వేసుకోవాలి. ద్రవ రూపం అయితే దాదాపు 500 మిల్లీలీటర్ వరకు మనము ఉద్యానవన పంటల్లో వేసుకోవచ్చు. దాదాపు మనము ఉద్యానవన పంటల్లో నారు మరియు పిలకల శుద్ధి లేదా డ్రిప్ ద్వారా పారించడం అత్యుత్తమైన మార్గము.

0: ఇక జీవన ఎరువుల వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సాధారణంగా జీవన ఎరువులను ఎండ మరియు వేడి తగలని ప్రదేశాలలో నిల్వ చేసుకోవాలి. రైతు వాడే జీవన ఎరువులను ఆ పంటకు సరైన మోతాదులో సరైన సమయంలో వాడుకోవాలి. ఉపయోగించే జీవన ఎరువు ప్యాకెట్ పైన గడువు తేదీలోపే మాత్రమే వినియోగించుకోవాలి. జీవన ఎరువులను ఎటువంటి రసాయనాలతో కూడా మనం వినియోగించుకోకూడదు. రసాయనాలతో విత్తన శుద్ధి చేసిన సమయంలో అయితే దాదాపు జీవన ఎరువులతో విత్తన శుద్ధి చేసే సమయానికి 24 గంటల పాటు వ్యవధి ఉండాలి. రసాయన ఎరువులతో కలిపి ఎటువంటి జీవన ఎరువులను వాడకూడదు. ఆఖరి దిక్కులో పొలం వేసే సమయంలో దాదాపు మనకు 1 వారం నుండి 10 రోజుల సమయం ఉండేలా చూసుకోవాలి. సమర్థవంతంగా పనిచేయుటకు నాణ్యతమైన కల్చర్ని మనము ఉపయోగించుకోవాలి. పైరుకు నిర్దేశించబడిన జీవన ఎరువును పొలంలో తగినంత తేమ ఉన్నప్పుడు మాత్రమే జీవన ఎరువులను వాడుకోవాలి. సేంద్రియ ఎరువులతో జీవన ఎరువును కలిపి వాడుకోవడం వల్ల వీటి ఫలితం ఎక్కువగా, వీటి వినియోగం కానీ వినియోగ సామర్థ్యం కానీ ఎక్కువగా ఉంటుంది. దాదాపు మనకు జీవన ఎరువుల ధర, పొడి రూపంలో ఉన్న జీవన ఎరువుల ధర దాదాపు మనకు కేజీ 80 రూపాయల వరకు ఉంటుంది. ద్రవ రూపంలో ఉన్న జీవన ఎరువు ధర దాదాపు 300 రూపాయల వరకు ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్లో జీవన ఎరువులు లభ్యమయ్యే కేంద్రాల విషయానికి వచ్చేసరికి ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం తిరుపతి చిత్తూరు జిల్లాలో, అలాగే ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అనకాపల్లి విశాఖపట్నం జిల్లాలోను, అలాగే వ్యవసాయ పరిశోధన స్థానం అమరావతి పల్నాడు జిల్లా నుండి, అలాగే వ్యవసాయ పరిశోధన స్థానం ఊటుకూరు కడప జిల్లా నుంచి మనకు అందుబాటులో ఉన్నాయి. అలాగే వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఉద్యాన పరిశోధన స్థానం తాడేపల్లిగూడెం పశ్చిమ గోదావరి జిల్లాలో ఇవి అందుబాటులో ఉన్నాయి. వీటిని మనము రైతులు విరివిగా వాడడం వల్ల, ముఖ్యంగా ఖరీఫ్లో వర్షాలు పడిన వెంటనే ఆఖరి దుక్కులు వేసుకున్న సమయంలో వాడడం వల్ల దాదాపు 20% వరకు మనము రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించవచ్చు. అలాగే మన భూమిలో ఉన్న భూమిలో ఉన్న పోషకాలను కరిగించి మొక్కకు అందుబాటులో చేసుకోవడమే కాకుండా రైతుకు పెట్టుబడి ఖర్చు అనేది తగ్గి కూడా దాదాపు 10 నుంచి 20% వరకు అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులందరూ ఈ జీవన ఎరువు, తక్కువ ఖర్చుతో కూడుకున్న జీవన ఎరువులను ఉపయోగించి ఎక్కువ ఆదాయాన్ని పెంపొందించుకోవాలని సూచిస్తున్నాము. అందరికీ ధన్యవాదాలు.
1: మీరింతవరకు సమతుల్య ఎరువుల వినియోగంలో జీవన ఎరువులు వాటి ప్రాముఖ్యత ఈ అంశంపై శాస్త్రవేత్త డాక్టర్ కె సాయి మహేశ్వర్ గారి ప్రసంగం విన్నారు. ఈనాటి పంటసిమల్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 7:30. మరికొద్ది క్షణాల్లో దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం నందు శ్రీలంక మరియు పాకిస్తాన్ జట్ల మధ్య జరగనున్న 2వ సెమీఫైనల్ మహిళల ఆసియా T20 క్రికెట్ మ్యాచ్ పై
2: దిల్లీ కేంద్ర హై. కృపయా హమారే అగ్లే కార్యక్రమ్ కి ప్రతీక్షా కీజియే. యే ఆకాశవాణి హై. విమెన్స్ ఏషియా కప్ T20 క్రికెట్ టూర్నమెంట్ 2026 కే అంతర్గత్ పాకిస్తాన్ ఆర్ శ్రీలంక కే బీచ్ ఖేలే జానే వాలే దూసరే సెమీఫైనల్ టీ

మంచు మనోజ్, బి నవీన్ చంద్ర. మరి ఆప్షన్ ఏ నవీనా అని చెప్పేసి నాకు మెసేజెస్ పంపించిన వారు ఎవరై ఉంటారు చూద్దాం. ఎస్, మరి అతిథి దేవో భవాస్ మూవీలో నుంచి సూపర్ హిట్ సాంగ్ విని ఎంజాయ్ చేశారు. మరి మనకి ఎవరెవరు మెసేజ్ పంపించారో చూద్దాం. హాయ్, గుడ్ ఈవినింగ్ అంటున్నారు మహబూబ్ నగర్ జిల్లా మూసపేట. ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ, నరసింహ, యాదవ్ జీ, సక్కుబాయ్. హాయ్, మరి ఆన్సర్ అయితే రాంగ్ పంపించారు. ఎస్, ఆచార్య సుశ్రుతుడు, హాయ్, హైదరాబాద్ బావరంపేట నుంచి సంతోష్, సుప్రియ, కన్నూరు నుంచి తాతారావు, హాయ్, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శివప్రసాద్ ఫ్రమ్ విజయవాడ, ఎస్ ఇట్స్ రైట్, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. నిజామాబాద్ జిల్లా ముంబై నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, హాయ్, రాంగ్ ఆన్సర్ పంపించారు.

పెడన జగనేంద్ర కాలనీ అప్పలరాజు. హాయ్, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు సుమని పెడన. హాయ్, గుడ్ ఈవినింగ్, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ, హాయ్, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నూనె నుంచి శోభారాణి, రంగారావు, సాగర్, చాందని, అవినాష్, రూ ఆన్సర్, రుతిపిక. ఎస్, కరెక్ట్ ఆన్సర్. పాలెంపోలయ్య, ఆలగడ్డ, నంద్యాల జిల్లా నుంచి, హాయ్, గుడ్ ఈవినింగ్, కరెక్ట్ ఆన్సర్. రఘువీర్ సింగ్, సుగుణాబాయి, రాధామున్న, ఐలూరు నుంచి, హాయ్, ఎలా ఉన్నారు, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. బ్రహ్మయ్య, కర్నూలు, హాయ్, బ్రహ్మయ్య గారు ఎలా ఉన్నారు, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ పెడన, హాయ్ భాస్కర్, కరెక్ట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా, ఏకలవ్యనగర్, బిజిలి వెంకటేష్, శ్యామల, హాయ్, కరెక్ట్ ఆన్సర్. మోరిపల్లి నుంచి పంతల శ్రీనివాసరావు, గంగాబావని, హాయ్, ఎలా ఉన్నారు, కోనసీమ జిల్లా, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. హడబా నుంచి శ్వేత లక్ష్మీ, నిష్కాన్, హనీ, హాయ్, కరెక్ట్ ఆన్సర్. వేటపాలెం, రామానగర్, బొడ్డు బాలసుబ్రహ్మణ్యం, దేవాంగ, హాయ్, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. గద్వాల జిల్లా, ఎర్రమల్లి నుంచి, వల్లూరు నుంచి, కే పెద్ద నరసింహ, పద్మభాయి, శ్రీవాణి, జగదీశ్, శివరాణి, హాయ్, అందరికీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. నూతి సత్యానంద్, హయత్ నగర్, హాయ్, ఆన్సర్ ఏది, ఏది, ఎస్, మరి ఆప్షన్ ఏ నబీనా అని చెప్పేసి మనకి చాలా మంది మెసేజెస్ పంపించేశారు. ఎస్, చిరంజీవి, నాగభూషణం, వగ్గ శివయ్య, ముంత పెద్దన్న, హంపాపురం గ్రామం, హాయ్, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎస్, మరి రెండో క్వశ్చన్ కి వెళ్ళిపోదాము. ఈ డైలాగ్ ఏ మూవీలోనిది? ఎస్, ఆప్షన్ ఏ అందాల రాక్షసి, ఆప్షన్ బి కరెంటు తీగ. ఎస్, ఆప్షన్ ఏ నబీనా అని చెప్పి 8662488814 కి వాట్సాప్ మెసేజ్ చేసేయండి. సూపర్ హిట్ సాంగ్ వచ్చేసింది బేబీ మూవీలో నుంచి, వింటూ ఎంజాయ్ చేసేయండి.

బేబీ మూవీ నుంచి సూపర్ హిట్ సాంగ్ విని ఎంజాయ్ చేశారు కదా. మనమున్నాము మనసును మనసయ్య అంటూ మనసుకు నచ్చిన సాంగ్స్ వింటూ ఈరోజు ఎస్ఎంఎస్ క్వశ్చన్, నా ప్రేమను చేపలా పరిస్తే భూమి సరిపోదు, సముద్రం ఇంకిపోతుంది, ఆకాశం బద్దలైపోతుంది. ఈ డైలాగ్ ఏ మూవీలో ఉంది? మరి మనకు ఎవరెవరు మెసేజ్ పంపించేశారు? చిరంజీవి నాగభూషణ్, ఒక శివయ్య, ముంత పెద్దన్న కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా బొడ్డు బాలసుబ్రహ్మణ్యం కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. తాతారావు కరెక్ట్ ఆన్సర్, అనురాధ కరెక్ట్ ఆన్సర్, ఎం నరేష్, మెర్సీ, విజయ, రోజా, శిరీష్, ఓంకార్, లక్ష్మీ, నరసింహ, యాదవ్, సక్కుబాయి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ప్రసాద్ ఫ్రమ్ విజయవాడ, శివప్రసాద్ హాయ్ కరెక్ట్ ఆన్సర్, శ్వేత, లక్ష్మీనిష్ ఖాన్ హనీ కరెక్ట్ ఆన్సర్, భాస్కర్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా పాలంపోలయ్య కరెక్ట్ ఆన్సర్ పంపించారు, బ్రహ్మయ్య కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, బొమ్మిదేని లక్ష్మీనారాయణ మన గుర్తి గ్రామం హాయ్ కరెక్ట్ ఆన్సర్, మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, శుభరణి రంగారావు, సాగర్ చాందిని, అవినాష్ రియాన్స్, రుత్విక కరెక్ట్ ఆన్సర్, హిమవంత్ కుమార్ విజయవాడ వన్ హాయ్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. పంతరి శ్రీనివాసరావు గంగా భవాని కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. గోవర్ధన్ రావు, ఇంద్రబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి.

భాయ్ ఆత్మకూరు దేవరపల్లి. హాయ్ అందరికీ. కరెక్ట్ ఆన్సర్ వనపర్తి జిల్లా. మురళీకృష్ణ ఫ్రమ్ మైసూరు. హాయ్, ఏ క్వశ్చన్ కిది? సెకండ్ క్వశ్చన్ కేనా? సెకండ్ క్వశ్చన్ పంపించిన ఆన్సర్ అయితే కనుక రాంగ్ ఆన్సర్. ఎస్, బెజిల్ వెంకటేష్ శ్యామల కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎస్, మరి థర్డ్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాము. ఈ మూవీలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్ ఏ రకుల్ ప్రీత్ సింగ్, ఆప్షన్ బి లావణ్య త్రిపాఠి. నా ప్రేమను చాపలా పరిస్తే భూమి సరిపోదు, సముద్రం ఇంకిపోతుంది, ఆకాశం బద్దలవుతుంది. ఈ మూవీలో హీరోయిన్ ఆప్షన్ ఏ రకుల్ ప్రీత్ సింగ్, ఆప్షన్ బి లావణ్య త్రిపాఠిన. 8662488814 కి వాట్సాప్ మెసేజ్ చేసేయండి. సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది బ్రహ్మాస్త్ర మూవీలో నుంచి, వింటూ ఎంజాయ్ చేసేయండి.

ఛాంపియన్ మూవీల నుంచి సూపర్ హిట్ సాంగ్ విని ఎంజాయ్ చేశారు కదా. మనమున్న మనసును మనసై అంటూ మనసుకు నచ్చిన సాంగ్స్ వింటూ, అలాగే ఎస్ఎంఎస్ క్వశ్చన్, నా ప్రేమని చాపలా పరిస్తే భూమి సరిపోదు, సముద్రం ఇంకిపోతుంది, ఆకాశం బద్దలైపోతుంది, ఈ మూవీలో హీరోయిన్ ఎవరు అని అడిగాను. మరి మనకు మెసేజ్లు పంపించేశారు. బెజిలి వెంకటేష్ శ్యామల కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. బుడ్డు బాలసుబ్రహ్మణ్యం కరెక్ట్ ఆన్సర్. అనురాధ కరెక్ట్ ఆన్సర్. అప్పలరాజు కరెక్ట్ ఆన్సర్ కాదు, రాంగ్ ఆన్సర్. ఎస్, శివప్రసాద్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎస్, నెక్స్ట్ నరేష్ మెర్సి విజయ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ యాదవ్ చీ సక్కు బాయ్ బాయ్ రాంగ్ ఆన్సర్. ఎస్, లక్ష్మీ నారాయణ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. శ్వేత లక్ష్మీ నిష్కాన్ హనీ కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మయ్య కరెక్ట్ ఆన్సర్. ఎస్, మురహరి యశోద జానకి రాజు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి హాయ్ గుడ్ ఈవినింగ్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. శుభరాణి రంగారావు చాందిని సాగర్ అవినాష్ రియాన్స్ రుత్విక కరెక్ట్ ఆన్సర్. మురళీకృష్ణ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. హిమవంత్ కుమార్ కరెక్ట్ ఆన్సర్. పాలంపల్లి ఆలగడ్డ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. పంతర్ శ్రీనివాసరావు గంగాభవని కరెక్ట్ ఆన్సర్. ఓకే, తాతారావు కరెక్ట్ ఆన్సర్ పంపించలేదు. ఇంకా మీరు ఆప్షన్ సి తీసుకున్నారా? దస్తగిరి సంధ్యా ప్రదుటూరు కడప హాయ్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఉట్కు నారాయణపేట అరుణ మోహన్జీ దివ్యభాయ్ అజయ్ శృతి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎస్, చాలా వరకు అందరూ కరెక్ట్ ఆన్సర్స్ పంపించేశారు కాబట్టి మీ అందరి కోసం సూపర్ హిట్ సాంగ్ జోధా అక్బర్ మూవీల నుంచి ప్లే చేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేసేయండి. మరి నెక్స్ట్ డ్యూయట్ డ్యూయట్ లో సూపర్ హిట్ సాంగ్స్ వస్తూ ఉంటాయి, వింటూ ఎంజాయ్ చేసేయండి. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము మనసును మనసై అంటూ మనసుకు నచ్చిన సాంగ్స్ వింటూ.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. బ్రిక్స్ దేశాల జీడీపీ డబుల్ వేగంతో దూసుకెళ్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచ వాణిజ్యంలో బ్రిక్స్ దేశాల వాటా 20% దాటిందని పేర్కొన్నారు. 21 ఏళ్లలో బ్రిక్స్ ఎంతో అభివృద్ది చెందిందన్నారు. భారత్లో ప్రస్తుతం 120కి పైగా యూనికార్న్ సంస్థలు ఉన్నాయని, 2 లక్షలకు పైగా స్టార్టప్స్ రన్ అవుతున్నాయని ప్రధానమంత్రి తెలిపారు. ఐటీఐలు, పాలిటెక్నిక్ కళాశాలలతో పాటు పరిశ్రమలను కూడా అనుసంధానించి అవసరమైన నైపుణ్యాలపై యువతకు అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. యువతకు నైపుణ్యాభివృద్ది కల్పించడం నిరంతర ప్రక్రియ అని, పీఎం సేతు కార్యక్రమాన్ని విశాఖపట్నంతో పాటు ఇతర ప్రాంతాలకు విస్తరించి యువతకు మరిన్ని నైపుణ్యాలు కల్పించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. వినాయక చవితి సందర్బంగా రాష్ట ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గణేష్ మండపాలకు ఈ ఏడాది కూడా 9 రోజులు ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 14 నుంచి 22వ తేదీ వరకు ఉచిత తాత్కాలిక విద్యుత్ అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు. అధికృత గణేష్ మండపాలకే ఉచిత విద్యుత్ వర్తిస్తుందని వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో 100% ఫలితాలు సాధించే దిశగా కలెక్టర్లు కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవ సందర్బంగా అటవీ అమరవీరులకు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఘన నివాళులు అర్పించారు.

0: పించారు. రాష్టంలో నేతన్న భరోసా పెన్షన్ పథకం దరఖాస్తు ప్రక్రియలో కీలక నిబంధనల నుంచి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. ఇకపై పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునే నేతన్నలు బ్యాంకు ఖాతా స్టేట్మెంట్ సమర్పించాల్సిన అవసరం లేదని, బ్యాంకు స్టేట్మెంట్కు బదులుగా మాస్టర్ వీవర్ ధృవీకరణ పత్రంతో పాటు వేతన వివరాలు అందిస్తే సరిపోతుందని చేనేత జౌళి శాఖ మంత్రి సవిత తెలిపారు. అల్పపీడనం ప్రభావంతో రానున్న 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న ఐఎండీ అంచనాతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎలాంటి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట హోంమంత్రి వి అనిత అధికారులను ఆదేశించారు. వర్ష ప్రభావిత జిల్లాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వాతావరణ హెచ్చరికలను ప్రజలకు అందివ్వాలన్నారు. అత్యవసర సహాయం కోసం 1120170 1800 402 01 నంబర్లను సంప్రదించాలని ప్రజలకు సూచించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని కోర్టులలో రేపు జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఏలూరు జిల్లా జడ్జి ఎస్ శ్రీదేవి ఒక ప్రకటనలో తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా విధులు నిర్వర్తించేందుకు వచ్చిన డిప్యుటేషన్ అధికారులు, సిబ్బంది భక్తి నిబద్దతో పనిచేసి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పిలుపునిచ్చారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మళ్లీ కలుద్దాం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము డ్యూయట్ డ్యూయట్ అంటూ సూపర్ కూల్ డ్యూయట్ సాంగ్స్ వింటూ. కేరింత మూవీలో నుంచి సూపర్ హిట్ సాంగ్ మిలమిల అంటూ, కుమారి 21F మూవీలో నుంచి మేఘాలు లేకుండా అంటూ, చెలో మూవీ నుంచి అమ్మాయి చెల్లో అంటూ వస్తున్న ఈ సూపర్ హిట్ సాంగ్స్ అని మీ అందరి కోసం వింటూ ఎంజాయ్ చేసేయండి.

న్యూఢిల్లీలోని భారత్ మండపంలో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం రేపు ప్రారంభం కానుంది. బ్రిక్స్ దేశాలు ప్రపంచ స్థాయి ఆవిష్కరణలు, పరిష్కారాలకు కీలక కేంద్రాలుగా ఎదుగుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆసియా కప్ జూనియర్ హాకీలో భారత పురుషుల జట్టు ఫైనల్కు చేరుకుంది. ఛత్తీస్గఢ్, ఒడిశా, కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు, రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం తెలిపింది. వార్తల వివరాలు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో రేపు 18వ శిఖరాగ్ర సమావేశం ప్రారంభం కానుంది. ఈ మహత్తర కార్యక్రమానికి జాతీయ రాజధాని తుది ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. 2 రోజుల పాటు జరిగే ఈ శిఖరాగ్ర సమావేశంలో బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, భారత్, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యుఏఈ సహా 11 ప్రధాన వర్ధమాన అభివృద్ది చెందిన ఆర్థిక వ్యవస్థలు పాల్గొంటాయి. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో ఈ శిఖరాగ్ర సమావేశానికి భారతదేశం అధ్యక్షత వహిస్తోంది. రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యకులు షీ జిన్పింగ్, దక్షిణాఫ్రికా అధ్యకులు సిరిల్ రామఫోసా, ఈజిప్ట్ అధ్యకులు అబ్దుల్ ఫతా ఎల్సీసీ, ఇండోనేషియా అధ్యకులు ప్రబోవో సుబియాంటో, ఇరాన్ అధ్యకులు మషూద్ పెజెష్కియాన్, అబుదాబీ యువరాజు షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్, ఇథియోపియా ప్రధానమంత్రి అబీ అహ్మద్ అలీతో సహా ప్రపంచ నాయకులు ఈ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బ్రిక్స్ దేశాల ప్రాధాన్యం క్రమంగా పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీలో ఈ రోజు జరిగిన బ్రిక్స్ బిజినెస్ ఫోరం నాయకుల సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగిస్తూ, ప్రస్తుతం బ్రిక్స్ దేశాలు ప్రపంచ జనాభాలో 50%, ప్రపంచ జీడీపీలో 40%, ప్రపంచ

0: ప్రపంచ వాణిజ్యంలో 25% పైగా వాటాను కలిగి ఉన్నాయన్నారు. గత కొన్నేళ్లలో ప్రపంచ జీడిపి సుమారు 2.5 రెట్లు పెరిగిందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రపంచంలోని మిగిలిన దేశాలతో పోలిస్తే బ్రిక్స్ దేశాల ఆర్థిక బలం దాదాపు 2x వేగంతో పురోగతి సాధించిందని తెలిపారు. బ్రిక్స్ దేశాలు ప్రపంచ స్థాయి ఆవిష్కరణలు, పరిష్కారాలకు కీలక కేంద్రాలుగా ఎదుగుతున్నాయని అన్నారు. అట్టడుగు స్థాయి ప్రజా ప్రయోజన కార్యక్రమాల నుంచి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వరకు విస్తృత స్థాయిలో కొత్త ఆవిష్కరణలకు అవకాశాలు తమ దేశాల్లో రూపుదిద్దుకుంటున్నాయని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణలు, కొత్త ఆలోచనలకు బ్రిక్స్ దేశాల్లో పెరుగుతున్న ప్రాధాన్యం వాటి భవిష్యత్ సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తోందని ప్రధాని పేర్కొంటూ,
1: विश्व की 50% पॉपुलेशन, 40% जीडीपी और 25% से अधिक ट्रेड को रिप्रेजेंट करते हैं. इतना ही नहीं, इन वर्षों में जहां ग्लोबल जीडीपी करीब 2.5 गुना हुई है, वहीं ब्रिक्स देशों की कंबाइंड जीडीपी करीब 4.5 गुना हुई है.
0: భారతదేశ సుదీర్ఘ తీర ప్రాంతం సముద్ర వనరులకు, నీలి ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన అవకాశాలను అందిస్తుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఢిల్లీలో కోస్టల్ ఎకాలజీ, సెక్యూరిటీ అండ్ సస్టైనబిలిటీ 2026పై ఈరోజు జరిగిన జాతీయ సదస్సులో కేంద్ర మంత్రి వర్చువల్గా ప్రసంగిస్తూ, భారత్ స్వదేశీ సామర్థ్యాలను పెంపొందించుకుంటూనే లోతైన సముద్రంలోని వనరులను అన్వేషించే దిశగా ముందుకు సాగుతోందని అన్నారు. సముద్రపు లోతులను అన్వేషించేందుకు రోబోలు, జలాంతర్గాములను అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. ఈ రంగంలో దేశం సాధిస్తున్న పురోగతి సముద్ర వనరులను అర్థం చేసుకోవడానికి, వినియోగించుకోవడానికి కొత్త అవకాశాలను కల్పిస్తుందన్నారు. తీర ప్రాంత సముద్ర పర్యావరణం కోసం భారతదేశ సంసిద్ధతను బలోపేతం చేయడంలో సముద్ర పరిశీలన, నిఘా, సమాచార ప్రసారం, రిమోట్ సెన్సింగ్, డేటా, అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని మంత్రి స్పష్టం చేశారు. ఈ నెల 12 నుండి 19వ తేదీ వరకు స్వచ్ఛ సాగర్, సురక్షిత సాగర్ ప్రచారం కొనసాగుతుందని తెలియజేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భారత్ వేదికగా జరగనున్న బ్రిక్స్ సదస్సు కోసం వచ్చే వివిధ దేశాధినేతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుసగా కీలక ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఈరోజు రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్తో ప్రధానమంత్రి సమావేశమయ్యారు. ఈ భేటీలో రాజకీయ, ఆర్థిక, రక్షణ, ఇంధన, అంతరిక్ష, నైపుణ్యాభివృద్ది, ప్రజల మధ్య సంబంధాల రంగాలలో ద్వైపాక్షిక సహకారంలో సాధించిన పురోగతిని సమీక్షించారు. పశ్చిమాసియా, నల్ల సముద్ర ప్రాంతంలోని సంఘర్షణలతో సహా పరస్పర ఆసక్తి ఉన్న కీలక ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై కూడా ఇరు దేశాల నాయకులు తమ దృక్పథాలను పంచుకున్నారు. సంఘర్షణలను పరిష్కరించడంలో చర్చలు దౌత్యమే మార్గమని, శాంతి ప్రయత్నాలకు సహాయం చేయడానికి భారత్ సిద్దంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి పునరుద్ఘాటించారు. అమెరికాలోని 9/11 దాడులు జరిగి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మృతులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నివాళులు అర్పించారు. ఉగ్రవాదం వల్ల ప్రపంచవ్యాప్తంగా లెక్కలేనన్ని మరణాలు చోటు చేసుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీమాంతర ఉగ్రవాదంతో భారత్ దశాబ్దాలుగా పోరాడుతూనే ఉందన్నారు. ఉగ్రవాదం ముప్పు అనేక రకాలుగా మారుతోందని, ఆ మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రపంచవ్యాప్తంగా జరుగుతోన్న అన్ని ప్రయత్నాలకు భారత్ నిరంతరం మద్దతిస్తోందని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. 2014లో న్యూయార్క్లోని 9/11 మెమోరియల్ మ్యూజియాన్ని సందర్శించినప్పటి దృశ్యాలను కూడా నరేంద్ర మోదీ పంచుకున్నారు. ఛత్తీస్గఢ్, కోస్తా ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో ఈరోజు, రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, జార్ఖండ్, కేరళం, మాహే, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఉత్తరాఖండ్, విదర్భ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. అదేవిధంగా ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాలలో ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులు వీస్తాయని అంచనా వేసింది. రాబోయే 2 రోజులలో అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, తూర్పు రాజస్థాన్, జార్ఖండ్, తెలంగాణ, పశ్చిమ

0: పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశముందని ఐఎండీ వెల్లడించింది. ఆసియా కప్ జూనియర్ హాకీలో భారత పురుషుల జట్టు ఈరోజు జరిగిన మొదటి సెమీఫైనల్లో మలేషియాలను 3-1 తేడాతో ఓడించింది. దీంతో చైనాలోని మోకీలో జరిగే ఫైనల్లో స్థానం సంపాదించింది. భారత కెప్టెన్ అన్మోల్ ఎక్కా 2 గోల్స్ చేయగా సుఖ్వీందర్ 1 గోల్ చేశారు. 5 సార్లు ఛాంపియన్గా నిలిచిన భారత్ పూల్ ఏలో తమ చివరి మ్యాచ్లో చైనీస్ తైపీని 15-0 తేడాతో ఓడించి సెమీఫైనల్స్లోకి ప్రవేశించింది. ఆదివారం జరిగే ఫైనల్లో భారత్ దక్షిణ కొరియాతో తలపడనుంది. అలాగే ఈరోజు జరిగిన మరో సెమీఫైనల్ మ్యాచ్లో దక్షిణ కొరియా పాకిస్తాన్ను 4-1 తేడాతో ఓడించి ఫైనల్కు చేరుకుంది. కాగా భారత జూనియర్ మహిళల జట్టు రేపు జరిగే సెమీఫైనల్లో దక్షిణ కొరియాతో ఆడనుంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 74,902 పాయింట్ల వద్ద ప్రారంభమై చివరికి 121 పాయింట్ల నష్టంతో 74,781 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 79 పాయింట్లు నష్టపోయి 23,398 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.57 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $103 వద్ద కొనసాగుతూ ఉండగా బంగారం ఔన్స్ $4,347 వద్ద ట్రేడ్ అవుతోంది. కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ సహాయ మంత్రి రామ్దాస్ అథవాలే ఈరోజు జలంధర్లోని డేరా సచ్ఖండ్ బల్లను సందర్శించి సంత్ నిరంజన్ దాస్జీ మహారాజ్ను కలిశారు. ఈ సందర్భంగా కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పనిచేసి సామాజిక ఐక్యత సమానత్వాన్ని ప్రోత్సహించిన సంత్ రవిదాస్జీ చేసిన సేవలను కేంద్ర మంత్రి గుర్తు చేసుకున్నారు. సమాజంలో సామాజిక సామరస్యం ఐక్యత కోసం కృషి చేస్తూ సంత్ నిరంజన్ దాస్జీ మహారాజ్ ఈ వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారని అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం రేపు ప్రారంభం కానుంది. బ్రిక్స్ దేశాలు ప్రపంచ స్థాయి ఆవిష్కరణలు పరిష్కారాలకు కీలక కేంద్రాలుగా ఎదుగుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆసియా కప్ జూనియర్ హాకీలో భారత పురుషుల జట్టు ఫైనల్కు చేరుకుంది. ఛత్తీస్గఢ్, ఒడిశా, కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కడప కేంద్రం.

దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం నందు శ్రీలంక మరియు పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న 2వ సెమీఫైనల్ మహిళల ఆసియా T20 క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం వార్తల అనంతరం 9:15 నుండి 11:00 వరకు, అలాగే 11:10 నుండి మ్యాచ్ ముగిసే వరకు వింటారు.

ఫెయిల్యూర్ అంటే ఓటమి కాదు, అది ఒక పాఠం. పరీక్షల్లో, ఉద్యోగంలో, బిజినెస్ లేదా వ్యక్తిగత జీవితంలో వైఫల్యాలు రావచ్చు. ఇలా వచ్చినప్పుడు ఇతరులతో మనల్ని మనం పోల్చుకోవటం వల్ల నిరాశ పెరుగుతుంది. అలాంటి సమయంలో ఓటమిని ఎలా ఎదుర్కోవాలి? ఈ బుధవారం అభిప్రాయ వేదికలో యువ శ్రోతలకు మేమిస్తున్న అంశం ఓటమిని ఎలా ఎదుర్కోవాలి. ఈ అంశంపై యువ శ్రోతలు బుధవారం మధ్యాహ్నం 3 నుండి 4 గంటల మధ్య 0856224419 లేదా 2441119 నంబర్లకు కాల్ చేసి మీ అభిప్రాయాలు మాతో పంచుకోగలరు. అంశం మరోసారి ఓటమిని ఎలా ఎదుర్కోవాలి.

0: ప్రొఫెసర్ తీరుని పిల్లలు అలవర్చుకుంటారండి. దిశానిర్దేశంలోనే ఉందండి, మన యాటిట్యూడ్ బట్టే పిల్లలు కూడా వస్తారు. డెఫినెట్ గా తల్లిదండ్రులు ఇంపాక్ట్ ఉంటుంది, కానీ ఖచ్చితంగా ఈ సమాజాన్ని మార్చగలిగేది మాత్రం మాక్సిమం టీచరే అండి.
1: నేను చాలా గర్వపడుతున్నాను. మా యూనివర్సిటీలో క్వాలిటీని మేము మెయింటైన్ చేస్తున్నాము. దానికి కారణం ఏంటంటే ఉన్న ఫ్యాకల్టీ మొత్తము చాలా వరకు అబ్రాడ్ ఎక్స్పీరియన్స్ ఉండి హై ఇంపాక్ట్ రీసెర్చ్ చేసే ఫ్యాకల్టీ ఉండడము, అంతా కూడా ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉండటం వల్ల మేము క్వాలిటీని ఇంకొంచెం బెటర్ గా తీసుకురాగలుగుతున్నాం.
2: సమాజాన్ని సత్ప్రవర్తన సన్మార్గంలో నడిపించడానికి ఉన్న ప్రొఫెషన్ లో ద నోబులెస్ట్ అండ్ ఫస్ట్ ప్రొఫెషన్ ఏదైనా ఉందంటే టీచింగ్ అండి. నేను ఇది తీసుకోవడం కూడా మా ఇంట్లో టీచర్లు ఎక్కువ, సో దట్ కైండ్ ఆఫ్ డిసిప్లిన్ అండ్ వాతావరణం కూడా ఇట్స్ వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ దిస్.
3: మీరు విన్న ఈ మాటలు ఈ సంవత్సరం రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు పొందిన యోగి వేమన విశ్వవిద్యాలయ ఆచార్యులు టి చంద్రశేఖర్, ఎల్ దాక్షాయిని, కోటా మృత్యుంజయరావు గారులతో జరిపిన పరిచయ కార్యక్రమంలోనివి. ఈ పరిచయ కార్యక్రమాన్ని వినండి ఈ శనివారం ఉదయం 8:35.

రేపు సాయంత్రం 5:15 ప్రసారమయ్యే యువవాణి యువజనుల కార్యక్రమంలో యువత ఆలోచనలు ఈ అంశం గురించి సైకాలజిస్ట్ విశేష్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. రేపు సాయంత్రం 5:15 యువవాణి.

ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 8:40 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార సంధ్య ఆకాశవాణి ఢిల్లీ కేంద్ర సమర్పణలు ప్రసారమవుతుంది.

అభినందన చిత్రం నుంచి సూపర్ హిట్ సాంగ్ విని ఆనందించారు కదా. ఆకలుండదు, దాహముండదు, ఆకతాయి కోరిక కొరుక్కుతుంటుంది. ప్రియునితో ఆ చిలిపి ఆశ చిటికలోన తీర్చేయన, మంత్రమేసి మాయ చేసి లాలించిన అంటున్న ఈ ప్రేయసి పాటేమిటో మీరు వినేయాలంటే ఎస్పి బాలు చిత్ర పాడగా సిరివెన్నెల రచనలో కోటి సంగీతం అందించగా గోవింద గోవింద చిత్రం నుంచి జాలివారిన ఈ గీతం మీ అందరి కోసం వింటూ ఆనందించండి.

వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.0 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము మధుర స్వరాలు అంటూ, మధురమైన సరాగాలు వింటూ. అభిలాష చిత్రం నుంచి సంధి పొద్దుల కాడ అంటూ సూపర్ హిట్ సాంగ్ విని ఎంజాయ్ చేశాం కదా. ఈ ప్రియుడు ఎన్నెన్నో కాలాలు వేచి చూశాడట, ఎన్నెన్నో గాలాలు వేశాడట తన మనసు అడిగే చిలిపి ప్రశ్నల కోసం. మరి ఎన్నో రాత్రులు వస్తాయి కానీ ఈ వెన్నెల మాత్రం రాదు అంటున్న ఈ ప్రియుడు తన ప్రశ్నలు అడిగాడో లేదో తెలుసుకోవాలంటే ధర్మక్షేత్రం చిత్రం నుంచి వేటూరి రచనలో, ఇళయరాజా సంగీతంలో ఎస్పి బాలు చిత్ర పాడిన ఈ గీతం మీ అందరి కోసం వింటూ ఆనందించండి.

ఏప్రిల్ 1 విడుదల చిత్రం నుంచి సూపర్ హిట్ సాంగ్ విని ఆనందించాం కదా. ఈ ప్రియుడు కుంకుమల్లే మారిపోతాడట. ఎందుకంటే ఈ నెల్లూరు నిర్జన స్నానం ఆడేటప్పుడు పసుపులా పూసుకునేటందుకట. తన అందలేకు మువ్వలా తనని మార్చుకుంటున్నా అంటున్నా ఈ ప్రియుడు ఇంకా ఏమన్నాడో తెలియాలంటే ఒకే ఒకటి చిత్రం నుంచి హరిహరన్ మహాలక్ష్మి పాడగా ఏఎం రత్నం శివగణేశన్ రచనలో ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ గీతం మీ అందరి కోసం వింటూ ఆనందించండి.

దళపతి చిత్రం నుంచి సుందరి అంటూ వింటూ ఆనందించారు కదా. నీ మాటలే వేదమంత్రం, నువ్వే నా ప్రపంచం, నీ మోయలేనంటూ నీ హృదయాన్ని నాకు అందించావు, నేనున్నానంటూ ఆ హృదయాన్ని నాలో దాచేశావు. అంటే నీ పాట ఏమిటో మీరు వినేయాలంటే మాస్టర్ చిత్రం నుంచి హరిహరన్ సుజిత పాడగా చంద్రబోస్ రచనలో దేవ సంగీతాన్ని అందించిన ఈ గీతం మీ అందరి కోసం వింటూ ఆనందించండి.

0: స్టూడియోల సమయం 10 గంటలు.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
0: వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము వినిపించిన రాగాలే అంటూ ఆ పాత మధుర గీతాలు వింటూ.

స్టూడియోలో సమయం 11:10 దాటి అలా పయనిస్తుంది. ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 MHz పై మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు, నమస్కారం, గుడ్ నైట్, శుభరాత్రి, శుభకై అండ్ జై హింద్ అండ్ షలోమ్. నేను మీ ఆర్జే అశోక్ సైనింగ్ ఆఫ్.